శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్పై అనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 8వ రోజు, 2026 సంవత్సరం జూన్ 29వ తేదీ సోమవారం. ఇప్పుడు సమయం 5:53 దాటి 59 సెకండ్లు. శుభోదయం.

0: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సూక్తి సుధ.
1: భరతమునిని అనుసరించి భట్టోద్భటుడు అనే భారతీయ అలంకార శాస్త్రవేత్త చేసిన రసనిర్ణయం వల్లనే నేడు సాహిత్యలోకంలో నవరసాలు ప్రసిద్ధి పొందాయి. శృంగార హాస్య కరుణ రౌద్ర వీర భయానక భీభత్స అద్భుత శాంతం అనే నవరసాలు కాగా, రతి హాసం శోకం క్రోధం ఉత్సాహం భయం జుగుప్స విస్మయం శమం అనేవి వాటికి వరుసగా స్థాయీభావాలు. సహృదయుల హృదయాలలో ఉండే స్థాయి విభావ అనుభావ సంచారీ భావాల వల్ల పరిపుష్టమై రసస్థాయిని పొందుతుంది. సాహిత్యంలో అతి వికృతములైన ఆకారము ఆలాపములు చేష్టితములు మొదలైన వారిని చూచుటచే కలుగు మనోవికాసమే హాసము అనే అలంకారికుల నిర్వచనాలకు నిదర్శనాలుగా హాస్యరసాన్ని మహాకవులు ఆయా సన్నివేశాలలో పోషించారు. శృంగారాది నవరసాలలో సమయ సందర్భ దేశకాల పరిమితులు లేని హాస్యరసం సంక్లిష్ట ఆధునిక మానవ జీవనానికి నిరంతర వినోదదాయకం, ఆలోచనాత్మకం మాత్రమే కాక ఆరోగ్యకారకమైన ఔషధం కూడా. వ్యర్థమైన వాటిని గురించి వివరిస్తూ ఒక కవి వాసనలేని పువ్వు బుధవర్గములేని పొరంబు అంటూ చెబుతూ అందులో పరిహాస ప్రసంగములేని వాక్యము కూడా వ్యర్థమని చెప్పాడు. ఆ మాటలు సాధారణ సంభాషణల్లో సైతం హాస్య ప్రాధాన్యాన్ని చాటు చెబుతున్నాయి. నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అంటూ హాస్యబ్రహ్మ జంధ్యాల హాస్యానికి చెప్పిన నిర్వచనం పని ఒత్తిడితో మానసిక ఆందోళనకు గురవుతున్న ఆధునిక మానవులకు అనుభవైక వేద్యం. సృష్టిలో ఏ జీవికీ లేనిది మానవునికి మాత్రమే భగవంతుడు ఇచ్చినది ఒక వరం నవ్వు. మహాకవి జాషువా చెప్పినట్లు నవ్వవు జంతువుల్ నరుడు నవ్వును, నవ్వులు చిత్తవృత్తికిన్ దివ్యలు, కొన్ని నవ్వులెటు తేలవు, కొన్ని విషప్రయుక్తముల్, పువ్వులవోలే ప్రేమరసముల్ వెలిగ్రక్కు విశుద్ధమైన లేనవ్వులు, సర్వదుఃఖ దమనంబులు వ్యాధులకున్ మహౌషధుల్. అంటే జంతువులు నవ్వలేవు, నవ్వు మనిషి మనసులోని భావాలను తెలియజేస్తుంది.

0: కానీ కొందరి నవ్వులు ఒక పట్టాన అర్థం కావు. కొన్ని నవ్వులు విషపూరితంగా ఉంటాయి. లేత నవ్వులు మాత్రం స్వచ్ఛమైన పువ్వులలాగా ప్రేమరసాన్ని పంచుతాయి. ఈ నవ్వులు అన్ని దుఃఖాలను తొలగించి వ్యాధులను పోగొట్టే గొప్ప ఔషధాలు అని భావం. హాస్యానికి ప్రత్యేకమైన లక్షణం ఉండవలసిన అవసరం లేదు. ఇది ఎవరికి వారు అలవరుచుకోగలిగింది. ఎవరూ దీన్ని గురించి బోధించరు. అయితే నవ్వుకు కూడా పరిమితులు లేకపోలేదు. అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్లుగా ఏ విషయమైనా హద్దులు దాటినా శృతిమించినా మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. ఈ పరిమితులను తెలియజెప్పడం కోసమే నవ్వు నాలుగు విధాల చేటు అనే నానుడి కూడా ఏర్పడింది. ఇదే అంశాన్ని నవ్వు నవ్వించు కానీ నవ్వుల పాలు కాకు అంటూ క్రాంతిదర్శులైన కవులు కూడా సూచించారు. బద్దెన మరింత స్పష్టంగా తన సుమతీ శతకంలో నవ్వగూడని సన్నివేశాలను కూడా వివరించాడు. నవ్వకుమీ సభల లోపల, నవ్వకుమీ తల్లిదండ్రి నాథులతోడన్, నవ్వకుమీ పరసతితో, నవ్వకుమీ విప్రవరుల నయముగ సుమతి. అంటే సభలలో గాని, తల్లిదండ్రుల రాజుల దగ్గర గాని, ఇతరుల భార్యల దగ్గర, పండితుల దగ్గర గాని అసందర్భంగా నవ్వకూడదు అని భావం. గురజాడవారి గిరీశం, మొక్కపాటివారి పార్వతీశం, చిలకమర్తివారి గణపతి వంటి పాత్రల ద్వారా సృష్టించిన హాస్యం ఎన్ని తరాలు మారినా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాయి. విశ్వనాథ, శ్రీశ్రీ, ఆత్రేయ వంటి కవులు సమయస్ఫూర్తితో ఆడిన చమత్కార సంభాషణలు తలచుకున్నప్పుడల్లా నవ్వు పుట్టిస్తాయి. ఖరనామ సంవత్సరంలో మా ఇంటి వంట ఎంతయూ కాకి గోళ్లతోనే వెళ్ళిపోయింది అంటూ వరవిక్రయంలో కాళ్లకూరివారి పాత్ర సృష్టించే హాస్యం పిశినిగొట్టుతనానికి పరాకాష్ఠ. ఆధునిక సమాజంలో ఆహ్లాదాన్ని, ఆనందాన్ని అందించే హాస్యం కేవలం వినోదం కోసం మాత్రమే కాక ఆయుష్ను పెంచే ఔషధంగా గుర్తించిన అనేక దేశాల ప్రజలు నవ్వుల సభలు ఏర్పాటు చేసుకుని రోజులో కొంత సమయాన్ని నవ్వు కోసం కేటాయించి తమ ఆరోగ్యాలను కాపాడుకుంటూ ఉండటం ముదావహం.
1: సూక్తి సుధ విన్నారు. సమర్పణ డాక్టర్ కానుకొల్లు బాలకృష్ణ. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
2: దిస్ ఇస్ ఆకాశవాణి. ది న్యూస్ రెడ్ బై అనుజ కుమార్. Prime Minister Narendra Modi attended the National Day celebrations marking the 50th anniversary of independence of Seychelles. Mr. Modi attended the celebrations as the guest of honor, becoming the first Indian Prime Minister to be accorded this honor. An Indian marching contingent comprising Navy and Army teams participated in the parade. An Indian naval band also formed part of the Indian marching unit, underlining the close and special India-Seychelles partnership. In a special gesture, INS Tarkash and INS Ikshak were docked at Port Victoria, highlighting India's long-standing friendship with Seychelles. Mr. Modi arrived in Seychelles on Saturday at the invitation of the President of Seychelles, Patrick Hermini. Prime Minister Modi was conferred the Guardian of the Blue Horizon, Seychelles' highest distinction for leadership in environmental conservation and sustainable development. The award, which was presented by President of Seychelles Patrick Hermini, acknowledges PM Modi's long-standing push for sustainable growth and his green vision. PM Modi thanked the people and the government of Seychelles after being conferred the Guardian of the Blue Horizon. Prime Minister Narendra Modi met his Mauritius counterpart Dr. Navindra Chandra Ramgulam in Seychelles yesterday. The two leaders discussed the ongoing cooperation between India and Mauritius. They further reviewed the progress made in the implementation of the special economic package extended by India. The two prime ministers agreed on the significance of the India-Mauritius enhanced strategic partnership under India's Vision Mahasagar and Neighbourhood First policy and their shared commitment to the Global South. Commerce and Industry Minister Piyush Goyal is leading a high-level Indian business delegation to Athens in Greece after concluding his visit to the United Kingdom with a focus on strengthening trade, investment and strategic economic cooperation. The Commerce and Industry Ministry said that during the visit to Greece, the delegation will participate in presentations and startup pitches at the Athens Startup Business Incubator. India categorically rejected allegations

నాతియా కలాం విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం

0: పొలం పనులు.
1: వరిలో బ్యాక్టీరియా ఎండాకు తెగులు నివారణ గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగు చేసే పంటలలో వరి ప్రధానమైనదిగా చెప్పుకుంటాము. ఈ పంటను మన రాష్ట్రంలో 56.77 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. అధిక వర్షాలు, తీవ్రమైన బ్యాక్టీరియల్ ఐసోలేట్, తెగులుని పూర్తిగా తట్టుకోలేని BPT 52.04, PLA 11.00, NTU 13.18, NTU 12.24, సంపద స్వర్ణ, స్వర్ణ, PR 126 వంటి రకాల సాగు, ఇంకా అధిక నత్రజని వాడకం వల్ల, అలాగే పొటాష్ ఎరువును వాడకపోవటం, ఇంకా తెగులు సోకిన పొలం నుండి ఆరోగ్యవంతమైన పొలాలకు నీరు పెట్టడం వల్ల, మురుగునీరు పోవటానికి వేరే కాలువల సదుపాయం లేకపోవడం వల్ల ఈ బ్యాక్టీరియా ఎండాకు తెగులు సమస్యాత్మకంగా మారుతోంది. ఈ తెగులు వరి పంటను ఏ దశలో అయినా ఆశిస్తుంది. కనుక దీనికి నివారణ చర్యలు త్వరలోనే చేపట్టి పంటకు ఎక్కువ నష్టాన్ని కలగచేయకుండా చేసుకోవాలి. తెగులు నివారణకు సరైన మందులు లేవు కాబట్టి లక్షణాలపై అవగాహన ఏర్పరచుకుని సిఫారసు చేసిన యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల ఈ నష్టాన్ని చాలా వరకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. బ్యాక్టీరియా ఎండాకు తెగులు 3 దశలుగా ఉంటుంది. అవి క్రెసెక్ దశ, ఎండాకు తెగుల దశ, ఈనిక దశ అని. ముందుగా క్రెసెక్ దశ గురించి మనం తెలుసుకున్నట్లయితే, నారుమడి దశ నుండి నాట్లు వేసిన నెల రోజుల వరకు పొలంలోని మొక్కలు అక్కడక్కడా పసుపు రంగుకు మారి చనిపోతూ ఉంటాయి. ఇది ఎండాకు తెగులు మొదటి దశ అయిన క్రెసెక్ దశ. నారుమడిలో ఆకులు అంచుల నుండి లోపలి వైపుకు

నీటి డాగుమచ్చల మాదిరిగా ఏర్పడి క్రమేపీ పసుపు రంగుకు మారతాయి. తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు దుబ్బులో కొన్ని పిలకలు గాని దుబ్బు మొత్తం గాని చనిపోవటానికి అవకాశం ఉంటుంది. దీనిని క్రెసెక్ దశ అని పిలుస్తాము. చాలామంది రైతులు ఈ లక్షణాలను కాండం కుళ్ళు తెగులని లేదా దుబ్బు కుళ్ళు తెగులు అని పొరపడి శిలీంద్ర నాశనులు పిచికారి చేస్తూ ఉంటారు. దీనివల్ల తెగులు నివారణ సరిగా జరగకపోగా సాగు ఖర్చు పెరిగిపోతూ ఉంటుంది. తెగులు నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది కాబట్టి అది ఏ రకమైన తెగులు అనేది రైతు సోదరులు గమనించుకోవాలి. రైతు సోదరులు దీన్ని ఏ విధంగా గమనించుకోవచ్చు అంటే ఊజు పరీక్ష అని ఒక పరీక్షని మనం ఇంటి వద్దనే చేసుకోవచ్చు. అది ఏ విధంగా చేసుకోవచ్చు అంటే తెగులు నిర్ధారణకు ఎండిన ఆకులను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి మంచినీటితో ఉన్న గాజు గ్లాసులో వేసుకోవాలి. ఇలా చేయటం వల్ల తెగులు సోకిన భాగాల నుండి బ్యాక్టీరియా నీటిలోకి స్రవించి కొద్ది గంటల తర్వాత నీటి గాఢత పెరగటం లేదా పసుపు రంగుకు మారటం జరుగుతుంది. ఈ లక్షణాలను బట్టి ఆ పంటను బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు ఆశించినట్లుగా మనం గుర్తుంచుకోవాలి. అదే ఆరోగ్యవంతమైన ఆకు కనుక మనం దానిలో వేసినట్లయితే ఇటువంటి లక్షణాలు ఏవీ కనిపించవు. అదే కాండం కుళ్ళు ఆశించిన పిలకలను గమనిస్తే మొదటి కణుపు వద్ద కుళ్ళి నలుపు రంగుకు మారి మొక్క చనిపోతుంది. అటువంటి పిలకలను చీల్చి చూస్తే మొదటి కణుపు వద్ద నల్లగా మారి ఉంటుంది. అదే బ్యాక్టీరియా ఆకు ఎండ తెగులు ఆశించిన మొక్కల్లో ఇటువంటి కుళ్ళు లక్షణాలు కనిపించకుండానే పిలకలు చనిపోతాయి. తర్వాత ఎండు తెగులు దశ. ఈ దశ గురించి మనం చూసినట్లయితే సాధారణంగా పిలకలు కట్టే దశలోనే ఇది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎడతెరిపి లేకుండా గాలులతో కూడిన వర్షాలు పడుతున్నప్పుడు కానీ లేదా ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా తక్కువ ఉన్నప్పుడు కానీ, అలాగే దగ్గర దగ్గరగా నాట్లు వేసిన పొలాల్లో కానీ, అధికంగా నత్రజని వాడిన పొలాల్లో కానీ, అలాగే మంచు వర్షం ఎక్కువగా పడే ప్రాంతాల్లో కానీ, పొలంలో నీడ పడే ప్రదేశాల్లో కానీ ఈ తెగులు ఆశించి నష్టం కలగ చేయడానికి అవకాశం ఉంటుంది. తెగులు లక్షణాలు గమనించినట్లయితే ఆకుల అంచు నుండి కింది వైపుకు నీటి డాగుమచ్చల్లాగా ఏర్పడి క్రమేపీ ఆకు అంచుల నుండి ఎండిపోవటం జరుగుతూ ఉంటుంది. తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మచ్చంతా పూర్తిగా కలిసిపోయి ఆకంతా గడ్డి రంగుకు మారి పూర్తిగా ఎండిపోతుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో మధ్య ఈన వెంబడి ఎండిపోయి అంచులు ఆకుపచ్చగా ఉండటం కూడా మనం గమనిస్తూ ఉంటాము. ఇటువంటి పొలాల్లో ఉదయం వేళల్లో పంటను గమనిస్తే తెగులు సోకిన భాగాల నుండి పసుపు రంగులో ఉండే జిగురులాంటి పదార్థం బిందువులాగా బయటకు వస్తుంది. క్రమేపీ ఎండ తీవ్రత పెరిగే కొలది ఈ బిందువులు ఎండిపోయి కింద నీటిలో పడిపోతాయి. ఇటువంటి నీటిని ఒక పొలం నుండి మరో పొలానికి పెట్టడం వల్ల తెగులు ఒక పొలం నుండి మరో పొలానికి నీటిపారుదల ద్వారాను వర్షపు నీటి ద్వారాను వ్యాప్తి చెందటం జరుగుతుంది. చివరగా ఈనిక దశ గురించి తెలుసుకుందాం. ఇది చివరి దశలో అనగా పంట ఈనిక దశలో ఈ తెగులు పంటను ఆశించినట్లయితే పిలకలు ఎండిపోయి తాలుగింజలు ఏర్పడటం జరుగుతూ ఉంటాయి. కొన్ని కొన్నిసార్లు పంటకాలం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ తెగులు ఆశించడానికి అనుకూలమైన పరిస్థితులు ఏ విధంగా ఉంటాయంటే విత్తనంలోనూ, విత్తనం పై పొర, అలాగే అంకురఛాదంలోనూ, పంట అవశేషాల్లోనూ, కొన్నిసార్లు నేలలోనూ జీవిస్తూ ఉంటాయి. పంట వేసిన తరువాత నారు మొక్కలను ఆశించి నష్టం కలగజేస్తూ ఉంటాయి. పంట లేని సమయంలో ఈ బ్యాక్టీరియా తుంగ, గరిక, ఊద, గాబేరు వంటి గడ్డిజాతి మొక్కలపై జీవిస్తూ ఉంటాయి. ఈ బ్యాక్టీరియా సాగునీరు అలాగే వర్షపు నీటి ద్వారా ఆరోగ్యవంతమైన పొలాలను ఆశించి వ్యాప్తి చెందుతూ ఉంటాయి. అలాగే ఆకులపై ఏర్పడిన గాయాల ద్వారా కూడా ఈ బ్యాక్టీరియా మొక్కల్లోనికి ప్రవేశించి లోపల విస్తరించి నష్టం కలుగు చేస్తూ ఉంటాయి. ఈ తెగులకు ఏ విధమైన యాజమాన్య చర్యలు చేపట్టాలంటే ముందుగా తెగులు సోకని ఆరోగ్యవంతమైన పొలం నుండి మంచి విత్తనం సేకరించుకోవాలి. తెగులు తట్టుకోలేని MTU 1121 రకాన్ని వీలైనంత వరకు సార్వా సాగులో వేయకుండా చూసుకోవాలి. తెగులు కలగచేసే బ్యాక్టీరియా నేలలో, మొక్కల అవశేషాల్లో, పంట వ్యర్థాలలో ఉంటుంది కాబట్టి నేలను బాగా మురగ దమ్ము చేసుకోవాలి. నత్రజని ఎరువులను సిఫారసు చేసిన మేరకు మాత్రమే 2 నుండి 3 దఫాలుగా వాడుకోవాలి. అధికంగా వాడటం వల్ల బ్యాక్టీరియా ఎండాకు తెగులు ఎక్కువగా ఆశించడానికి అవకాశం ఉంటుంది. వర్షాలు పడే సమయంలో ఆకులపై తెగులు లక్షణాలు 5% కంటే ఎక్కువగా వ్యాపించి ఉంటే పైపాటుగా వేయవలసిన నత్రజని ఎరువులను తాత్కాలికంగా నిలిపివేసుకోవాలి. సిఫారసు చేసిన పొటాష్ ఎరువులను మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో ఎకరానికి 40 కిలోల చొప్పున 2 దఫాలుగా నాట్లు వేసే సమయంలోనూ, అంకుర దశలోనూ తప్పనిసరిగా వేసుకోవాలి. పొలం గట్లపై బ్యాక్టీరియాకు ఆవాసం కల్పించే తుంగ, చిప్పెర, గరిక, ఊద, గాబేరు వంటి గడ్డిజాతి కలుపును నివారించుకోవాలి. తెగులు లక్షణాలు గమనించిన వెంటనే పొలంలో నిలిచిన నీటిని 2 నుండి 3 సార్లు మురుగునీటి కాలువల ద్వారా బయటకు తీసివేసి
కొత్త నీరు పెట్టడం వల్ల నీటిలోని బ్యాక్టీరియా

ఫిర్యా బయటకు పోయి ఉధృతిని కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఈ తెగులు నివారణకు సరైన మందులు అందుబాటులో లేకపోవటం కారణంగా అందుబాటులో ఉన్న బ్యాక్టీరియా నాశనులు కూడా కొంత పరిమితి మేరకే పనిచేస్తాయి. ఈ మందును పిచికారీ చేసేటప్పుడు ఇతర పురుగు మందులు కానీ పోషకాలు కానీ కలిపి పిచికారీ చేయకూడదు. డ్రోన్ల ద్వారా పిచికారీ తెగులు నివారణకు సమర్థవంతంగా పనిచేస్తుంది. తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు 2 వారాల తర్వాత రెండవసారి పిచికారీ చేసుకోవాలి. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అందుబాటులో లేని ఎడల పొటాషియం నైట్రేట్ లీటర్ నీటికి 10 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయాలి. లేదా పొటాషియం రిలీజింగ్ బ్యాక్టీరియా 250 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలుపుకుని పిచికారీ చేయాలి. ఈ విధంగా రైతు సోదరులు బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులను గుర్తించి సిఫారసు చేసిన మేరకు నత్రజని వాడకం చేసుకుంటూ నివారణ చర్యలు పాటించడం వలన ఈ తెగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమైన భారతీ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్, రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవల విస్తరణ, మొబైల్ టవర్ అనుసంధానం పెంపుపై చర్చ. రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ఫైనల్ విజేత హైదరాబాద్ హీరోస్ జట్టు ట్రోఫీని అందజేసిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. రైతుల సాంప్రదాయ పండుగ అయిన ఏరువాక పౌర్ణమి వేడుకలను ఈరోజు ఘనంగా నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాష్ట వ్యాప్తంగా 45,24,116 మంది 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ మంత్రి సత్యకుమార్ యాదవ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భారతీ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ సమావేశమయ్యారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిన్న జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవల విస్తరణ, మొబైల్ టవర్ అనుసంధానం పెంపు, డేటా సెంటర్లలో పెట్టుబడులు, సముద్రగర్భ ఇంటర్నెట్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. అలాగే రాష్ట్రంలో మొబైల్ సేవల సంస్థలకు మరింత అనుకూలమైన వ్యాపార వాతావరణం కల్పించే చర్యలపై కూడా ఇరువురు అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ సమావేశంతో రాష్ట్రంలో డిజిటల్ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు పెట్టుబడులను ఆకర్షించే దిశగా చర్యలు వేగవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. తోతాపురి మామిడి రైతుల సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద ధర వ్యత్యాస పరిహార చెల్లింపు పథకం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు నిన్న లేఖ రాశారు. రైతులను ఆదుకునేందుకు 281 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం 7,03,000 టన్నుల తోతాపురి మామిడి కొనుగోలు చేసి కిలోకు అదనంగా 4 రూపాయల చొప్పున రైతులకు చెల్లించాలని నిర్ణయించిందని, జూన్ నుంచి ఆగస్టు మధ్య కొనుగోళ్లకు కేంద్రం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అమలుకు అవకాశమివ్వాలని కోరారు. హైదరాబాదులోని గచ్చిబౌలి జీఎంసీ బాలియోక స్టేడియంలో నిన్న జరిగిన రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ఫైనల్లో హైదరాబాద్ హీరోస్ జట్టు విజేతగా నిలిచింది. ముంబై డ్రీమర్స్తో జరిగిన తుదిపోరులో హైదరాబాద్ హీరోస్ 41-17 తేడాతో ఘన విజయం సాధించి టైటిల్ను కైవసం చేసుకుంది. విజేత జట్టును తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అభినందించారు. ఫైనల్ మ్యాచ్ను ముఖ్యమంత్రి

0: సిబ్బందితో పాటు ప్రముఖులు నిన్న రాత్రి వీక్షించారు. అనంతరం ముఖ్యమంత్రి హైదరాబాద్ హీరోస్కు ట్రోఫీని అందజేశారు. రైతుల సాంప్రదాయ పండుగ అయిన ఏరువాక పౌర్ణమి వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రైతులు తమ వ్యవసాయ పరికరాలు, పశువులకు ప్రత్యేక పూజలు నిర్వహించి వ్యవసాయ పనులకు శ్రీకారం చుడతారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తాడికొండ మండలం లాంలోని వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఉదయం నిర్వహించే ఏరువాక పౌర్ణమి వేడుకలకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హాజరు కానున్నారని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో వ్యర్థాల నిర్వహణకు శాశ్వత పరిష్కారం చూపించనున్నట్లు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. తిరుమలలో రోజుకు 75 టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయని వెల్లడించారు. తిరుమల డంపింగ్ యార్డును ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా పట్టాభిరామ్ మాట్లాడుతూ,
1: ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పుణ్యక్షేత్రాలన్నింటినీ స్వచ్ఛంగా తీర్చిదిద్దాలి, రూపొందించాలని చెప్తుంది. దానికి అనుగుణంగానే స్వచ్ఛ తిరుమలకి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అన్ని రకాలుగా కూడా తమ తోడ్పాటుని సహకారాన్ని అందిస్తుంది. ఈ విధంగా డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ రెండింటిని ప్రాసెస్ చేయడానికి 2 ప్లాంట్లు కూడా సిద్ధం చేసి ఇక భవిష్యత్తులో తిరుమల పైన డంపింగ్ అనేది లేకుండా చేస్తాం. ఇప్పటికే డంపింగ్ అయినటువంటి దాదాపు 2 లక్షల టన్నుల చెత్తని మరి ఇప్పటికే బయో మైనింగ్ ద్వారా ప్రాసెస్ చేయడం జరిగింది. అదేవిధంగా పర్యావరణ హితంగా కూడా వేస్ట్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇక్కడ చేస్తామని చెప్పి కూడా తెలియజేయడానికి సంతోషిస్తూ, మరి ఈ కార్యక్రమాలు అన్ని కూడా పూర్తి చేసి ఒక స్వచ్ఛ తిరుమలని అతి త్వరలోనే సాధిస్తామని తెలియజేయడం సంతోషిస్తున్నాను.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నేషనల్ ఇమ్యూనైజేషన్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 49,20,239 మంది 5 ఏళ్లలోపు చిన్నారులకు గాను 45,24,116 మందికి పోలియో చుక్కలు వేసినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మిగిలిన చిన్నారులకు సోమ మంగళవారాల్లో ఇంటింటికి వెళ్లి చుక్కల మందు వేయనున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. పోలియో చుక్కల పంపిణీలో ఎన్టీఆర్ జిల్లా 115.16%, మార్కాపురం జిల్లా 113.21% మొదటి 2 స్థానాల్లో నిలిచినట్లు తెలిపారు. మరోవైపు తెలంగాణలో 38,95,550 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఈరోజు జరిగే కార్యక్రమంలో షైనింగ్ స్టార్స్ ప్రతిభ అవార్డులను ప్రదానం చేయనున్నారు. పట్టణంలోని ఒక కళ్యాణ మండపంలో నిర్వహించే షైనింగ్ స్టార్స్ ప్రతిభ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో భాగంగా 10వ తరగతి ఇంటర్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులు ప్రదానం చేసి వారిని అభినందిస్తారని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో 135వ మన్ కీ బాత్ కార్యక్రమం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగాన్ని విద్యార్థులు ఆసక్తికరంగా వీక్షించారు. ఈ సందర్భంగా బీజేపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు ఉప్పలపాటి రాజేష్ వర్మ మాట్లాడుతూ, మన్ కీ బాత్ కార్యక్రమం ప్రజల్లో స్ఫూర్తిని నింపడంతో పాటు యువతలో దేశభక్తి, సామాజిక బాధ్యత, ఆవిష్కరణల పట్ల ఆసక్తిని పెంపొందించే వేదికగా నిలుస్తోందన్నారు. విద్యార్థులు ప్రధాని సూచనలను ఆచరిస్తూ ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, ప్రభుత్వం ప్రజల మద్దతుతో కాకుండా పోలీసుల అండతో నడుస్తోందని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రతిపక్ష నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. విశాఖపట్నంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, వాస్తవ పరిస్థితులు బయటపడతాయనే భయంతోనే వైఎస్సార్సీపీ నాయకుల బృంద రాజధాని పర్యటనను అడ్డుకున్నారని తెలిపారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారిపై తప్పుడు కేసులు నమోదు చేసి వేధించడం పరిపాటిగా మారిందన్నారు. ఈ ఘటనలో బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతులు పండించిన అన్ని పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని బొత్స సత్యనారాయణ వెల్లడించారు. వాతావరణం. ఉత్తర తెలంగాణ, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, ఉత్తర కోస్తా నుండి ఛత్తీస్గఢ్, మరాఠ్వాడా మీదుగా మధ్య మహారాష్ట వరకు ద్రోణి కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర అంతర్గత కర్ణాటక నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు మరో ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ కేంద్రాధికారి ఎం వెంకట్రావు తెలిపారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు

0: తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ,
1: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తేలికపాటి మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో తేలికపాటి మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో రాయలసీమలో ఈ రోజు ఈదురుగాలు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, కొమురంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమైన భారతీ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్, రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవల విస్తరణ, మొబైల్ టవర్ అనుసంధానం పెంపుపై చర్చ. రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్2 ఫైనల్ విజేత హైదరాబాద్ హీరోస్ జట్టు ట్రోఫీని అందజేసిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. రైతుల సాంప్రదాయ పండుగ అయిన ఏరువాక పౌర్ణమి వేడుకలను ఈరోజు ఘనంగా నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాష్ట వ్యాప్తంగా 45,24,116 మంది 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ మంత్రి సతీకుమార్ యాదవ్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: परीक्षा पेपर लीक प्रकरणे भिवाण्डी नगरस्य सत्र न्यायालयेन त्रयाणाम् आरोपिणां कृते 6 जुलाई पर्यन्तं बन्धनं विहितम्। आरक्षि अन्वेषकाः अन्ताराज्य परीक्षा तस्कराणां संलग्नतायाः शंकां कृतवन्तः। भिवाण्डी आरक्षिणः न्यायालयं निवेदयन् यत् आरोपी दिल्लीतः भिवाण्डी नगरं गत्वा उक्त TET प्रश्नपत्रं 1,50,00,000 रूप्यकेषु विक्रीतवान्। आरक्षि अन्वेषकाः लीक कृतस्य कागदस्य स्रोतः अन्वेष्टुं वित्तीयव्यवहारस्य परीक्षणं कर्तुं महाराष्ट्रे अन्यत्र कागदं विक्रीतम् अस्ति वा इति ज्ञातुं तस्करसमूहस्य अन्येषां सदस्यानां परिचयं कर्तुं च 10 दिनानाम् आरक्षि अभिरक्षणं याचितवन्तः आसन्। अधिकारिणः अवदन् यत् अन्वेषणेन अन्तर्राज्यस्य राष्ट्रियस्तरस्य च जालस्य संलग्नता ज्ञाता वर्तते। स्वास्थ्यपरिवारकल्याणमन्त्री जगत् प्रकाश नड्डा अद्य नवदिल्ल्यां केन्द्रीयस्वास्थ्यपरिवारकल्याणपरिषदः 16 सम्मेलने समग्रशिशुबालस्वास्थ्यकार्यक्रमस्य विमोचनं करिष्यति। श्रीनड्डा अस्मिन् एव सम्मेलने अनीमिया मुक्त भारत अभियानस्य परिचालनमार्गदर्शिकाः अपि विमोचयिष्यति। एनिमिया मुक्त भारत अभियानम् इत्ययं कार्यक्रमः भारतस्य एनिमिया विरुद्ध युद्धे महत्वपूर्णं सोपानं भविष्यति। वाणिज्य उद्योगमन्त्री पीयूष गोयलः संयुक्तराज्यस्य भ्रमणस्य समाप्तेः अनन्तरं ग्रीस देशस्य एथेन्स नगरे व्यापारं निवेशं सामरिकम् आर्थिकसहकार्यञ्च सुदृढीकर्तुं भारतीय व्यापार प्रतिनिधिमण्डलस्य उच्चस्तरीय सम्मेलनस्य नेतृत्वं कुर्वन् वर्तते इति वार्ताः।
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:15 ఉదయరేఖల కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం వినియోగదర్శిని శీర్షికన ఓటీపీ మోసాల గురించి శ్రీ పి చక్రవర్తి గారి ప్రసంగం, కొల్లేటి జాడలు ధారావాహిక ప్రసారమవుతాయి. రచన శ్రీ అక్కినేని కుటుంబరావు, నిర్వహణ శ్రీమతి మంజులూరి కృష్ణకుమారి, నిర్మాణ సహకారం శ్రీ అబ్దుల్ ఖుద్దూస్, శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి. ఇంకా లలిత గీతాలు వింటారు. 8:30 శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖ, రచన డి ప్రతిమ. 8:35 చిత్రతరంగిణి ఫిల్మ్ గీతాలు. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఎం సుధాకర్ గారి గానం వింటారు. 9:30 నమస్తే అమరావతి శీర్షికన ఫిలిం గీతాలు ప్రసారమవుతాయి. 10:00 ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం. అనంతరం రావోయే తిథి శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 11:00 గుర్తు చేసుకుందాం, 11:30 ఫిలిం గీతాలు. 12:10 లాహిర్ లాహిర్లో కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:40 కార్మికుల కార్యక్రమంలో చేనేత కార్మికులకు ప్రభుత్వ చేయు తానే అంశం గురించి డాక్టర్ మాచర్ల మోహన్ రావు గారితో పరిచయం వింటారు. ఇంకా కార్మిక గీతం. 1:10 ఫిలిం గీతాలు. 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో స్వయం ఉపాధిగా మహిళలు రాణించాలంటే ఈ అంశం గురించి శ్రీమతి కె పద్మజరాణి గారితో పరిచయం ప్రసారమవుతుంది. ఇంకా అల్పాహారం యొక్క ప్రాముఖ్యత గురించి విశేషాలు, లలిత గీతం. 2:30 లలిత సంగీత కార్యక్రమం. 3:00 టీన్ టైం. 4:00 ఇవ్వలయ్య క్విజ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 4:30 హిందీ పాఠం. అప్నే స్కూల్కో ఏక్ ఉపహార్, 10వ తరగతి విద్యార్థులకు హిందీ పాఠం. ఉపాధ్యాయులు శ్రీ ఏ రామలింగేశ్వరరావు, విద్యార్థిని కావ్యశ్రీ.

శ్రీకృష్ణ పాత్ర, నిర్వహణ శ్రీ జెట్టి బాబురావు, హార్మోనియం షేక్ అబ్దుల్ సలీం బాబు. 5 గంటలకు తెలుగు చిత్రగీతాలు వింటారు. 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో కుటుంబ ఆరోగ్యానికి పెరట్లో కూరగాయల పెంపకం ఈ అంశం గురించి జి క్రాంతిరేఖ గారితో పరిచయం వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో పెసర పంట సాగు గురించి తెలుసుకుంటారు. 7:15 నుంచి తెలుగు చిత్రగీతాలు వింటారు. 7:30 ఫీఫా వరల్డ్ కప్ 2026 డైలీ అప్డేట్స్ వింటారు ఆంగ్లంలో. 7:32 నుంచి తెలుగు చిత్రగీతాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 8:00 ఇంటి నెంబరు కథానికి వింటారు, రచన శ్రీ ఎస్ఏఎల్ పాపారావు. 8:15 నుంచి తెలుగు చిత్రగీతాలు. 8:40 దేశభక్తి గీతం. 8:45 నుంచి విజయవాడ ఏ మీటర్ల ప్రసారాలు వింటారు. 11:10 నుంచి ఎఫ్ఎం గోల్డ్ ప్రోగ్రామ్స్ రిలే వింటారు. ఈనాటి ప్రసార విశేషాలు విన్నారు. సమయం 7:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం వింటారు. హైదరాబాద్ నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. వాతావరణంలో మార్పులు ఎదుర్కొనేందుకు బాధ్యతాయుతమైన సమానత్వంతో కూడుకున్న పోరాటం జరపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. 3 సంవత్సరాల్లోపు పిల్లల సంక్షేమానికి ఉద్దేశించిన సమగ్ర శిశు బాల్ స్వాస్థ్య కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి ఈరోజు ప్రారంభిస్తారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో గ్రామాల పాత్ర కీలకమని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. 2026 ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ నాకౌట్ దశ నిన్న ప్రారంభమైంది. మొదటి మ్యాచ్లో కెనడా సౌత్ ఆఫ్రికాని ఓడించింది. వాతావరణంలో మార్పులపై పోరాటానికి చేపట్టే చర్యలు నిష్పాక్షికత, బాధ్యత, సమానత్వంతో కూడి ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సెషల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి చేసిన ప్రత్యేక ప్రసంగంలో వాతావరణ న్యాయం సారాంశం అదేనని ప్రధానమంత్రి అన్నారు. అభివృద్ధి మరింత సమగ్రంగా ఉండే ప్రపంచాన్ని, అలాగే అంతర్జాతీయ సంస్థలు సమకాలీన వాస్తవాలను ప్రతిబింబించేలా ఉండే వాతావరణాన్ని సెషల్స్ భారతదేశం 2 కోరుకుంటున్నాయని ఆయన చెప్పారు. సెషల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించిన మొదటి భారతీయ ప్రధానమంత్రిగా అందరి ముందు నిలబడ్డం తనకు దక్కిన ప్రత్యేక గౌరవమని ఆయన అన్నారు. అంతకుముందు సెషల్స్లో అత్యున్నత పురస్కారమైన గార్డియన్ ఆఫ్ ద బ్లూ హొరైజన్తో తను గౌరవించినందుకు ఆ దేశ అధ్యక్షుడు అక్కడి ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. హిందూ మహాసముద్రంపై భారత్ దార్శనికతలో సెషల్స్కు ఒక ప్రత్యేక స్థానం ఉందని, ఆ నమ్మకం మునుపటి కంటే ఇప్పుడు మరింత బలంగా ఉందని మోదీ అన్నారు. సెషల్స్ స్వాతంత్ర 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన జాతీయ దినోత్సవ వేడుకల్లో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ వేడుకల్లో గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ గౌరవాన్ని అందుకున్న మొదటి భారతీయ ప్రధానమంత్రిగా ఆయన నిలిచారు. ఈ సందర్భంగా జరిగిన పెరేడ్లో భారత నౌకాదళం, సైన్యానికి చెందిన మార్చింగ్ బృందం కూడా పాల్గొంది. భారత సెషల్స్ మధ్య ఉన్న సన్నిహిత ప్రత్యేక భాగస్వామ్యానికి సంకేతంగా భారత నౌకాదళ బ్యాండ్ కూడా ఈ మార్చింగ్ యూనిట్లో భాగంగా పాల్గొంది. ఒక ప్రత్యేక సంకేతంగా ఐఎన్ఎస్ తర్కష్, ఐఎన్ఎస్ ఇక్షక్ నౌకలను పోర్ట్ విక్టోరియాలో నిలిపారు. ఈ చారిత్రాత్మక సందర్భంలో సెషల్స్ ప్రజలకు ప్రధానమంత్రి భారతదేశం తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. సెషల్స్ అధ్యక్షుడు ప్యాట్రిక్ హర్మినీ ఆహ్వానం మేరకు మొన్న మోదీ సెషల్స్ చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, మారిషస్ ప్రధానమంత్రి నవీన్ చంద్ర రామ్ గులాం కూడా పాల్గొన్నారు. భారత్ సెషల్స్ మధ్య చారిత్రక, సాంస్కృతిక, ప్రజా సంబంధాల ఆధారంగా ఏర్పడిన దీర్ఘకాలిక భాగస్వామ్యం

0: ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ సందర్భంగా తెలియజేసింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఒక ముఖ్యమైన సముద్ర సరిహద్దు దేశంగా భారత్ మహాసాగర్ ప్రాంతాల వ్యాప్తంగా భద్రతా వృద్ధి కోసం పరస్పర దార్శనికతలు అభివృద్ధి చెందుతున్న దేశాల పట్ల మన నిబద్ధతలో సెషల్స్కు ప్రత్యేక స్థానం ఉందని ప్రధానమంత్రి అంతకుముందు చెప్పారు.
1: Our vision is captured in the idea of Mahasagar, mutual and holistic advancement for security and growth across region Mahasagar. This vision recognizes that our futures are interconnected and interdependent, and we will continue to work together for a safer and more secure Indian Ocean region.
0: నరేంద్ర మోదీకి సెషల్స్ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మినీ మధ్య జరిగిన చర్చలు ద్వైపాక్షిక సంబంధాల్లో అన్ని రంగాలను స్పృశించాయని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలియజేశారు. ఈ పర్యటనపై విక్టోరియాలో మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్యం, విద్య, సామర్థ్యాల పెంపుదల, డిజిటల్ పరివర్తన, సుస్థిర అభివృద్ధి, సామాజిక మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధనం, సముద్ర భద్రత, రక్షణ రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇద్దరు దేశాల నేతలు అంగీకరించారని మిశ్రీ తెలియజేశారు. సెషల్స్లో నిన్న ప్రధానమంత్రి మారిషస్ ప్రధానమంత్రి డాక్టర్ నవీన్ చంద్ర రామ్ గులాంతో కూడా సమావేశమయ్యారు. భారత మారిషస్ల మధ్య కొనసాగుతున్న పరస్పర సహకారంపై ఇద్దరు నాయకులు చర్చించారు. భారత్ అందించిన ప్రత్యేక ఆర్థిక ప్యాకేజ్ అమల్లో సాధించిన పురోగతిని కూడా వారు సమీక్షించారు. మారిషస్ అభివృద్ధి, ప్రగతికి భారతదేశం ఇచ్చే ప్రాముఖ్యతను ప్రధానమంత్రి మోదీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ద్వైపాక్షిక ప్రాజెక్టులు మారిషస్ ఆరోగ్య సంరక్షణ, కనెక్టివిటీ, సుస్థిర అభివృద్ధి, బ్లూ ఎకానమీ రంగాలకు ఎంతో దోహదం చేస్తాయని ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్లోని కరాచీలో ఇటీవల జరిగిన ఘటనలకు సంబంధించి పాకిస్తాన్ చేసిన ఆరోపణలను మన దేశం ఖచ్చితంగా తోసిపుచ్చింది, వాటిని నిరాధారమైనవిగా పేర్కొంది. ఇతరులపై వేలెత్తి చూపడం మానేసి పాకిస్తాన్ తన అంతర్గత పరిస్థితులను సమీక్షించుకోవాలని, తన భూభాగంలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై విశ్వసనీయమైన చర్యలు తీసుకోవాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధాన సాధనంగా వాడుకునే తన ప్రవృత్తిని పాకిస్తాన్ వదులుకోవాలని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ భద్రతా దళాలు ఇంటెలిజెన్స్ ఆధారిత భూతల దాడిని నిర్వహించాయని, ఆ తర్వాత ఉగ్రవాద స్థావరాలు సురక్షిత ప్రాంతాలపై దాడులు చేసి 29 మంది ఉగ్రవాదులను హతమార్చాయని అధికారులు చెప్పారు. కరాచీలో పారామిలిటరీ రేంజర్ల ప్రాంతీయ ప్రధాన కార్యాలయంపై శనివారం నాడు తుపాకులు, పేలుడు పదార్థాలతో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 3 సైనికులు మరణించిన మరుసటి రోజు పాకిస్తాన్ సైనిక చర్య చేపట్టింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ 16 సదస్సులో సమగ్ర శిశు బాల్ స్వాస్థ్య కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. పిల్లల మనుగడ, ఎదుగుదల, పోషకాహారం, ప్రారంభ అభివృద్ధికి జీవితంలో మొదటి 3 సంవత్సరాలు ఎంతో కీలకమైనవని గుర్తిస్తూ పెహలే 3 సాల్ సంపూర్ణ దేఖ్భాల్ అనే దార్శనికతను ఈ కార్యక్రమం ముందుకు తీసుకుంటుందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న హోమ్ బేస్డ్ న్యూబార్న్ కేర్, హోమ్ బేస్డ్ కేర్ ఫర్ యంగ్ చైల్డ్ కార్యక్రమాలను విలీనం చేయడం ద్వారా పుట్టినప్పటి నుంచి 3 ఏళ్ల వయసు గల పిల్లల కోసం ఈ కార్యక్రమం ఇల్లు సమాజాధారిత సమగ్ర ఆరోగ్య సంరక్షణ అందిస్తుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. గుజరాత్లో ప్రాంతీయ ఆకాంక్షలు, ప్రపంచ ఆశయాలు అనే ఇతివృత్తంతో 4వ వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సు ఈరోజు వడోదరాలోని జీఎస్ఎఫ్సి విశ్వవిద్యాలయంలో ప్రారంభమవుతుంది. మధ్య గుజరాత్ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధిని పెంపొందించే లక్ష్యంతో 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, మనోహర్ లాల్ ఖట్టర్, మన్సుఖ్ మాండవ్యాలతో పాటు రాష్ట మంత్రులు, అంతర్జాతీయ దౌత్యవేత్తలు పాల్గొంటారు. భాగస్వామ్య దేశాలైన జపాన్, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుక్రెయిన్, రవాండాలకు చెందిన 151 మంది నిపుణులు, ప్రతినిధులతో 30కి పైగా సెమినార్లు నిర్వహిస్తారు. వికసిత్ భారత్ 2047 దార్శనికతను సాకారం చేయడంలో గ్రామాలే కీలక పాత్ర పోషిస్తాయని వ్యవసాయం, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న రాష్ట్రీయ గ్రామీణ వికాస్ సమ్మేళన ఉద్దేశించి ప్రసంగించిన చౌహాన్, గ్రామీణ కార్మికులకు జీవనోపాధి భద్రతను కల్పిస్తూనే గ్రామీణాభివృద్ధిని వేగవంతం చేయడానికి వికసిత్ భారత్ గ్రామీణ యోజన కింద రాష్ట్రాల వాటాతో కలిపి 151,000 కోట్ల రూపాయలకు పైగా

0: బ్యాంకులు కేటాయించినట్లు తెలియజేశారు.
1: ఇస్ సాల్ బడ్జెట్ ప్రావధాన్ ఏక లాఖ ఇక్యావన్ హజార్ దో సో బయాసీ కరోడ్ రూపయా కేంద్ర రాజ్య కా మిలా యే డేఢ్ లాఖ కరోడ్ సే జ్యాదా రూపయా మజ్దూరో కో మజ్దూరీ దేనే మే తో కామ్ ఆయేగా ఇస్సే ఆప్ గావ్ కీ హాలత్ పూరీ తరహ్ సే బదల్ సక్తే హైన్. 5 సాల్ మే 7.5 లాఖ కరోడ్ లగ్భగ్ లగే 2,86,000 పంచాయత్ ఏక పంచాయత్ కే హిస్సే మే కితనా పైసా ఆయేగా ఆప్ కల్పనా కీజియే.
0: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ క్రికెట్ లో నిన్న లండన్ లోని లార్డ్స్ మైదానంలో జరిగిన చివరి గ్రూప్ ఏ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించింది. ఫీఫా ప్రపంచ కప్ నాకౌట్ దశలో అమెరికాలోని లాస్ ఏంజలస్ లో జరిగిన మ్యాచ్లో కెనడా 1-0 తేడాతో సౌత్ ఆఫ్రికాను ఓడించి నాకౌట్ దశలో తన మొట్టమొదటి విజయాన్ని నమోదు చేసుకుంది. జూలై 4 నాడు హ్యూస్టన్ లో జరిగే తదుపరి మ్యాచ్లో కెనడా నెదర్లాండ్స్ లేదా మొరక్కోతో తలపడుతుంది. గ్రూప్ దశ మిగిలిన తర్వాత మిగిలిన 32 జట్లతో 2026 ఫీఫా ప్రపంచ కప్ నాకౌట్ దశ అధికారికంగా ప్రారంభమైంది. 2026 జూలై 19 జరిగే ఫీఫా ప్రపంచ కప్ ఫైనల్తో ముగిసే ఈ సింగిల్ ఎలిమినేషన్ టోర్నమెంట్కు ఈ నాకౌట్ దశ ఆరంభం. విశేషాలు మరొకసారి. వాతావరణంలో మార్పులు ఎదుర్కొనేందుకు బాధ్యతాయుతమైన పోరాటం జరపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 3 సంవత్సరాల్లోపు పిల్లల సంక్షేమానికి ఉద్దేశించిన సమగ్ర శిశు బాల స్వాస్థ్య కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి ఈరోజు ప్రారంభిస్తారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో గ్రామాల పాత్ర కీలకమని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ నాకౌట్ దశ నిన్న ప్రారంభమైంది. మొదటి మ్యాచ్లో కెనడా సౌత్ ఆఫ్రికాని ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి 2.2 MHz పై కార్యక్రమం. ఇప్పుడు ఉదయ రేఖలు.

ఈనాటి ఉదయరేఖలు కార్యక్రమంలో ముందుగా భగవద్గీత పారాయణ శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు.

0: భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము 56వ శ్లోకం.

సర్వకర్మాణి. తనకు విహితమైన కర్మలలో గల చెడు కర్మలతో సహా సమస్త కర్మలను అపి కూడా కుర్వాణః చేస్తున్నట్టి సదా ఎల్లవేళలా. మద్ వ్యపాశ్రయః అనగా పరమేశ్వరుడునైన నన్ను సర్వాత్మ భావనతో ఆశ్రయించినవాడును అయినటువంటి సాధకుడు. మత్ ప్రసాదాత్ నా అనుగ్రహం వలన. శాశ్వతం నిత్యనూతనమున్ను. అవ్యయం నాశరహితమున్ను అయిన. పదం

అర్జున, మానవుడికి విహితమైన కర్మలలో కొన్ని దోషయుక్తమైనవి కూడా ఉంటాయి. కానీ సాధకుడైన వాడు వాటిల్లో ఏ ఒక్కదాన్ని వదిలిపెట్టకూడదు. అయితే అతడు ఏ పని చేస్తున్నా సరే సర్వకాల సర్వావస్థలలోనూ సర్వాత్మభావనతో పరమాత్మనైన నన్ను శరణు పొంది ఉండాలి. అలా ఉంటూ ఏ కర్మలను చేసినా సరే ఆ సాధకుడు నిత్య నూతనము నాశరహితము అయిన మోక్షస్థానాన్ని అందుకోగలుగుతాడు. సర్వకర్మ ఫలత్యాగ రూపమైన శరణాగతి చేసేవారికి వేరే కోరికలుండే అవకాశమే లేదు. కనుక వారికి చిత్తశుద్ధి జ్ఞానసిద్ధి క్రమంలో తానే మోక్షం ప్రసాదిస్తానని శాశ్వతం పదం అవ్యయం అనే పదత్రయం ద్వారా భగవానుడు వాగ్దానం చేస్తున్నాడు. సర్వ

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: మీరు ఇంతవరకు భగవద్గీత పారాయణ శ్లోక విశ్లేషణ నేను కార్యక్రమం ఇప్పుడు ఓటీపీ మోసాలు ఈ అంశం గురించి శ్రీ పి చక్రవర్తి గారి ప్రసంగం వింటారు.
1: మన దైనందిన కార్యక్రమాలు జరుపుకోవడానికి గతానికి ఇప్పటికీ ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. భవిష్యత్తులో మరిన్ని మార్పులు వస్తాయి కూడా. ఈ సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకు అభివృద్ధి చెందుతూ వినియోగదారులకు సౌకర్యంతో పాటు కష్టాలు కలగజేస్తోంది. దీనివల్ల మన అలవాట్లు, చేసే పనులు, వ్యవహారాలు ఎంతో మార్పుకు గురైనాయి. అయితే అప్పటికీ ఇప్పటికీ మార్పు రానిది రేడియో వినడం మాత్రమే. అందుకే ఈరోజు సాంకేతిక అభివృద్ధిని ఆసరాగా చేసుకుని జరిగే మోసాలకు ఆకాశవాణి శ్రోతల ముందు ఉంచుతున్నాము. 2 దశాబ్దాల క్రితం బ్యాంక్ అకౌంట్లు నిర్వహించాలి అంటే తప్పనిసరిగా బ్యాంకు వెళ్లవలసే ఉండేది. బ్యాంకు నుండి డబ్బు తీసుకోవాలన్నా, బ్యాంకులో డబ్బు వెయ్యాలన్నా బ్యాంకు వెళ్లకుండా ఆ పని జరిగేది కాదు. మనకు దూరంగా ఉన్న వ్యక్తులు డబ్బు పంపించాలన్నా, దీర్ఘకాలిక డిపాజిట్ బ్యాంకులో వెయ్యాలన్నా, బ్యాంకు నుండి రుణం పొందాలన్నా బ్యాంకు వెళ్లవలసిందే. లేకుంటే పని జరిగేది కాదు. దీనివల్ల సమయం, డబ్బు వృధా అయ్యేవి. కానీ తరువాతి కాలంలో ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోనికి వచ్చిన తర్వాత బ్యాంక్ సేవలన్నీ ఇంటర్నెట్ ద్వారా అందించడం జరుగుతుంది. దీనితో ఇంటి నుండి కాలు బయటకు పెట్టనవసరం లేకుండా పనులు జరిగిపోతున్నాయి. ఇది ఖాతాదారులకు చాలా వెసులుబాటు కల్పించింది, సౌలభ్యం కూడా ఉంది. కానీ సౌకర్యంతో పాటు ఇంటర్నెట్ వ్యవహారాలు సాగించడం వల్ల కొత్త కష్టాలు ప్రారంభమైనాయి. ఇంటర్నెట్ లేని

అప్పుడు బ్యాంక్లో మన డబ్బు సురక్షితంగా ఉండేది. మన ప్రమేయం లేకుండా ఇతరులు ఎవరు మన ఖాతాలోని సొమ్ము తీసుకోవడానికి వీలుండేది కాదు. మనకు అత్యంత సన్నిహితులో, మన సంస్థలో పనిచేసే ఉద్యోగులో, లేదా కొన్ని సందర్భాల్లో బ్యాంక్ ఉద్యోగులో మనకు తెలియకుండా బ్యాంక్లోని మన డబ్బు తస్కరించేవారేమో గాని, ఈ తరహా మోసం చేయటానికి మరెవ్వరికీ సాధ్యమయ్యేది కాదు. అందుచేత మన చెక్బుక్ మన దగ్గర జాగ్రత్తగా ఉంచుకుంటే మన సొమ్మును ఎటువంటి ప్రమాదం ఉండేది కాదు అనే ధీమాతో ఉండేవారు. కానీ ఇప్పుడు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ప్రమాదం ఎటు నుండి ముంచుకు వస్తుందో తెలుసుకోలేని పరిస్థితి. ముక్కు మొహం తెలియని వ్యక్తులు మన దేశం నుండే కాక పరదేశాల నుండి కూడా మన బ్యాంక్ అకౌంట్లోనికి చొరబడి మన సొమ్మును దోచుకునే పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి దోపిడీకి గురి కాకుండా ఖాతాదారుల్లో డబ్బు సురక్షితంగా ఉంచడానికి ప్రవేశపెట్టిన సదుపాయమే ఓటీపీ. ఓటీపీ అంటే వన్ టైం పాస్వర్డ్. మీ బ్యాంక్ అకౌంట్లోని ఏవైనా లావాదేవీలు జరపాలంటే ముందుగా ఓటీపీ నెంబర్ వస్తుంది. ఆ ఓటీపీని మీ నెట్ బ్యాంకింగ్లో టైప్ చేస్తే తప్ప చెయ్యతలపెట్టిన పని పూర్తి కాదు. నెట్ బ్యాంకింగ్తో ప్రారంభమైన ఓటీపీ రక్షణ కవచం మరెన్నో విషయాలకు విస్తరించబడింది. మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ పాలసీ, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ వ్యవహారాలలో కూడా ఓటీపీ విరివిగా అమలులో ఉంది. ఏ ఓటీపీ రక్షణగా భావించామో అదే రక్షణ వ్యవస్థ మోసగాళ్లకు ఆయుధంగా మారింది. ఈ ఓటీపీ మోసాలు ఏ విధంగా జరుగుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. మోసగాళ్లు ముందుగా బ్యాంక్ ఖాతాదారుని పేరు, వారి డెబిట్ కార్డ్ నెంబర్, కార్డ్ ఎక్స్పైరీ తేదీ మరియు కార్డ్ వెనుకనున్న సివివి నెంబర్ సేకరిస్తారు. తరువాత మాధ్యమాల ద్వారా ఆన్లైన్ ప్లాట్ఫారంలో చేయవలసిన ఆన్లైన్ పేమెంట్ సిద్ధం చేసుకుంటారు. ఈలోగా వారు ఏ ఖాతాదారుని మోసం చేయాలనుకుంటున్నారో వారికి బ్యాంక్ నుండి ఫోన్ చేసినట్లుగా నాటకమాడి వారి డెబిట్ కార్డు వివరాలు బహిర్గతమైపోయాయని నమ్మబలికి అది వెంటనే మార్చుకోకుంటే ఇతరులు వారి సొమ్మును దోచుకోవచ్చునని భయపెడతారు. వెంటనే కొత్త కార్డుకు దరఖాస్తు చేసుకోవాలని సలహా ఇస్తారు. ఖాతాదారు కంగారు పడుతుంటే ఏం పర్వాలేదు, పాత కార్డును బ్లాక్ చేశామని త్వరలో మీకు కొత్త కార్డు పంపిస్తామని ఊరట కలగజేస్తారు. పాత కార్డులో కొన్ని పాయింట్స్ మిగిలి ఉన్నాయని వాటిని కొత్త కార్డులోకి బదిలీ చేస్తామని, అవసరం లేదనుకుంటే పాయింట్స్ వదులుకోవచ్చని చెబుతారు. ఇప్పుడు మీకు ఒక మెసేజ్ పంపిస్తాం, అది రాగానే వచ్చినట్లు కన్ఫర్మ్ చేయండి అని అడుగుతారు. ఆ మెసేజ్లో ఎన్ని పాయింట్స్ బదిలీ చేస్తామని చెప్పారో సరిగ్గా అదే సంఖ్య ఉంటుంది కనుక ఖాతాదారుని మెసేజ్ ధృవీకరించడం జరుగుతుంది. తిరిగి ఆ మెసేజ్లో ఉన్నదాన్ని చదివి వినిపించమంటారు. ఖాతాదారుడు అలాగే చేస్తాడు. దాని నుండి ఓటీపీ నిర్ధారించుకుని వారు మోసగించే పని పూర్తి చేస్తారు. ఖాతాదారుని ఖాతా నుండి సొమ్ము దోచుకుంటారు. రెండవది, సాధారణంగా మనకు బ్యాంక్ ఖాతా సంబంధించి ఏ పని మీదైనా బ్యాంక్ కాల్ సెంటర్కి ఫోన్ చేస్తే మన వివరాలన్నింటినీ తెలుసుకుని సరైన వ్యక్తితో మాట్లాడుతున్నామని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే మనకు సహకారం అందిస్తారు. మోసగాళ్ళు కూడా అదేవిధంగా వివరాలు సేకరిస్తారు, పుట్టినరోజు ధృవీకరించమంటారు. ఇలా వినియోగదారునికి వారి పట్ల నమ్మకం కుదిరేలా చేసుకుంటారు. వారు డిపాజిట్ చేసిన చెక్కు సాంకేతిక కారణాల వల్ల ఆగిపోయింది, బ్యాంక్ పంపిన ఓటీపీ ధృవీకరిస్తే చెక్కు సొమ్మును మీ ఖాతాలోనికి జమ చేస్తామని చెబుతారు. నిజమేనని నమ్మి మెసేజ్లో వచ్చిన ఓటీపీ చెప్పగానే ఆన్లైన్ వ్యవహారాన్ని ముగించి వినియోగదారుల అకౌంట్లో ఉన్న సొమ్మును కాజేస్తారు. మూడవది, ఏటీఎం దగ్గర కస్టమర్లు క్యూలో నిలబడి ఉండటం చూస్తూనే ఉంటాం. చదువురాని వారు, వయసులో పెద్దవారు మరో వ్యక్తి సహాయం తీసుకుంటారు. దీనిని అవకాశంగా తీసుకుని క్యూలలో వారికి ముందున్న వారికి సహాయం చేస్తున్నట్లుగా నటిస్తూ వారి ఏటీఎం కార్డు వివరాలను అక్కడికి మరోచోట ఉన్న సహచరులకు చేరవేస్తారు. సహచరుడు వెంటనే ఆ ఆన్లైన్ పేమెంట్ ప్రారంభిస్తాడు. దానికి సంబంధించిన ఓటీపీ ఆ ఖాతాదారునికి చేయగానే సహాయం చేస్తున్నట్లుగా నటిస్తున్న ఈ వ్యక్తి వారికి ఏదో మెసేజ్ వచ్చిందని చెప్పి ఆ మెసేజ్ సదరు వ్యక్తి ఓపెన్ చేయగానే అది చదివి ఓటీపీ నెంబర్ సహాయానికి పంపించి ఆన్లైన్ వ్యవహారాన్ని పూర్తి చేస్తాడు. నాలుగవది, ఓటీపీ వ్యవహారం కేవలం బ్యాంకులకే పరిమితం కాదు. వినియోగదారులు చేసే అనేక ఆర్థిక వ్యవహారాలు ఓటీపీ ద్వారానే జరుగుతున్నాయి. ఉదాహరణకు మ్యూచువల్ ఫండ్స్, షేర్ల కొనుగోలు వ్యవహారాలు, క్రయ విక్రయాల్లో కానీ, ఆధార్ నెంబర్ ద్వారా జరిపే చెల్లింపులు కానీ,

0: క్రెడిట్ కార్డ్ పేమెంట్ కానీ, మన సమ్మతి తెలిపే ఏ ఇతర వ్యవహారాలు కానీ ఓటీపీ ద్వారానే జరుగుతున్నాయి. ఐదవది, అలాగే ప్రభుత్వాలకు సంబంధించిన కొన్ని వెబ్సైట్స్లో ఏదైనా దరఖాస్తు చేయాలంటే ఆధార్ వెరిఫికేషన్ జరుగుతుంది. అంటే దరఖాస్తు చేసుకున్నటువంటి వ్యక్తి ఆధార్లో ఇచ్చిన ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని వెబ్సైట్లో టైప్ చేస్తే దరఖాస్తు ప్రాసెస్ కాబడుతుంది. కాబట్టి మన ప్రమేయం లేకుండా మన పేరున ఏదైనా అప్లై చేస్తే ఆ ఓటీపీని తెలుసుకోవడం కోసం మోసగాళ్ళు ఆధార్ డిపార్ట్మెంట్ నుండి ఫోన్ చేస్తున్నామని చెప్పి ఆధార్ కార్డును వెరిఫై చేయడానికి ఓటీపీని అడిగి తెలుసుకుంటారు. ఎంతో పకడ్బందీగా కొత్త కొత్త వ్యూహాలతో మోసగాళ్ళు రోజురోజుకు కొత్త పద్ధతులు అవలంబిస్తుంటే బయటపడటం అసంభవమేమీ కాదు. ఇప్పుడు నేను చెప్పబోయే సూత్రాలను నిబద్ధతో ఆచరిస్తే మోసాలు బారిన పడకుండా ఉంటారు. ఆ సూత్రాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఏ బ్యాంక్ వారు ఓటీపీ నెంబర్ చెప్పమని ఎప్పుడూ అడగరు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే చాలు అలా అడిగిన వారి మోసగాడని తెలుసుకోవడానికి. రెండవది, ఓటీపీని ఎప్పుడూ ఫోన్లో ఎవరికీ చెప్పకూడదు. మూడు, కొన్నిసార్లు ఓటీపీ మూడో వ్యక్తికి చెప్పవలసి రావచ్చు. ఒకవేళ అలా ఓటీపీ ఇవ్వవలసి వస్తే జరగబోయే అనర్థం ఎలా ఉంటుందో తెలుసుకుని మాత్రమే ఇవ్వాలి. ఒకవేళ ఫోన్ పోగొట్టుకున్నట్లయితే ముందుగా సిమ్ బ్లాక్ చేయించాలి. అలా చేస్తే ఓటీపీ పరుల చేతిలో పడదు. ఐదు, క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా మనం చేయని చెల్లింపులు జరిగితే వెంటనే ఆ విషయాన్ని బ్యాంక్ టోల్ ఫ్రీ నెంబర్కు తెలియజేయాలి. మనం కోరకుండానే ఏదన్నా ఓటీపీ వస్తే అది సంబంధిత బ్యాంకుకు వెంటనే తెలియజేయాలి. ఏటీఎంలో డబ్బు డ్రా చేయడం కానీ లేదా ఇంటర్నెట్ వ్యవహారాలు కానీ తెలియకపోతే మన బంధువు ఎవరినైనా తీసుకుని వెళ్ళడం కానీ లేదా ఎలా డ్రా చేయాలో వారి దగ్గర నేర్చుకోవడం కానీ చేయాలి తప్ప తెలియని వారి సహాయం తీసుకోకూడదు. తెలియని వారికి మన వ్యక్తిగత వివరాలు, అంటే పుట్టినరోజు, బ్యాంక్ ఖాతా నెంబర్, ఆధార్ నెంబర్, చిరునామా ఇవ్వకూడదు. ఆఖరిగా, ఐడి ప్రూఫ్ ఇవ్వవలసి వస్తే సాధ్యమైనంత వరకు ఆధార్ కార్డు కాకుండా డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ ఐడి కానీ, రేషన్ కార్డు కానీ, ఉద్యోగి ఐడి కానీ చూపించండి. ఈ నియమాలను పాటిస్తూ అప్రమత్తంగా ఉంటే సాంకేతిక అభివృద్ధిని ఆస్వాదిస్తూ సురక్షితంగా మన ఆర్థిక లావాదేవీలు జరుపుకోవచ్చు. లేదంటే ప్రపంచంలో ఏ మూల నుండైనా ఏ అపరిచితుడి వల్లనైనా ప్రమాదం పొంచి ఉండవచ్చు. అజాగ్రత్తగా ఉన్నామో కష్టార్జితం పరుల పాలవుతుంది. గమనించగలరని ఆశిస్తూ సెలవు.
1: మీరు ఇంతవరకు ఓటీపీ మోసాలు అంశం గురించి శ్రీ పి చక్రవర్తి గారి ప్రసంగం విన్నారు. ఉదయ రేఖల కార్యక్రమంలో తర్వాత అంశం కొల్లేటి జాడలు ధారావాహిక వింటారు. రచన శ్రీ అక్కినేని కుటుంబరావు, నిర్వహణ శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారి, నిర్వహణ సహకారం శ్రీ అబ్దుల్ కుద్దూస్, శ్రీ ఆళ్ల యోగానందేశ్వర రెడ్డి.

Thank you.

Thank you.

అంటే అసలు నన్నీ కొండగా అలా ఉంటుంది.

ఎక్కువ సార్లు కొనుగోలు స్కూల్

మన ప్రభుత్వం

ఉంటుంది బాధపడతారు. ఎప్పుడైతే

అవన్నీ మళ్ళీ ఉల్లి కొల్లేటువంటి ఈ వరకు కొల్లేటువంటి

అది పొందుతున్నాము. నేను తప్పనిసరి పండగా Thank you.

మీరింతవరకు కొల్లేటి జాడలు ధారావాహిక విన్నారు. కార్యక్రమం ఇప్పుడు చివరిగా లలిత గీతం వింటారు.

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి జిల్లా పోలీస్ కార్యాలయంలో బానిస కార్మిక వ్యవస్థ నిర్మూలన చట్టం 1976పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సతీష్ కుమార్, ఏఎస్పీ అంకిత సూరణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బానిస కార్మిక వ్యవస్థ నిర్మూలనకు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. వెట్టి చాకిరీ బాధితులను గుర్తించి రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. జిల్లాలో బానిస కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. రాయలసీమను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీల రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ఎస్సీ కమిషన్ కృషి చేస్తోందని చైర్మన్ కెఎస్ జవహర్ తెలిపారు. పుట్టపర్తిలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొని వినతిపత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అట్రాసిటీ కేసుల్లో త్వరితగతిన న్యాయం కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని అన్నారు. భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధితులకు న్యాయం చేయటమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని ఎద్దుల కొండలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యురాలు పల్లె సింధూరారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి కాలుష్యరహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని అన్నారు. స్వచ్ఛ హరితాంధ్రప్రదేశ్ సాధనకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా కదిరిలో సామూహిక యోగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పాల్గొన్నారు. వీరితో పాటు విద్యార్థులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా వెంకటప్రసాద్ మాట్లాడుతూ యోగాను జీవితంలో భాగంగా మార్చుకోవాలని సూచించారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పుట్టపర్తిలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవితతో పాటు జిల్లా శాసనసభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇప్పటికే 15,000 హెక్టార్లకు సరిపడా వేరుశనగ విత్తనాలు పంపిణీ చేసినట్లు చెప్పారు. పెట్టుబడులు, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్ సహా జిల్లా అధికారులు పాల్గొన్నారు. సుమారు 1500 మంది ప్రజలు, విద్యార్థులు యోగాసనాలు వేశారు. ప్రతిరోజు యోగాభ్యాసం చేస్తే ఒత్తిడి తగ్గి ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ముందుగా వినిపోతున్న పాట అభినందన, ఈషిత్ నుంచి ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. ఆత్రేయ రచనకు ఇళయరాజా సంగీతం.

0: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: కార్యక్రమంలో వినిపోతున్న పాట వాణి జయరామ్ పాడిన పాట వింటారు. కేవీ మహాదేవన్ సంగీతం, సిరివెన్నెల సాహిత్యం, చిత్రం స్వాతికిరణం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: చిత్రగీతాలు కార్యక్రమం వింటున్నారు. వినబోతున్న పాట ప్రేమించు పెళ్ళాడు. ఈ చిత్రం నుంచి వేటూరి రచనకు ఇళయరాజా సంగీతం అందించారు. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి.

0: మీరు విన్న పాట ప్రేమ చిత్ర నుంచి ఆత్రేయ రచనకు ఇళయరాజా సంగీత సారథ్యంలో చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
0: కార్యక్రమంలో చివరిగా వినిపోతున్న పాట గోదావరి చిత్ర నుంచి గాయత్రి గానం చేశారు. గీత రచన బాబురాజు శేఖర్ కమల.

సమయం 9 గంటలైంది. కార్యక్రమం ఇప్పుడు కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీ ఎం సుధాకర్ గారి గాత్రం వింటారు. వినబోతున్నది ప్రక్కాల నిలబడి, కరహర ప్రియరాగం, మిశ్ర చేపతాళం, శ్రీ త్యాగరాజస్వామి రచన.

మీరు ఇంతవరకు కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీ మోదుమూరి సుధాకర్ గారి గాత్రం విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 MHz పై.

మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 MHz. కార్యక్రమం ఇప్పుడు నమస్తే అమరావతి కార్యక్రమంలో కొన్ని తెలుగు చిత్రగీతాలు వింటారు.

నమస్తే అమరావతి. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట సింహ. ఈ చిత్రం నుంచి కౌసల్య హరిహరన్ గానం చేశారు, చంద్రబోస్ రచన.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
1: ముఖాన్ మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడుగులో తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

నమస్తే. అమరావతి కార్యక్రమం వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 102.2 MHz పై. వినబోతున్న పాట ఉయ్యాల జంపాల. ఈ చిత్రం నుంచి వాసు వల్లభ జోషినేని రచనకు హర్షిక గుడి అణదీప్ దేవ్ పాడిన పాట వింటారు.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 మెగాహెర్ట్స్ పై కార్యక్రమంలో వినిపోతున్న పాట శివమణి చిత్ర నుంచి హరిహరన్ కౌసల్య గానం చేశారు. సంగీతం రచన చక్రి.

నమస్తే అమరావతి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో చివరిగా వినిపోతున్న పాట కొండవీటి దొంగ. ఈ చేతుల నుంచి వేటూరు రచనకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేసిన పాట వింటారు.

0: 2.2 MHz పై సమయం 10 గంటలకు వస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం వింటారు.
1: జాతీయ గణాంకాల దినోత్సవంపై ప్రత్యేక ముఖాముఖిని ఇప్పుడు వింటారు.
2: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. జాతీయ గణాంక దినోత్సవానికి స్వాగతం. స్వతంత్రానంతర కాలంలో ఆర్థిక ప్రణాళిక గణాంకాభివృద్ధి రంగాల్లో ప్రొఫెసర్ ప్రశాంత్ చంద్ర మహల్నోబిసు చేసిన కృషికి గుర్తింపుగా ప్రతి ఏడాది జూన్ 29వ తేదీన జాతీయ గణాంకాల దినోత్సవంగా జరుపుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. దైనందిన జీవితంలో గణాంకాల వినియోగాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడం, విధానాలను రూపొందించడంలో గణాంకాలు ఎలా సహాయపడతాయో ప్రజలకు అవగాహన కల్పించడం, సామాజిక ఆర్థిక ప్రణాళికలో గణాంకాల పాత్ర గురించి ప్రజలకు ముఖ్యంగా యువతుల అవగాహన పెంచడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. నివేదికలు, కార్యక్రమాలు, అమలు, పర్యవేక్షణ మొదలైనవన్నీ గణాంకాల మంత్రిత్వ శాఖచే నిర్వహించబడతాయి. సామాజిక ఆర్థిక ప్రణాళిక విధాన రూపకల్పనలో గణాంక శాస్త్రం యొక్క పాత్ర, ప్రాముఖ్యత గురించి ప్రొఫెసర్ మహల్నోబిస్ నుంచి ప్రేరణ పొందడానికి ప్రత్యేకించి యువతలో ప్రజావగాహన కల్పించడం ఈ దినోత్సవ లక్ష్యం. జాతీయ గణాంక దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటాం అనే దానిపై మనకు వివరించేందుకు విజయవాడలోని జాతీయ నమూనా సర్వే కార్యాలయం నుంచి రావూరి కిరణ్ కుమార్ గారు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం కిరణ్ కుమార్ గారు.
3: నమస్కారం.
2: కిరణ్ కుమార్ గారు, ఈరోజు జాతీయ గణాంక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం కదా, ఎందుకు జరుపుకుంటున్నామో దీని గురించి కొంచెం మా ప్రేక్షకులకు వివరంగా చెప్తారా?
3: భారత ప్రభుత్వము 2008 నుంచి జూన్ 29వ తారీఖున ప్రొఫెసర్ ప్రీసీ మహల్నోబిస్ జన్మదిన సందర్భంగా జాతీయ స్థాయిలో గణాంక దినోత్సవాన్ని జరపడానికి భారత ప్రభుత్వం 2008 నుంచి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరము జూన్ 29వ తేదీన జాతీయ గణాంక దినోత్సవంగా జరపడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముఖ్యంగా యువతకు ఒక ఉత్సాహించి వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా ఇది సహాయపడుతుందని భారత ప్రభుత్వం వారి యొక్క ముఖ్య ఉద్దేశం.
2: ప్రొఫెసర్ ప్రశాంత్ మహల్నోబిస్ జాతీయ గణాంక పితామహుడుగని పేరెన్నిగ్గన్నారు. ఆయన గురించి, ఆయన చేసిన సేవల గురించి కూడా కొంచెం వివరిస్తారా?
3: ప్రొఫెసర్ చంద్ర మహల్నోబిస్ యొక్క తాతగారు బెంగాల్ విప్లవంకు మార్గదర్శి అయిన బ్రహ్మ సమాజ్ అనే సంస్థను స్థాపించి ఉన్నారు. ఆయన తండ్రి గారైనటువంటి ప్రబోధ చంద్ర కూడా ఈ సంస్థలో క్రియాశీలక కార్యకర్త. ఇటువంటి కుటుంబములలో పుట్టినటువంటి ప్రొఫెసర్ ప్రశాంత మహల్నోబిస్ గారు జూన్ 29వ తేదీన 1893వ సంవత్సరంలో జన్మించారు. ఆయన 1908లో స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసి ఆ తర్వాత ప్రెసిడెన్సీ కాలేజ్ కలకత్తా నుంచి బీఎస్సీ ఆనర్స్లో భౌతిక శాస్త్ర పట్టా పుచ్చుకున్నారు. ఆ తర్వాత కింగ్స్ కాలేజ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో భౌతిక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ చేసి సీనియర్ స్కాలర్షిప్ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత ఆయన భారతదేశానికి వచ్చి ప్రెసిడెన్సీ కాలేజీలో భౌతిక శాస్త్ర అధ్యాపకునిగా జాయిన్ అయ్యారు. కేంబ్రిడ్జ్ కాలేజీలో ఉండగా ఆయన బయోమెట్రికా అనే పత్రికా వ్యాసాన్ని పూర్తిగా అధ్యయనం చేసి గణాంక శాస్త్రం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. గణాంక శాస్త్రంలో అనేక పరిశోధనలు జరిపి వివిధ విషయముల మీద పేపర్స్ రాయటం జరిగింది. దానిలో ముఖ్యమైనది D² స్టాటిస్టిక్స్. దీనినే తరువాత కాలంలో మహల్నోబిస్ డిస్టెన్స్ థియరీగా పేర్కొనటం జరిగింది. రెండవ ముఖ్య విషయం ఏంటంటే ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ కలకత్తాలో స్థాపించటం.
2: ప్రొఫెసర్ ప్రశాంత్ మహల్నోబిస్ గారు చేసిన సేవలు మన భారత ప్రభుత్వానికి ఎలా ఉపయోగపడుతున్నాయో కూడా చెప్తారా?
3: స్వాతంత్రానంతరం మొదటి ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూకి ముఖ్య సలహాదారునిగా పనిచేస్తూ వివిధ విభాగములకు కావలసినటువంటి యొక్క డేటా ప్రాముఖ్యతను వివరించడంలో భారత ప్రభుత్వం 1950లో జాతీయ నమూనా సర్వే కార్యాలయం NSSO ఏర్పాటు చేయటం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం దేశమంతటా సర్వేలు చేసి డేటా సేకరించి భారత ప్రభుత్వానికి అందించడం, తద్వారా విధానపరమైన నిర్ణయములను తీసుకోవడానికి దోహదపడుతుంది. ఇదే కాకుండా పంటల ఉత్పత్తికి కావాల్సినటువంటి సమాచారం కూడా క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా సేకరించడానికి ఆయన రూపకల్పన చేసినారు.
2: ప్రశాంత్ మహల్నోబిస్ గారు సంఖ్య అనే పత్రికను కూడా స్థాపించారు. దాన్ని స్థాపించడంతో పాటు ఎడిటర్గా కూడా ఆయన వ్యవహరించారు. ఈ పత్రిక ద్వారా ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఏ విధంగా సహాయ సహకారాలు అందించారంటారు?
3: ప్రొఫెసర్ పిసి మహల్నోబిస్ గారు 1933లో సంఖ్య అనే పత్రికను స్థాపించి ఎడిటర్గా వ్యవహరించారు. ఈ పత్రిక ద్వారా భారతదేశ గణాంక శాఖ సమస్యలకు పరిష్కారములు, ప్రపంచంలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా సమస్యలను చర్చించి ఈ పత్రిక ద్వారా భారతదేశంలో

0: ఉన్నటువంటి గణాంక అధికారులకు మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయ సహకారములు అందించడం జరిగింది. 1949లో ఆయనను భారత ప్రభుత్వం ఆన్లైన్ స్టాటిస్టిక్స్ సలహాదారునిగా కూడా నియమించింది. తద్వారా భారతదేశంలో ఉన్నటువంటి సాంఘిక కార్యాలయాలు కేంద్రానికి సంబంధించినటువంటి కానీ రాష్ట్రాలకు సంబంధించినటువంటి కానీ ఆయన సూచనల మేరకు అభివృద్ధి జరగడంతో ఎన్ఎస్ఎస్ఓ చాలా విస్తరించడం, అలాగే రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ లో ఒక విభాగాన్ని స్థాపించి వారి ద్వారా కూడా డేటాను సేకరించడంలో కూడా చాలా సఫలత అయింది.
1: ఆయన సేవలను గుర్తించి దేశ విదేశాల్లో అనేక అవార్డులు కూడా లభించాయి. వాటి గురించి కూడా మా ప్రేక్షకులకు వివరిస్తారా సార్?
0: ప్రశాంత చంద్ర మౌలానబేస్ గారికి జాతీయ అంతర్జాతీయ అవార్డులు చాలా వచ్చినవి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఏంటంటే 1944లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు వెల్డన్ మెటల్ ద్వారా ఆయనను సత్కరించడం జరిగింది. 1945లో లండన్లో ఉన్నటువంటి ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ వాళ్ళు కూడా సత్కరించి ఆయన సేవలను కొనియాడటం జరిగింది. భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ హానర్ చేసి అవార్డులు ఇవ్వడం జరిగింది. 1951లో అమెరికాకు చెందినటువంటి ఫెలో ఆఫ్ ద ఎకనామిక్స్ సొసైటీ, అలాగే పాకిస్తాన్ స్టాటిస్టికల్ అసోసియేషన్ వాళ్ళు కూడా 1952లో సత్కరించడం జరిగింది. 1954లో హానరీ ఫెలో ఆఫ్ రాయల్ స్టాటిస్టికల్ సొసైటీ యునైటెడ్ కింగ్డమ్ సత్కరించి గౌరవించడం జరిగింది. అలాగే 1958లో సోవియట్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈయనను ఒక ఫారెన్ మెంబర్గా నియమించడం, అలానే హానరీ ఫెలో ఆఫ్ కింగ్స్ జార్జ్ కేంబ్రిడ్జ్ 1959లో సత్కరించడం జరిగింది. ఇదే కాకుండా 1968లో భారత ప్రభుత్వం ఈయనకు పద్మవిభూషణ్ అవార్డు, అలాగే శ్రీనివాస రామానుజన్ గోల్డ్ మెడల్ ఇచ్చడం కూడా గౌరవించి జరిగింది.
1: రెండవ పంచవర్ష ప్రణాళిక రూపకల్పనలో ఆయన పాత్ర ప్రముఖంగా ఉందంటారు కదా, అప్పటి కేంద్ర ప్రభుత్వం కూడా వాటిని యథాతథంగా ఆమోదించింది, దాని గురించి కూడా కొంచెం చెప్తారా?
0: రెండవ పంచవర్ష ప్రణాళిక అనేది 1956 నుంచి 1961 మధ్యలో ఉన్నది. ఈ ప్రణాళికలో భారత ప్రభుత్వము పారిశ్రామిక రంగానికి ఎక్కువ ప్రాధాన్యతలు ఇస్తూ బలపరిచే విధంగా అడుగులు వేయటం జరిగింది. దీనిలో భాగంగా 1948లో ఉన్నటువంటి జాతీయ ప్రణాళిక తీర్మానాన్ని మారుస్తూ 1956లో సరికొత్త పారిశ్రామిక విధి విధానాలను రూపొందించారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం పారిశ్రామిక రంగాన్ని విస్తరింపజేసి సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీని నిర్మించడం భారత ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ యొక్క రెండవ పంచవర్ష ప్రణాళికలో ముఖ్యమైనవి ఏంటంటే జాతీయ ఉత్పత్తిని పెంచి ప్రజల జీవన ప్రమాణాలను హెచ్చించటం, అలాగే త్వరితగతిన పారిశ్రామిక రంగంలో మార్పులు మరియు విస్తరణ చేసి బలపరచటం, పారిశ్రామిక రంగాన్ని విస్తరింపజేయటం వల్ల ఉద్యోగ అవకాశాలు పెంపొందించటం, చిన్న మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించటం, వార్షిక ఆదాయాన్ని 5%గా సాధించటం అనేది రెండో పంచవర్ష ప్రణాళికలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశాలు.
1: కిరణ్ కుమార్ గారు, 1950లో జాతీయ నమూనా సర్వే కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది కదా, దాని గురించి కూడా కొన్ని వివరాలు చెప్తారా?
0: 1950లో ప్రొఫెసర్ పిసి మహలానబీఎస్ గారి యొక్క రికమెండేషన్ ద్వారా భారత ప్రభుత్వం ఎన్ఎస్ఎస్ఓ నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైనా విభాగాన్ని డిపార్ట్మెంట్ని డెవలప్ చేయాలంటే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ డేటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాంటి డేటాను మెయింటైన్ చేసుకోవడానికి మనకు స్వాతంత్రానంతరం ఎలాంటి వ్యవస్థ లేదు కాబట్టి ఎన్ఎస్ఎస్ఓ ద్వారా తగిన విధానంగా సమాచారం సేకరించడానికి లార్జ్ స్కేల్ శాంపుల్ సర్వేస్ వాడటానికి అని చెప్పేసి ఎన్ఎస్ఎస్ఓ స్థాపించడం జరిగింది. అది అప్పటి భారత ప్రభుత్వం పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి గారు దాన్ని ఆమోదించి 1950లో ఎన్ఎస్ఎస్ఓ స్థాపించడంతో దేశంలో లార్జ్ స్కేల్ శాంపుల్ సర్వేస్ అనేది జరగటం అప్పటి నుంచి జరుగుతుంది. తద్వారా ఏదైనా విభాగానికి కావాల్సినటువంటి డేటా కావాలి అని అంటే అది సర్వే ద్వారా డేటా కలెక్ట్ చేసి ఆ రంగానికి డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి విధి విధానాలను ప్రణాళికను రచించడంలో ఆ యొక్క ఎన్ఎస్ఎస్ఓ కలెక్ట్ చేసినటువంటి డేటా చాలా చాలా ఇంపార్టెంట్.
1: ఎన్ఎస్ఎస్ఓ ఎలాంటి సర్వేలు నిర్వహిస్తోంది, ఈ సర్వేల వల్ల యువతకు ఏదైనా ఉపాధి కల్పించే వీలుంటుందంటారా?
0: ఎన్ఎస్ఎస్ఓ నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ అనేది దేశమంతటా దాదాపు 60 ప్రాంతీయ కార్యాలయాలు, అరౌండ్ 160 ఉప ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నవి. ఇవే కాకుండా జోనల్ ఆఫీసెస్ అనేది దేశంలో 6 చోట్ల ఉన్నవి. మా యొక్క సిబ్బంది ఏంటంటే కొన్ని సర్వేస్ భారత ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు వివిధ రకాలమైనటువంటి సర్వేస్ కండక్ట్ చేస్తారు. వాటిలో మొట్టమొదటిది ఏంటంటే సోషో ఎకనామిక్ సర్వే, సామాజిక ఆర్థిక సర్వే. ఇది దాదాపు 1 సంవత్సరం నడుస్తుంది. ఇది మేము ఏమైతే డేటా కలెక్ట్ చేస్తామో అది డేటా ప్రాసెసింగ్,

0: డేటా వ్యాలిడేట్ చేయడానికి అని చెప్పేసి ఈ డేటా కలకటా వెళ్తుంది అనమాట. కలకటాలో వాళ్ళు మేము కలెక్ట్ చేసినటువంటి ఒక సమాచారాన్ని వారు వెరిఫై చేసి కరెక్ట్ గా ఉంది అని అనుకుంటే వాళ్ళు మంత్రిత్వ శాఖకు సబ్మిట్ చేయడం జరుగుతుంది. వారు ఒక ప్రణాళికను రూపొందించడంలో ఈ యొక్క సమాచారం చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ సర్వే ఏంటంటే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, కాలానుగత శ్రామిక శక్తి అంచనా ఉద్యోగ్యత నిరుద్యోగ్యతపై సర్వే అనమాట. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంప్లాయ్మెంట్ పొజిషన్ ఎలా ఉంది. ఈ యొక్క డేటా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది డైరెక్ట్గా ప్రధానమంత్రి కార్యాలయం మానిటరింగ్ చేస్తూ ఉంటుంది. అట్లాగే అన్ఇన్కార్పొరేటెడ్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్, అసంఘటిత రంగంలో ఉన్నటువంటి వ్యాపార మరియు సేవా రంగాల సంస్థల ఆదాయం కానీ వారి యొక్క వ్యయము విషయ సేకరణ కూడా దేశవ్యాప్తంగా సర్వే చేస్తున్నాం. అట్లాగే హౌస్ హోల్డ్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే అని ఉంటుంది, గృహ వినియోగ ఖర్చులపై దేశవ్యాప్త సర్వే అన్నమాట.
1: సర్వేల ద్వారా సేకరించే గణాంకాలను ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాల్లో ఏ విధంగా వినియోగిస్తుందంటారు?
0: ఇప్పుడు సామాజిక ఆర్థిక సర్వే అనేది ఒకటి. దానివల్ల మాకు మేము ఎరైవ్ చేసేది ఏంటంటే మంత్లీ పర్కాపిట ఎక్స్పెండిచర్ ఎంత అనేది అని మేము ఎరైవ్ చేస్తాం. దానికి కావాల్సినటువంటి వారికి ఆదాయం ఎంత ఉంటుంది, ఎంత ఖర్చు చేస్తున్నాడు, వారి రిసోర్సెస్ ఏంటి, ఏ రకమైన ఉద్యోగం చేస్తున్నాడు, ఏ రకంగా వాడు డబ్బు సంపాదిస్తున్నాడు, దాన్ని పెంచడానికి వేరే మార్గాలు ఏమైనా ఉన్నాయా, ఆ కుటుంబాలకి కావాల్సినటువంటి బ్యాంకు లోన్లు కానీ ఎంఎస్ఎంఈ లోన్ల ద్వారా కానీ వేరే ఆర్థిక సహాయాన్ని పెంపొందించి వారి యొక్క జీవనగతులను పెంచడానికిలో చాలా చాలా ఉపయోగపడుతుంది ఇలాంటి సర్వీస్ అనేది.
1: ప్రొఫెసర్ ప్రశాంత్ చంద్ర మహల్నోబిస్ గారు ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూషన్ కలకత్తాలో ప్రారంభించారు కదా, దీని వలన కలిగే లాభాలు ఏంటో కూడా చెప్తారా?
0: స్వాతంత్ర అనంతరం భారత ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు కలకత్తాలో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ఒకటి స్థాపించడం జరిగింది. ఇన్స్టిట్యూట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వివిధ రకాలమైనటువంటి కోర్సెస్ వాటిలో ఇన్స్టిట్యూట్లో ఉంటుంది. తద్వారా యువతకు స్టాటిస్టిక్స్లో గణాంక శాఖలో గణాంక శాస్త్రంలో అధ్యయనం చేయడానికి దాంట్లో రీసెర్చ్ చేయడానికి కూడా కొన్ని చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. ఇదే కాకుండా ఐఎస్ఐ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ కలకత్తాలోనే కాకుండా మిగతా మెట్రో సిటీస్లో కూడా బాంబే, ఢిల్లీ, బెంగళూరు ఇలాంటి మెట్రో సిటీస్లో కూడా ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ స్థాపించడం జరిగింది.
1: కిరణ్ కుమార్ గారు, ఇప్పటి వరకు మాకు చాలా సర్వేల గురించి వివరించారు కదా మా ప్రేక్షకులకి, ఇంకా ఇవి కాకుండా ఇంకా ఏమైనా సర్వేలు ఉన్నాయంటారా?
0: ఇంకా చాలా ఉన్నాయండి. ఇవి కాకుండా ఇప్పుడు నేను చెప్పినది ఇవి కాకుండా ఇంకా అడిషనల్గా టైమ్ యూజ్ సర్వే అనే ఒకటి మేము జనవరి 2024 నుంచి స్టార్ట్ చేసాము. అది సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉంటుంది, 12 నెలల డ్యూరేషన్లో. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అసలు ప్రజలు ప్రతిరోజు 24 గంటలలో ఏ యాక్టివిటీస్లో, పెయిడ్ యాక్టివిటీస్ కానీ, అన్పెయిడ్ యాక్టివిటీస్ కానీ, సోషల్ యాక్టివిటీస్ కానీ, లేజర్ టైం కానీ, స్లీపింగ్ కానీ ఎలా టైం యూజ్ చేసుకుంటారు అనే దాని మీద మేము ఈ యొక్క సర్వే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ప్రైసెస్, కన్జ్యూమర్ ప్యాటర్న్ ఎలా ఉంది, బాస్కెట్ ఇప్పుడు ఇంట్లో కావాల్సినటువంటి కన్జంప్షన్ ప్యాటర్న్ ఎలా ఉంది, అది లోయర్ క్లాసెస్లో ఎలా ఉంది, మిడిల్ క్లాస్లో ఎలా ఉంది, హైయర్ ఇన్కమ్ గ్రూప్లో ఎలా ఉంది అనేది మేము వివిధ రకాలమైన సర్వేలు కండక్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. అట్లాగే గ్రామీణ ప్రాంతం, పట్టణ ప్రాంతాల్లో కూడా వేరువేరేగా మేము కండక్ట్ చేస్తూ ఉంటాం సర్వేసు. ఇవి కాకుండా అగ్రికల్చర్ సర్వే అనేది ఒకటి, వ్యవసాయానికి సంబంధించినటువంటి ఒక సర్వే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్, ప్రొఫెసర్ పిసి మాలానబీస్ గారు సజెస్ట్ చేసినటువంటి యొక్క క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్, అసలు ఏరియా ఎన్యూమరేషన్ ఎలా ఉంది. సపోజ్ కృష్ణా జిల్లా ఉంది, కృష్ణా జిల్లాలో ఎంత ఏరియా ఉంది, ఏరియాలో వరి ఎంత పండిస్తున్నారు, మిగతా షుగర్ కేన్ ఎలా పండిస్తున్నారు, గ్రౌండ్ నట్ ఎలా పండిస్తున్నారు అనేది ఒక సర్వే చేస్తారన్నమాట. అట్లాగే దేశం అంతా కండక్ట్ చేస్తూ ఉంటారు. తద్వారా ఈల్డ్ ప్రొడక్షన్ ఎంత వస్తుంది ఆంధ్రప్రదేశ్లో కానీ, మిగతా పక్కనే ఉన్నటువంటి తమిళనాడు స్టేట్లో కానీ, తెలంగాణ స్టేట్లో కానీ ప్రొడక్షన్ ఎలా ఉంది, అట్లాగే నేషనల్ వైజ్ జాతీయ స్థాయిలో వరి ప్రొడక్షన్ ఎలా ఉంది, గోధుమ ప్రొడక్షన్ ఎలా ఉంది, షుగర్ కేన్ ప్రొడక్షన్ ఎలా ఉంది అనేది మేము ఇచ్చినటువంటి ఒక కండక్ట్ చేసేటటువంటి క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా వాళ్ళు ఎస్టిమేషన్ చేస్తూ ఉంటారు.
1: జాతీయ గణాంక దినోత్సవం గురించి ఇప్పటి వరకు రావూరే కిరణ్ కుమార్ గారు చాలా విషయాలు చక్కగా వివరించారు. ధన్యవాదాలు కిరణ్ కుమార్ గారు.
0: నమస్కారం.
2: జాతీయ గణాంకాల దినోత్సవంపై ప్రత్యేక ముఖాముఖిని మీరిప్పటి వరకు విన్నారు. అతిథి రావూరి రవికిరణ్, పరిచయకర్త షేక్ మస్తాన్బీ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 MHz పై.

రాబోయే అతిథి కార్యక్రమం ఉంటారు. కార్యక్రమంలో ముందుగా రక్షకుడు ఈ చిత్రం నుంచి అనుపమ స్వర్ణలత గానం చేసిన పాట వింటారు. భువన్ చంద్ర రచనకు యా రెహమాన్ సంగీతం అందించారు.

విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు. ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.

రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాత వినిపోతున్న పాట రేస్ గుర్రం. ఈ చిత్రం నుంచి చంద్రబోస్ రచనకు తమన్ సంగీత సారచనలో రాహుల్ నంబియార్, శ్రేయా ఘోషల్, నవీన్ పాడిన పాట వింటారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 MHz రాబోయే అతిథి కార్యక్రమంలో తెలుగు చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమం తర్వాత వినిపోతున్న పాట మజిలి. ఈ చిత్రం నుంచి చిన్మయీ శ్రీపాద పాడిన పాట వింటారు.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: వినబోతున్న పాట రంగ్దే. ఈ చిత్రం నుంచి సిద్ధి శ్రీరామ్ పాడిన పాట వింటారు.

మీరు వింటున్నారు రవ్వ ఎత్తిది కార్యక్రమం ఆకాశవాణి 102.2 MHz పై. వినబోతున్న పాట ఊర్వశివో రాక్షసువో. ఈ చిత్రం నుంచి సిద్ధి శ్రీరామ్ గానం చేశారు. రచన పూర్ణాచారి, సంగీతం అచ్చు రాజమణి.

ఆకాశవాణి 102.2 MHz కార్యక్రమంలో ఇప్పుడు గుర్తు చేసుకుందాం. ఈనాటి గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో కొన్ని ఆపాత మధుర గీతాలు వింటారు. ముందుగా వినబోతున్న పాట రామచిలుక చిత్రం నుంచి.

0: ప్రెజెంటేషన్లలో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పనిదినాలలో సమర్పించగలరు.
1: గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో కొన్ని అపాత మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమం తర్వాత వినబోతున్న పాట మరో చరిత్ర. ఈ చిత్రం నుంచి ఆత్రేయ రచనకు ఎస్ జానకి గానం చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: రామబండు, రామదండు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట వింటారు. ఆత్రేయ రచనకు MS విశ్వనాథన్ సంగీతం అందించారు.

0: వెళ్ళినాక చెప్తానయ్యా,
1: చెప్పకుంటే
0: చెప్పుకుంటే తంటావయ్యా.
2: అవునా?

చెప్పుకుంటే సంతాలయ్యా బండి కాదు మండి ఇది సాయం పట్టండి అనా పెట్రోల్ ధర మండుతోంది ఎడ్లు కట్టండి గోపాల గోవిందరే నాయనా గోపాల రారా సాయం పట్రా.

సరిపోయారు తోసేందుకు. వెళ్ళినాక చెప్తానయ్యా, చెప్పుకుంటే తంటాలయ్యా, వెళ్ళినాక చెప్తానయ్యా.

శ్రోతలకు ఒక వార్త విప్పించి, లేబర్ వెల్ఫేర్ కమిషనర్ వారు ఇలా తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని బీడీ, లైమ్ స్టోన్, డోలమైట్, ఐరన్, మ్యాంగనీస్ గనులు, క్రోమ్, మైకామైన్ కార్మికులు, సినీ కార్మికుల పిల్లలు 2026-27 సంవత్సరానికి గాను ఆన్లైన్ స్కాలర్షిప్స్కు దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ 1వ తరగతి నుంచి 10వ తరగతి

చదివే వారికి 31 ఎనిమిది 2026లోపు గాను, 11వ తరగతి నుంచి ప్రొఫెషనల్ డిగ్రీ చదివేవారు 31/10/2026లోపుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉన్నది. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల లేక కళాశాలలో చదివిన వారు మాత్రమే ఈ ఆర్థిక సహాయానికి అర్హులు. ఇతర వివరాలకు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ http://scholarship.gov.in అప్లికేషన్ ఫామ్స్ ఉన్నాయి, లేదా ఆఫీస్ ఆఫ్ ద వెల్ఫేర్ కమిషనర్, లేబర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్, రూమ్ నెంబర్ 54, కేంద్రీయ సదన్, సుల్తాన్ బజార్, కోటి, హైదరాబాద్ వారిని సంప్రదించవచ్చు. గుర్తు చేసుకుందాం కార్యక్రమం అంటున్నారు. కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట నేను మా ఆవిడ, ఈ చిత్రం నుంచి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటారు. దాసరి నారాయణరావు రచన, సత్యం సంగీతం.

సమయం 11:30 దాటి 48 సెకండ్లు. గుడ్. మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 MHz ఈ కార్యక్రమంలో ఇప్పుడు తెలుగు చిత్ర గీతాలు వింటారు. వినబోతున్న పాట సింహాసనం. ఈ చిత్రం నుంచి రాజ్ సీతారాం, పి సుశీల పాడారు. బప్పిలహరి సంగీతం, వేటూరి సాహిత్యం.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: BIS నమ్మక.
4: తెలుగు చిత్రగీతాలు వింటున్నారు.

0: కార్యక్రమంలో తర్వాత వినిపోతున్న పాట స్వాతి ముత్యం. ఈ చిత్రం నుంచి ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. గీత రచనాత్రేయ, సంగీతం ఇళయరాజా.
1: చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్నెవరు కొట్టారయ్యా?

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను డిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: చిత్రగీతాలు కార్యక్రమంలో తర్వాత వినిపోతున్న పాట వేటూరు రచనకు చక్రవర్తి సంగీతం అందించారు. పి సుశీల్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం. చిత్రం శ్రవంతి.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ముఖాన్ మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బబ్బలా
2: సై బాల్,
1: నడుగుల తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: కార్యక్రమం తర్వాత వినిపోతున్న పాట కుంకుమ తిలకం. ఈ చిత్రం నుంచి కేజీఎస్ స్పీసీస్ ఇలా పాడిన పాట వింటారు. రచన గోపి, సంగీతం సత్యం.

అమెరికా అబ్బాయి చిత్రం నుంచి పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. మీరు విన్న ఆ పాటతోటి తెలుగు చిత్ర గీతాల కార్యక్రమం సమాప్తం. సమయం 12 గంటలుగా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం వింటారు.

0: ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: లాహిర్ లాహిర్లో కార్యక్రమం వినిపోతున్నారు. వినిపోతున్న కార్యక్రమంలో ముందుగా అడవి దొంగ చిత్రం నుంచి ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. వీటు రచనకు చక్రవర్తి సంగీతం.

లాహిరి లాహిరిలో కార్యక్రమంలో తర్వాత వినిపోతున్న పాట బద్రీనాథ్ చిత్రం నుంచి బాబా శేఖర్ శ్రవణ్ భార్గవి పాడిన పాట వింటారు. కీర్వాణి సంగీతం, రచన శ్రవణ్ భార్గవి.

పోషకాహారం మెదడు అభివృద్ధికి జీవితంలో మొదటి 3 సంవత్సరాలు ఎంతో కీలకమైనవని గుర్తిస్తూ పెహ్లే 3 సాల్ సంపూర్ణ దేఖ్వాల్ అనే దార్శనికతను ఈ కార్యక్రమం ముందుకు తీసుకువెళుతుందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న హోమ్ బేస్డ్ కేర్ ఫర్ యంగ్ చైల్డ్ కార్యక్రమాలను విలీనం చేయడం ద్వారా పుట్టినప్పటి నుంచి 3 ఏళ్ల వయసు గల పిల్లల కోసం ఈ కార్యక్రమం ఇల్లు సమాజ ఆధారిత సమగ్ర ఆరోగ్య సంరక్షణ అందిస్తుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సెషల్స్ పర్యటనలో భాగంగా 3వ రోజైన ఈవేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెషల్స్ రాజధాని విక్టోరియాలోని నవశక్తి వినాయకర్ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ఆయన ప్రవాస భారతీయులతో కూడా సమావేశమయ్యారు. ఈ మధ్యాహ్నం పీస్ పార్క్లోని మహాత్మాగాంధీ విగ్రహానికి ప్రధానమంత్రి నివాళులర్పిస్తారు. అంతకుముందు సెషల్స్ స్వాతంత్ర్యం సాధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన ఆ దేశ జాతీయ దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి పాల్గొన్నారు. విశిష్ట అతిథిగా హాజరైన మోదీ ఈ గౌరవాన్ని అందుకున్న మొదటి భారతీయ ప్రధానమంత్రిగా నిలిచారు. గుజరాత్లో ప్రాతీయాకాంక్షలు ప్రపంచ ఆశయాలు అనే ఇతివృత్తంతో 4వ వైబ్రెంట్ గుజరాత్ రీజనల్ కాన్ఫరెన్స్ ఈవేళ వడోదరలోని జీఎస్ఎఫ్సీ విశ్వవిద్యాలయంలో ప్రారంభమవుతుంది. మధ్య గుజరాత్ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధిని పెంపొందించే లక్ష్యంతో 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, మనోహర్ లాల్ ఖట్టర్, మన్సుఖ్ మాండవియాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వంలో కీలక మంత్రులు, అంతర్జాతీయ దౌత్యవేత్తలు పాల్గొంటారు. 2 రోజుల సదస్సులో భాగస్వామ్య దేశాలైన జపాన్, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుక్రెయిన్, రవాండాలకు చెందిన 151 మంది నిపుణులు ప్రతినిధులతో 30కి పైగా సెమినార్లు నిర్వహిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగే 2026 రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో శౌర్య పురస్కారాలను ప్రదానం చేస్తారు. సాయంత్రం 5 గంటలకు జరిగే కార్యక్రమంలో రక్షణ దళాలు, కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీస్ సిబ్బందికి రాష్ట్రపతి ఈ శౌర్య పురస్కారాలను అందజేస్తారు. సాయుధ దళాలు, కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు, ఇతర భద్రతా సంస్థల సిబ్బంది ప్రదర్శించిన అసాధారణమైన ధైర్య సాహసాల గుర్తింపుగా ఈ అవార్డులు అందజేస్తారు. జమ్మూకాశ్మీర్, ఈశాన్య ప్రాంతాలు, దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదం, తిరుగుబాట్లు, విదేశీ ముప్పులకు వ్యతిరేకంగా భారత్ కొనసాగిస్తున్న పోరాటాన్ని ఈ పురస్కారాలు ప్రతిబింబిస్తాయి. వీటితో పాటు విమానయానం, సముద్ర ఆపరేషన్లు, మానవతావాద సహాయక చర్యల్లో ప్రదర్శించిన అసాధారణ ధైర్య సాహసాలను కూడా విగుర్తిస్తాయి. ఈ నెల 8వ తేదీన రాష్ట్రపతి భవన్లో జరిగిన మొదటి రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొన్ని శౌర్య పురస్కారాలను ప్రదానం చేశారు. శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్కు అందిన విరాళాల్లో ఆర్థిక అక్రమాలు జరిగినట్లుగా ఆరోపిస్తూ కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు, ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత పిటిషన్పై అత్యవసర విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ఈవేళ నిరాకరించింది. జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ షీల్ నాగూలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ ఎందుకు అత్యవసరంగా విచారించాలో, దాని అవసరమేంటని ప్రశ్నించింది. అలాగే వేసవి సెలవుల అనంతరం కోర్టు తిరిగి ప్రారంభమైన తర్వాత పిటిషన్ను విచారణకు లిస్టు చేయాలని కూడా ధర్మాసనం ఆదేశించింది. జన విశ్వాస్ నిబంధనల సవరణ చట్టం 2026 ద్వారా 2009 లీగల్ మెట్రాలజీ చట్టం కింద ప్రభుత్వం ఇంప్రూవ్మెంట్ నోటీస్ యంత్రాంగాన్ని ప్రవేశపెట్టింది. ఈ కొత్త విధానం ప్రకారం విధానపరమైన లేదా నియంత్రణపరమైన తప్పులు మొదటిసారి చేసిన వ్యాపార సంస్థలకు వారిపై శిక్షార్హమైన చర్యలు ప్రారంభించడానికి ముందే ఆ లోపాన్ని సరిదిద్దుకునే అవకాశం కల్పిస్తారు. వినియోగదారుల రక్షణను కొనసాగిస్తూనే స్వచ్ఛంద నిబంధనల అమలును ప్రోత్సహించడం, అనవసరమైన కోర్టు కేసులు తగ్గించడం, నమ్మకమైన నియంత్రణ వ్యవస్థకు మద్దతు ఇవ్వడం ద్వారా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెంపొందించడం ఈ సంస్కరణ ముఖ్య లక్ష్యమని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశ సమగ్ర అభివృద్ధికి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల స్థాపన ప్రస్తుత కాలపు అవసరమని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ పేర్కొన్నారు. ఇది రైతులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు, యువతకు సుస్థిరమైన వృద్ధిని చేకూరుస్తుందని ఆయన అన్నారు.
యువత ఉద్యోగాలు వెతికేవారిగా కాకుండా ఉద్యోగాలను సృష్టించేవారిగా ఎదగాలని ఆయన పర్భణిలోని వసంతరావు నాయక్ మరాఠ్వాడ కృషి

0: ఈ విద్యాపీఠ్ ఫుడ్ టెక్నాలజీ కాలేజీలో మాట్లాడుతూ చెప్పారు. అక్కడ కామన్ ఇంక్యుబేషన్ సెంటర్ను మంత్రి ప్రారంభించారు. పంట చేతికొచ్చిన తర్వాత జరిగే నష్టాలను తగ్గించవలసిన అవసరం ఉందని, వ్యవసాయ ఉత్పత్తుల విలువను పెంచేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ను ప్రోత్సహించాలని చిరాగ్ పాశ్వాన్ చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లలో మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ను బలోపేతం చేయడానికి భారతీయ ఆహారోత్పత్తులు ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని మంత్రి అన్నారు. రసాయనిక ఎరువులు, పురుగుల మందుల అధిక వాడకం వల్ల భారతీయ వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను మరింతగా అవలంబించాలని పాశ్వాన్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కనీసం ఒక్క భారతీయ ఆహారోత్పత్తి అయినా ప్రతి డైనింగ్ టేబుల్పై స్థానం సంపాదించుకునేలాగా మన దేశం గ్లోబల్ ఫుడ్ బాస్కెట్గా ఎదగాలని ఆయన అన్నారు. ఒడిశాలోని పూరి తీర్థక్షేత్రంలో పవిత్రమైన దేవస్నాన జాతర ప్రారంభమైంది. శ్రీ జగన్నాథ ఆలయంలో సంప్రదాయ వైభవంతో జరుగుతుండటంతో ఈ ఉదయం లక్షలాది మంది భక్తులు పూరి నగరానికి తరలివచ్చారు. వైదిక మంత్రోచ్చారణలు, శంఖనాదాలు, భక్తి సంగీతం నడుమ దేవతామూర్తులను ఊరేగింపుగా స్నానవేదిక వద్దకు తీసుకొచ్చారు. అక్కడ ఆలయంలోని పవిత్రమైన సువర్ణ బావి నుంచి తీసిన 108 కుండల సుగంధ జలాలతో స్వామివార్లకు పవిత్ర స్నానోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ వార్షికాచారం ప్రపంచ ప్రసిద్ధి చెందిన జగన్నాథ రథయాత్రకు ఒక ముఖ్యమైన ముందస్తు ఘట్టంగా భావిస్తారు. జమ్మూకాశ్మీర్లో 3 ప్రారంభం కానున్న వార్షిక శ్రీ అమర్నాథ్జీ యాత్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ యాత్ర అధికారికంగా ప్రారంభం కావడానికి ముందు భద్రతా ఏర్పాట్లు, కాన్వాయ్ల కదలికలు మొత్తం సన్నద్ధతను అంచనా వేయడానికి ఈరోజు పూర్తి స్థాయి డ్రై ట్రయల్ రన్ నిర్వహించినట్లు ఆకాశవాణి జమ్మూ విలేకరి తెలియజేశారు. వెనిజువేలాలో బుధవారం నాడు సంభవించిన 2 శక్తివంతమైన భూకంపాల వల్ల మరణించిన వారి సంఖ్య 1450 పెరిగిందని వెనిజువేలా జాతీయ అసెంబ్లీ అధ్యక్షుడు జార్జ్ రోడ్రిగ్స్ తెలియజేశారు. తీవ్రమైన 2 భూకంపాల తర్వాత వెనిజువేలాలో 430 తేలికపాటు నుంచి ఒక మోస్తరు ఆఫ్టర్ షాక్స్ నమోదైనట్లు కూడా ప్రభుత్వం తెలియజేసింది. ఫీఫా ప్రపంచకప్ నాకౌట్ దశలో అమెరికాలోని లాస్ ఏంజలస్లో జరిగిన మ్యాచ్లో కెనడా 1-0 గోల్స్ తేడాతో సౌత్ ఆఫ్రికాను ఓడించింది. నాకౌట్ దశలో తన మొట్టమొదటి విజయాన్ని నమోదు చేసింది. హ్యూస్టన్లో 4 నాడు జరిగే తదుపరి మ్యాచ్లో నెదర్లాండ్స్ లేదా మొరాకోతో తలపడుతుంది. 19 జరిగే ఫీఫా ప్రపంచకప్ ఫైనల్తో ముగిసే ఈ సింగిల్ ఎలిమినేషన్ టోర్నమెంట్కు నాకౌట్ దశ ఆరంభం. లండన్లోని లీ వ్యాలీ హాకీ అండ్ టెన్నిస్ సెంటర్లో నిన్న జరిగిన ఎఫ్ఐహెచ్ హాకీ ప్రో లీగ్ రివర్స్ మ్యాచ్ నిర్ణీత సమయంలో 0-0 డ్రాగా ముగియడంతో పెనల్టీ షూటౌట్లో భారత్ 3-2 తేడాతో ఇంగ్లండ్ను ఓడించింది. హాకీ ప్రపంచకప్కు ముందు భారత్కు ఇదే చివరి ఎఫ్ఐహెచ్ హాకీ ప్రో లీగ్ మ్యాచ్ కావడం విశేషం. విశేషాలు మరొకసారి. 3 పిల్లల సంక్షేమానికి ఉద్దేశించిన సమగ్ర శిశు బాల స్వాస్థ్య కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఈరోజు ప్రారంభిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలో 2026 శౌర్య పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. రసాయనిక ఎరువుల అధిక వాడకం వల్ల భారతీయ వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ఇబ్బంది ఎదురవుతోందని, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని ఆహారోత్పత్తుల పరిశ్రమల మంత్రి చిరాగ్ పాశ్వాన్ చెప్పారు. 2026 ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ నాకౌట్ దశ ప్రారంభమైంది. మొదటి మ్యాచ్లో కెనడా సౌత్ ఆఫ్రికాను ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 మెగాహెర్ట్స్ పై. కార్మికుల కార్యక్రమం.

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో చేనేత కార్మికులకు ప్రభుత్వ చేయూత ఈ అంశం గురించి శ్రీ మాచర్ల మోహన్ రావు గారితో పరిచయ కార్యక్రమం ఉంటారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
1: చేనేత కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న చేయూత ఈ అంశం గురించి శ్రీ మాచర్ల మోహన్ రావు గారు

0: రాష్ట్ర చేనేత జనసమైక్య ఫౌండర్ ప్రెసిడెంట్గా ఉన్నారు. వీరు ఎప్పటి నుంచో చేనేత కార్మికులకు వివిధ రూపాల్లో సేవలు అందిస్తూ ఉన్నారు. వీరిని అడిగి చేనేత కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న చేయూత, రాష్ట్రంలో చేనేత కార్మికుల పరిస్థితులు, ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్కారం మాచర్ల మోహన్ రావు గారు.
1: నమస్కారం అండి.
0: సార్, ముందుగా ఈ చేనేత జనసమైక్య ఎప్పుడు ప్రారంభించారు, అది ఎక్కడి నుంచి పనిచేస్తుంది, ఇప్పుడున్న పరిస్థితులు ఏమిటి?
1: అంటే ప్రపంచీకరణ మొదలైన సమయంలో, అంటే 1991లో మన దేశంలో పత్తి ఎగుమతులు పెరిగినాయి. అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనే ఒక అంశాన్ని పరిగణలో తీసుకొని ఎగుమతులు పెంచడం ద్వారా మన ఖజానాలో బ్యాలెన్స్ ఉంచుకోవాలనే ఒక ఆర్థిక సంస్కరణలో భాగంగా ఎగుమతులు ఎక్కువ జరగటం వల్ల నూలు కొరత ఏర్పడ్డది. కొరత ఏర్పడటమే కాకుండా నూలు ధరలు విపరీతంగా పెరిగాయి. గవర్నమెంట్ కంట్రోల్ చేయలేని పరిస్థితికి వచ్చింది. ఆ దశలో చేనేత వస్త్ర ఉత్పత్తి ధర పెరిగింది. కార్మికులు వేతనాలు తగ్గించుకోవాల్సిన తప్పని పరిస్థితి ఏర్పడ్డది. ఆకలి చావులు, ఆత్మహత్యలు జరిగాయి. కోస్తా జిల్లాల్లోనే, అంటే గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 150 మంది పైగా చేనేత కార్మికులు రైలు కింద పడి అట్లానే మగ్గాలకే ఉరిలేసుకొని ఆత్మహత్యలు చేసుకున్నారు. అనేక మంది అనారోగ్యంగా చనిపోయారు. అంటే స్టార్వేషన్ అనేది, క్రానికల్ స్టార్వేషన్ హ్యాండ్లూమ్ యూనివర్సిటీ అనేది ఎన్ఐఎన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, హైదరాబాద్ వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా స్థిరీకరించారు. అంటే మనం ఆకలి చావనగానే ఇవాళకి ఇవాళ తినకపోతే చచ్చిపోయేది ఏం లేదు, కనీసం 30 రోజులైన మనిషి బతుకుతాడు. కానీ క్రానిక్ స్టార్వేషన్ అనేది మాల్ న్యూట్రిషన్ వల్ల, పోషకాహార విలువలతో కూడినటువంటి తిండి తినకపోవటం వల్ల వచ్చే రోగాలు ఏమైతే ఉంటాయో, శారీరక రుగ్మతలు, ఆ రుగ్మతల కారణంగా వీళ్ళు చనిపోతున్నారు అనేది నిర్ధారణ జరిగింది. ఆ సందర్భంలో లైక్ మైండెడ్ పీపుల్గా ఉన్నటువంటి కొద్ది మంది మేము కలిసి చేనేత కార్మికులకి ఆత్మస్థైర్యం కల్పించడం కోసం, ఒక భరోసా ఇవ్వడం కోసంగా చేనేత కార్మిక సమాఖ్య అనేది పెట్టాం. పెట్టి ప్రభుత్వంతో నిరసన తెలియజేయటం, ఇట్లా స్ట్రగుల్స్లో మొదటగా ప్రారంభమైంది. అది 1991 అక్టోబర్ 15న ప్రారంభమైంది.
0: అప్పటి కాలానికి ఇప్పటి కాలానికి ఇప్పుడు మిషనరీస్ వచ్చేసిన తర్వాత, ఇప్పుడు మగ్గం వర్క్ నుంచి మిషనరీస్ వచ్చేసింది, ఇప్పుడు కాటన్ వస్తువులతో అంటే కదరు కూడా మిషన్ మీదే నేసే పరిస్థితులు వచ్చేసాయి.
1: అవును. అంటే టెక్నాలజీ పెరిగిపోతున్న దశలో చేనేత కార్మికులు గతంలో ఉన్న సమస్యల్ని అవే పునరావృతం అవుతున్నాయి. ఆ రోజు మాకు ప్రధానమైన సమస్య నూలు సమస్య, సరసమైన ధరలకు నూలు అందించాలనేది మా ప్రధానమైన డిమాండ్. రెండోది ఆరోగ్యానికి మాకు హెల్త్ ఇన్సూరెన్స్ అమలు చేయాలనేది డిమాండ్. ఈ రోజు వచ్చేటప్పటికి మార్కెటింగ్ సమస్య పెద్ద సమస్య అయిపోయింది. అంటే టెక్నాలజీ అంతా కూడా ప్రొడక్షన్ ఓరియంటెడ్ టెక్నాలజీ పెరిగిన తర్వాత మా చేనేతే కాదు, చేతి వృత్తులకే విలువ లేకుండా పోయింది. కాబట్టి దేశంలో గ్రామీణ నిరుద్యోగం పెరుగుతూ ఉంది.
0: ఇప్పుడు సాంప్రదాయ వృత్తులు, చేనేత కానీ, వడ్రింగ్ కానీ, బంగారం పనులు కానీ, ఇవన్నీ సాంప్రదాయ వృత్తులు. ఆ కుటుంబాల్లో ఉన్నవాళ్ళు చాలామంది ఆ వృత్తులను వదిలేసి వేరే వృత్తులకు వెళ్ళడమో లేకపోతే చదువుల నిమిత్తం వెళ్ళడమో, కానీ చేనేత కార్మికులు మాత్రం అలా ఉండదు. కనీసం కుటుంబంలో ఉన్న ఒకరైనా ఇప్పుడు ఆ మగ్గం పని చేయడమో లేకపోతే కనీసం ఈ రోజుకి ఒక చీర నేయడమో లేకుంటే ఒక పైపంచి నేయడం చేస్తూ ఉంటారు. కండి క్లీన్ చేసుకోవడం కానీ ఇంకేదైనా చేసుకోవడం కానీ అది చేసుకుంటూ నడిచే కుటుంబాలు ఇప్పటికీ చేనేత కార్మికులు ఉన్న ప్రతి గ్రామాల్లో నడుస్తుంది. ఇప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయి సార్? మరి
1: సార్, ఇప్పటికీ కూడా తమరు చెప్పినట్టుగా 90% గ్రామీణ ప్రాంతాల్లోనే చేనేతలు ఉన్నారు. దానిలో కూడా 72% యాక్టివ్ ఉమెన్ వేవర్స్ ఉన్నారు. యాక్టివ్ ఉమెన్ వేవర్స్ కాయితే మంత్లీ ఎర్నింగ్స్ వచ్చేటప్పటికి 5,000 రూపాయల లోపల మాత్రమే ఆదాయం వస్తుంది. అది ఆ రకంగా 66.3% మంది, టోటల్ 36 లక్షల మంది చేనేత కుటుంబాలలో 66.3% మంది 5,000 లోపలే తీసుకుంటున్నారు. చేనేత మగ్గాలు వీళ్ళ మీద ఆధారపడి, డాక్టర్ శివరామన్ కమిటీ గారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మనం 6 మల్టిప్లై చేయాలి. 1 లూమ్ ఈజ్ ఈక్వల్ టు 6 ఎంప్లాయ్మెంట్ అయినప్పుడు చూడండి ఎంతమంది 2 క్రోర్స్ అబౌవ్ ఉన్నారు. అయితే ఇవాళ ఆ దానిలో 66.3% మంది కేవలం 5,000 రూపాయల లోపల మాత్రమే ఆదాయాన్ని నెలకి సంపాదిస్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం తీవ్రంగా ప్రభుత్వం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ ఆదాయాన్ని ఎట్లా పెంచాలనేది చూడాలి. ఎందుకంటే ఈరోజు పెరుగుతున్నటువంటి నిరుద్యోగం, 1 సంవత్సరానికి గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ప్రభుత్వ లెక్కల ప్రకారం 1,07,00,000 మంది సంవత్సరం బయటకు వస్తున్నారు. ఉద్యోగ కల్పన చూస్తే 74,26,000 మంది 2019లో ఉంటే ఈ రోజు వచ్చేటప్పటికి కేవలం 70 లక్షల మందికి ఉంది. అంటే 4 లక్షల మంది ఉద్యోగాలు, పర్మినెంట్ ఉద్యోగాలు లేవు. నేను చెప్తుంది పర్మినెంట్ ఉద్యోగాలు, అంటే ఉదాహరణకి ఈ డిపార్ట్మెంట్లో ఏదైతే రిటైర్మెంట్ అవుతారో మళ్ళీ వాళ్ళని అపాయింట్మెంట్ చేసే పరిస్థితి లేకుండా పోయింది.
0: మోహన్ గారు, మీరు ప్రారంభంలో ప్రపంచీకరణ నేపథ్యంలో 90వ దశకంలో 2000 దశకంలో ప్రభుత్వానికి మాకు ఎక్కువగా అనుసంధానం

0: అసలు ఎక్కువగా ముడి సరుకు మాకు అందుబాటులో తేవడం ప్రధాన ఎజెండాగా ఉండేదన్నారు. ఇప్పుడు ప్రధాన ఎజెండా ఏమిటి?
1: ఇప్పుడు కూడా మాకు ముడి సరుకు ప్రధానమైన ఎజెండా. తర్వాత ఇప్పుడు కొత్తగా 2017 నుంచి జిఎస్టీ ఒకటి ఇచ్చారు, అంటే యూనివర్సల్ ట్యాక్స్ సిస్టమ్ ఏదైతే పెట్టారో ఆ యూనివర్సల్ ట్యాక్స్ సిస్టంలో చేనేతకి గొడ్డలు పెట్టులాగా ఉంది. ఎందుకంటే
0: ఎంత శాతం ఉందండి జిఎస్టీ మీకు
1: ఈరోజు? 5% ఉంది. కొన్ని రంగులు రసాయనాల మీద 12-18% ఉంది. అంటే యావరేజ్ చూసి ఇది కూడా 11-12% ఉంది. డైరెక్ట్గా చేనేత చీరల మీద ఉత్పత్తుల మీద 5% అన్నప్పటికీ 2,500 రూపాయలు అదనంగా అయితే దాని మీద 12% ఉంది. ఇప్పుడు ఏ చీర కొనాలన్నా కుటుంబాల్లో కొనుక్కున్నప్పుడు మీకు అర్థమవుతుంది, ఒక పట్టు చీర కొనాలంటే వాళ్ళ 6,000, 10,000, 20,000తో ఉన్న చీర 18% దాని మీద ట్యాక్స్ ఉంటే అది మాకు నష్టమే కదా. కాబట్టి చేతి వృత్తులను ప్రోత్సహించాలనుకున్నప్పుడు వీటి మీద ట్యాక్స్ ఉండకూడదు. ఎందుకంటే శ్రమ తప్ప రెండో ఆదాయం లేదు వీళ్ళకి. రెండు చేతులు తప్ప ఆస్తులు లేని చేతి వృత్తులు, అది చేనేతే కాదు, చేతి వృత్తులు ఏ కళాకారులైనా సరే వాళ్ళకి ట్యాక్స్ ఉండకూడదు. నిజంగా 4-6 లక్షల కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి రెవెన్యూ ఫర్గాన్ ఎక్స్పెండిచర్ కింద బడ్జెట్ ఆమోదిస్తున్నారు 2015 నుంచి కూడా ఇప్పటి వరకు.
0: ఇప్పుడు మీ ప్రధాన ఎజెండా ఇప్పుడు ముడి సరుకుతో పాటు రేటు కూడా అని చెప్పారు, గిట్టుబాటు ధర. ఇప్పుడు ఈ విషయంలోకి వచ్చేసరికి మాకు మార్కెట్ ప్రధానంగా ఇబ్బంది అవుతుందని చెప్పారు కదా. ముడి సరుకు తీసుకొచ్చిన తర్వాత మగ్గం మీద నేసి, నేసిన తర్వాత మళ్ళీ మీ దగ్గర నుంచి దళారులకు పంపకుండా నేరుగా ఇప్పుడు షాపింగ్ మాల్స్ దగ్గరకు వచ్చేస్తుంది కదా. ఈ మార్కెటింగ్ వ్యవస్థలో మీరు పడుతున్న ఇబ్బందులు ఏమిటి? దాన్ని అధిగమించడానికి మీ నుంచి వచ్చే సలహాలు ఏమిటి?
1: అంటే మాకు హ్యాండ్లూమ్ రిజర్వేషన్ యాక్ట్ 1985 చట్టం ఉంది. అంటే ఆ యాక్ట్ రావడానికి 1956 అంటే 1956లోనే మన కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి స్టాట్యూట్యూడ్ బుక్లో చేనేతలకి కొన్ని రకాల ఉత్పత్తులు రిజర్వేషన్ చేయాలి, చేయకపోతే గ్రామీణ చేనేత రంగము, గ్రామీణ ఉపాధి రంగం కోనారిల్లిపోతుందని చెప్పి ఆ రోజుల్లో మహానుభావులు తీర్మానించి పుస్తకంలో రాశారు. దాని ఆధారంగా 1956 నుంచి 1985 వరకు మా పూర్వీకులు ఉద్యమాల ఫలితంగా రిజర్వేషన్ వచ్చింది. ఈరోజు అది 11 రకాలుగా దిగింది. అంటే మీరాసేతి కమిటీ మళ్ళా దాన్ని 11 రకాలకే తగ్గించారు. ఈ 11 రకాలు కూడా ఇవాళ పవర్లూమ్ యథేచ్ఛగా తయారు చేస్తున్నారు. ఇవాళ లినిన్ ఫ్యాబ్రిక్తో షర్ట్స్ వస్తున్నాయి, లినిన్ శారీస్ వస్తున్నాయి, ఖద్దరు, ఈ ఖద్దరు కూడా పవర్లూమ్ మీద తయారయ్యేస్తున్నాయి. మరి ఒకప్పుడు మనకి బ్రిటిష్ వాళ్ళ కాలంలో మన భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఏదైతే చరకాల మీద తయారైన నూలు చేనేత మగ్గాల మీదే ఇవ్వాలి కానీ పవర్లూమ్కి ఇవ్వకూడదని వాళ్ళొక యాక్టు ప్రత్యేకించి చేనేతల కోసం చేశారు.
0: ఇప్పుడు చరకా మీద నూలు మీకు సరిపోతుందా?
1: చరకా మీద నూలు సరిపోదు.
0: మిషన్ మీద వచ్చే నూలు మీరు కూడా వాడుతున్నారు కదా?
1: వాడుతున్నాం. దాన్ని మీరు డీసెంట్రలైజ్ స్పిన్నింగ్ కాన్సెప్ట్లో తీసుకురావాలి. వికేంద్రీకరణ నూలు మిల్లులు ఆ విధంగా తీసుకొచ్చి కెమికల్ డైస్ కాకుండా ఆర్గానిక్ న్యాచురల్ కలర్స్తో తీసుకురావాలి. న్యాచురల్ కలర్స్ తీసుకురావడం వల్ల అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ట్రైబల్కి ఉపాధి ఉంటుంది, పర్యావరణానికి సంబంధించి మనకు ఉష్ణోగ్రత పెరుగుతుంటే వస్తున్నటువంటి చర్మవ్యాధులకి, శారీరకంగా వస్తున్న రుగ్మతలకి పరిష్కారంగా ఉంటుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు చేనేతలకి కూడా అది మార్కెట్ సౌకర్యం ఎక్కువ కల్పిస్తుంది. ఉదాహరణకి యూరప్ దేశాలంతా కూడా చేనేత మీద ఇవాళ బాగా న్యాచురల్ కలర్స్ వాడుతున్నారు. ఈ పర్యావరణానికి ప్రభావం వల్ల పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రత తీవ్రతని తగ్గించాలి, భూతాపాన్ని తగ్గించాలి అనేది వరల్డ్ వైడ్గా యూనివర్సల్గా యునైటెడ్ నేషన్స్ అంతా కూడా తీర్మానాలు చేసింది.
0: చేనేత కార్మికులు మరో మార్గం లేక ఆ కెమికల్ రంగులు వాడుతున్నారా, లేకపోతే
1: ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేక న్యాచురల్ డైస్ వినియోగించుకోలేకపోతున్నారు?
0: మీకు అందుబాటులోనే ఉంటున్నాయా అవి?
1: ఉన్నాయి. అది ఇవాళ కేవలం కొన్ని అంటే ఒక 50 100 అన్నట్టుగా ఎన్జిఓస్ ఎవరైతే ఫారిన్ మార్కెటింగ్ ని చేజిక్కించుకోగలుగుతారో వాళ్ళు మాత్రమే స్వచ్ఛంద సంస్థల ద్వారా జరుగుతున్నాయి. లేదంటే నిఫ్టీలోనూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్స్ వాళ్ళు అక్కడ చదువుకొని వచ్చిన పిల్లలు వాళ్ళ సొంతంగా స్టార్టప్స్ ద్వారా ప్రభుత్వ సహాయంతో ఏదైనా చేస్తున్నప్పుడు వస్తున్నాయి. కానీ దాన్ని జనరల్గా అందరినీ కోఆపరేటివ్ సొసైటీస్ ద్వారా దాన్ని ప్రోత్సహించాలనేటటువంటి లేదు.
0: చేనేత కార్మికులకి ప్రభుత్వ చేయూత అనే అంశం గురించి శ్రీ మాచర్ల మోహన్ రావు గారితో పరిచయం వింటున్నాం. మోహన్ గారు, మీరు ప్రారంభంలో చెప్పారు ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితులు వేరు, అప్పుడున్న మార్కెట్ పరిస్థితులు వేరు, ఇప్పుడు ముడిసరుకు వేరు అని. ఇదంతా బాగానే ఉంది కానీ అసలు ప్రభుత్వం నుంచి మీకేం చేయతో అందట్లేదా?
1: ఇప్పుడు మాకు స్టేట్ యారన్ సబ్సిడీ ఇవ్వమని మేము అడుగుతున్నాం. లేదు, కేవలం ఈరోజు చేనేతలకి విద్యుత్ సౌకర్యం ఒకటి ఇస్తున్నారు స్టేట్ గవర్నమెంట్.
0: ఓకే,
1: యారన్ సబ్సిడీ కదా వృత్తి నిలవటానికి కావాల్సింది.
0: యారన్ సబ్సిడీ అంటే మీ ఉద్దేశం?
1: ఉదాహరణకి ఒక బండిల్ 1,000 రూపాయలు ఖరీదు ఉంటే 20% దాంట్లో సబ్సిడీ ఇవ్వమని అడుగుతున్నాం.
0: సబ్సిడీ ఇచ్చిన తర్వాత జిఎస్టీ కూడా వేవ్ చేయాలి మరి అప్పుడు.
1: జిఎస్టీ కూడా వేవ్ చేయాలి, చేయాలని ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది చేస్తానని. జిఎస్టీ పెరిగింది మాకు. గతంలో 1,000 రూపాయల లోపల ఉన్నటువంటి వస్త్ర ఉత్పత్తికి జిఎస్టీ లేదు, 2,500 దాటితే జిఎస్టీ.
0: కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి చేయూత అందిస్తుందండి?
1: కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా యారన్ సబ్సిడీకి సంబంధించి నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మాకు గతంలో 400 కోట్ల రూపాయల వరకు కేటాయింపులు ఉండేవి, బడ్జెట్ కేటాయింపులు ఉండేవి, అమలు జరిగింది కూడా. ఇప్పుడు క్రమంగా అది తగ్గుతూ 200 కోట్ల రూపాయలకు వచ్చింది బడ్జెట్ కేటాయింపు. దానిలో కూడా 120 కోట్లకు మించి బడ్జెట్ రిలీజ్ కావట్లా. అంటే దానికి ఏంటంటే మ్యాచింగ్ గ్రాంట్ స్టేట్లు ఇవ్వాలి. సంక్షేమ పథకాల అమలుకి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ స్కీమ్స్కి అన్నిటికి కూడా 10% నుంచి 20% వరకు స్కీమ్ను బట్టి వాళ్ళ కాంపోనెంట్ ఉంది, మ్యాచింగ్ గ్రాంట్ ఉంది. ఆ మ్యాచింగ్ గ్రాంట్స్ రాష్ట్రంలో ఎక్కడ సమతూకంలో లేదు, మిగిలిన అన్ని స్కీమ్స్ నడుస్తూ ఉన్నాయి. ఉదాహరణకి ఎన్రిగా ప్రోగ్రాం ఇప్పుడు వికసిత భారత్లో భాగంగా చేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం 5,500 కోట్ల రూపాయలు రోజువారీ వేతనం 100 రోజులు పని దినానికి ఇచ్చింది. ఈ సంవత్సరం తగ్గినప్పటికీ 4,300 కోట్ల రూపాయలు ఇవాళ వేజెస్కే ఇస్తుంది. వాళ్ళు కల్పించే పని దినాలు ఎన్ని? గత సంవత్సరం వరకు 100 రోజులు అయితే ఇప్పుడు 125 రోజులు చెప్తున్నారు. అదే చేనేత కార్మికులకు సంబంధించి నువ్వు 400 కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా సబ్సిడీకి ఒక 200 కోట్ల రూపాయలు ఏరన్ సబ్సిడీకి ఇస్తే థ్రిఫ్ట్ సేవింగ్స్ లాంటివి పథకాలకి మ్యాచింగ్ గ్రాంట్ కింద వేవర్ ఒక 18 పైసలు వేసుకుంటే, స్టేట్ గవర్నమెంట్ ఒక 18 పైసలు వేసుకుంటే వాళ్ళకి ఆర్థిక సమస్య వచ్చినప్పుడు ప్రైవేట్ లెండర్స్ దగ్గరికి వెళ్లకుండా వాళ్ళ సొమ్ముని వాళ్ళు మళ్ళీ తిరిగి తీసుకోవడానికి ప్రోత్సాహం ఉంటుంది. ఆ విధంగా తెలంగాణ ఒక పద్ధతిలో చేస్తుంది కొంతమేరకు.
0: ఇప్పుడు మీరు ఎలాగో పక్క రాష్ట్రం గురించి చెప్పారు కాబట్టి పక్క రాష్ట్రంలో పర్టికులర్గా వాళ్ళ రాష్ట్ర పండుగకి చేనేత కార్మికుల నుంచి తయారు చేసిన చీరలు కానీ పంచలు కానీ పంపకాలు జరిగినాయి. ఇక్కడ మన రాష్ట్రంలో అలాంటి ప్రతిపాదనలు ఏమైనా పెట్టారా?
1: అవును, తమరు చెప్పినట్టుగా బతుకమ్మ చీర ఒక పథకం తమిళనాడు రాష్ట్రంలో కూడా జనతా చీరలు తయారు చేయించి ఒక పండగ రోజు వాళ్ళు పంపిణీ చేస్తున్నారు. ఆ విధంగా వాళ్ళ బడ్జెట్ 800 కోట్ల రూపాయల దాకా ఉంది ఆ చీరలకి.
0: ఉమ్మడి రాష్ట్రంలో గతంలో ఒకసారి పంచినట్టున్నారు కదా,
1: అప్పుడు జనతా స్కీమ్ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు అమలు చేసింది. అది వచ్చేటప్పటికి 20 సూత్రాల పథకం అమలులో భాగంగా జరిగింది. 20 సూత్రాల పథకం ఎప్పుడైతే పోయిందో ఆ పథకం కూడా
0: 20 సూత్రాల పథకం ఇప్పుడు కూడా ఉంది కదా.
1: 20 సూత్రాల పథకం ఉన్న చేనేతకి ఆ విధంగా లేదు. అప్పుడు ప్రభుత్వమే ప్రొడక్షన్ సెంటర్స్ పెట్టింది, సహకార రంగమే కాకుండా దానికి అదనంగా ఎక్కడైతే నేయటానికి సిద్ధంగా ఉన్నారో తయారు చేయడానికి వీవర్స్. అయితే దాని మీద రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. కానీ మినిమం ఈ 5,000 రూపాయలు వేతనం కంటే తక్కువ నెల సంపాదించే వాళ్ళకి ఆరోగ్యానికి సంబంధించిన భద్రత ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. జనరల్గా స్కీమ్ ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్, మీకు 5 లక్షల వరకు ఎటువంటి ఆపరేషన్ అయినా ఏదైనా తీసుకోవచ్చు, స్టేట్లో కూడా మీకు ఆరోగ్యశ్రీ ఉంది చేసుకోవచ్చు అంటున్నారు. వృత్తికారులకి వృత్తికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి, రుగ్మతలు వస్తాయి. ఆ రుగ్మతలకి మనం ఏ హాస్పిటల్కి వెళ్ళినా గుండె ఆపరేషన్కి అయితే నీ ఆరోగ్యశ్రీ పనికి వస్తుంది, కేంద్ర ప్రభుత్వ పథకం పనికి వస్తుంది. అవుట్ పేషెంట్గా ఎవరికి పనికిరాదు, అది సీజనల్ డిసీజెస్, వాతావరణాన్ని బట్టి వచ్చే రుగ్మతలు ఏమైతే ఉన్నాయో, దగ్గు, జలుబు, జ్వరము ఇటువంటివి, వాటికి నువ్వు ప్రైవేట్గా ఖర్చు పెట్టాలంటే వాళ్ళ ఒక జ్వరం వస్తేనో ఒక జలుబు చేస్తేనో కనీసం ఫ్యామిలీలో ప్రతి సీజన్కి 30-40 వేల రూపాయలు కుటుంబం ఖర్చు పెట్టాలి, అక్కడే అప్పులు పాలవుతున్నారు.
0: మోహన్ గారు, మీరు శారీరక రుగ్మతలు చేతి గుత్తులు వారికి అన్నారు కదా, చేనేత కార్మికులకు వచ్చే రుగ్మతలు ఏమిటి ప్రధానంగా?
1: టీబీ, ఆస్తమా, కీళ్ళ నొప్పులు, నరాల బలహీనత, కంటి చూపు సమస్య. ఎందుకంటే సన్నని పోగుని నిరంతరం చూడాలి. చేనేత మగ్గం మీద ఉన్నాడంటే దృష్టి కేంద్రీకరణ పెట్టాలి. దానిలో ఒక పక్క నేను పోషకాహార విలువల తిండి లేదు, ప్రతి అవయవం పనిచేయాలి, అందువల్ల శారీరక రుగ్మతలు ఎక్కువ వస్తాయి.
0: ఇప్పుడు మీరు చెప్పిన ప్రధానంగా ఇవన్నీ ఆరోగ్యశ్రీలో కానీ లేకపోతే జాతీయ ఆరోగ్య
1: లేదు
0: స్కీమ్లో కానీ
1: లేవు. అందుకని మేమేమంటామంటే ఒక వీవర కుటుంబానికి 50,000 రూపాయలు తగ్గకుండా అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్ కోసం ఇన్సూరెన్స్ని అమలు చేయండి. గతంలో మాకు 2014 వరకు ఉన్నది, అప్పుడు 15,000 రూపాయలు, ఇప్పుడు తీసేశారు 2014 నుంచి అది లేదు.
0: అయితే ఎలాంటి స్కీమ్ పెడితే ఇప్పుడు ఒక కుటుంబం ఒక మగ్గం మీద 6 ఆధారపడి జీవిస్తున్నారు, ఒక చిన్న కుటుంబం మగ్గం మీద బతకాలి అంటే వాళ్ళు ముడి సరుకు నుంచి తీసుకొచ్చి ఆ వస్తువు ఉత్పత్తి చేసి మళ్ళీ మార్కెట్కి చేసుకుని, ఇప్పుడు చేనేత జన సమైక్య ఇలాంటి సంస్థలు ఉన్నాయి కదా, మీరు ప్రభుత్వంతో అనుసంధానం అయ్యి ఇప్పుడు ఎగ్జిబిషన్ జరిగిన చోట లేకపోతే జాతరలు జరిగిన చోట స్టాల్స్ పెడతారు కదా, మీకంటూ ఒక స్టాల్స్ ఇస్తారు కదా, ఆ స్టాల్స్లో ఇప్పుడు మీలాంటి వాళ్ళు చేనేత కార్మికులకు సంబంధించింది ఈ స్టాల్ ఇక్కడే వాడుకో, ఇక్కడే మేము అమ్ముతాం మా ప్రొడక్ట్స్ అన్నీ అని అలాంటి యాక్టివిటీస్ మీరేం చేయట్లేదా?
1: అంటే మేము మా యూనియన్ తరపుగా మేమేం చేయం. ఇవాళ చేనేత సహకార సంఘాలన్నీ కూడా ఆ విధంగా పోతున్నాయి. మాస్టర్ వ్యూవర్స్ కొంతమంది అట్లా చేస్తున్నారు. అంటే ఉదాహరణకి ఢిల్లీ హాత్ సమితి అని, మీకు ఢిల్లీలో ఢిల్లీ హాత్ పెద్ద ఫేమస్ అది. అట్లానే దస్తకార్ నేచర్ బజార్ అని నడుపుతారు ఢిల్లీ ఆర్గనైజేషన్. ఇక్కడ మనకి ఏపీలో తెలంగాణలో వచ్చేప్పటికి దస్తకార్ ఆంధ్ర వాళ్ళు నడుపుతారు. అట్లానే శిల్పారామంలో కూడా పెద్ద పెద్ద వెల్ నోటెడ్ ప్లేసెస్లోని విజయవాడలో కూడా ఎక్కువ ఎగ్జిబిషన్స్ జరుగుతూ ఉంటాయి. అయితే ఎగ్జిబిషన్స్ జరగటం
0: ఇప్పుడు ఏపీలో ఏపీ దస్తకార్ ఆంధ్ర ఉంది కదా, ఇప్పుడు వాళ్ళు పర్టికులర్గా చేనేత కార్మికుల దగ్గర నుంచి తీసుకోవాలి కదా?
1: అవును, తీసుకుంటారు
0: ఉత్పత్తులు. మరి అప్పుడు గిట్టుబాటు ధర రావట్లేదు అంటారా?
1: సరే, అది ఒక ఎన్జిఓ ఒక 50 మగ్గాలకు పరికల్పించడం అంటే చాలా గొప్ప విషయం. అప్పటికి చాలా పెద్ద ఎత్తున జరిగినట్టు. కానీ ఇక్కడ భారతదేశం మొత్తం మీద ఉన్నటువంటి 36 లక్షల మగ్గాలు పని ఉత్పత్తిని చేయాలంటే ఇది మాస్ మార్కెట్.
0: ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఏమేం పథకాలు నడుస్తున్నాయి, ఇప్పుడు వాటిని ఏం మార్పులు చేయాలంటారు?
1: కేంద్ర ప్రభుత్వంలో ఒకే ఒక్క పథకం 200 కోట్ల రూపాయలు కేటాయించారు. అది నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే హెడ్ కింద వస్తుంది. దానిలో 50% సబ్సిడీ ఇస్తారు. 50% సబ్సిడీ 15% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అది ప్రమాణమే 11-13% చేనేతల వరకే చేరుతుంది. రిమైనింగ్ మరి ఏంటి పరిస్థితి? 87% రిమైనింగ్ వేవర్స్ ఏం చేయాలి? ఈ సబ్సిడీకి నోచుకోవట్లా, వాళ్ళకి అందట్లా. మరి మిగిలిన వాళ్ళకి నూలు, వాళ్ళకి సబ్సిడీ అది మరి 87% అట్లా మిగిలిపోయి ఉంది కదా. అందుకని ఆ బడ్జెట్ని పెంచాలి. బడ్జెట్ని పెంచడం ఒకటి, థ్రిఫ్ట్ ఫండ్ స్కీమ్ ఒకటి అమలు చేయాలి కేంద్రం కానీ రాష్ట్రం కానీ. అట్లానే ప్రైవేటు మన ఇప్పుడు మేము చెప్పినట్టు సీజనల్ డిసీజెస్ని ఆ బారి నుంచి ఆర్థిక ఊబిలో కూరుకుపోకుండా ఉండటం కోసంగా అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్కి ఇన్సూరెన్స్ని 50,000 రూపాయలకి పెంచాలి. అంతేకాకుండా మార్కెటింగ్ వచ్చేటప్పటికి ఇవాళ చేతి ఉత్పత్తికి మిల్లు ఉత్పత్తికి పోటీ నడుస్తుంది. అది అంతర్జాతీయ పోటీ ఉంది. మల్టీనేషనల్ కంపెనీస్ కూడా అది ఫేస్ చేస్తున్నారు. మా అట్లానే ఇండియాలో ఉన్నటువంటి డొమెస్టిక్ ఇండస్ట్రీస్టులు కూడా పోటీ పడుతున్నారు. అయితే ఎక్కువగా ఏ రంగం ఉపాధిని చూపిస్తుంది, నిరుద్యోగాన్ని ఏ రంగంలో అయితే మనం ప్రోత్సహిస్తే నిరుద్యోగాన్ని తగ్గించడానికి అవకాశాలు ఉన్నాయనేది ప్రభుత్వం పాలసీదారులు ఎవరైతే ఈ ప్లానింగ్ చేస్తారో వాళ్ళు దృష్టి పెట్టాలి. ఈ సందర్భంగా నేను ఒక విషయం మీ ద్వారా సమాజానికి తెలియజేయాలనుకుంటున్నాను. ప్రొఫెసర్ జీసీ మన్నా, ఆయన డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్, వాళ్ళు చేనేత మీద ఆయన పర్యవేక్షణలో క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ బీహార్ ఆర్గనైజేషన్ కలిపి ఒక సర్వే చేశారు 5 స్టేట్స్లో. 3 సంవత్సరాల ప్రయత్నం చేశారు, అది 2025లో ముగిసింది.
0: డాక్టర్ మన్నా గారు కొలాబరేషన్ విత్ గవర్నమెంట్, ఇప్పుడు స్వచ్ఛంద సంస్థ,
1: కొలాబరేషన్ విత్ క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా,
0: క్రాఫ్ట్స్ కౌన్సిల్
1: అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ బీహార్, అంటే దాదాపు సెమీ గవర్నమెంట్ సిస్టమ్. వాళ్ళు చేసింది రిలీజ్ ఎప్పుడు చేశారు రిపోర్ట్ అంటే మొన్న May 18 నేను కూడా అటెండ్ అయ్యాను. నాకు కూడా ఇన్విటేషన్ వస్తే నేను వెళ్ళాను. ఆ రోజు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 66 లక్షల మంది చేనేతలు ఉన్నారు, మరి యూనిట్స్ కూడా అదే స్థాయిలో ఉన్నాయి. వాళ్ళు ఒక కంపారిజన్ ఇచ్చారు, ఎంఎస్ఎంఈ సెక్టర్లో ఎట్లా ఉంది, చేనేతలు ఎట్లా ఉంది అనేది, చేతి వృత్తులకి సంబంధించి కూడా ఇచ్చి 270 రూపాయలు మినిమం వేజెస్, గవర్నమెంట్ నిర్ణయించిన మినిమం వేజెస్ కంటే తక్కువ వీళ్ళు సంపాదిస్తున్నారు. ఈ 270 రూపాయలు కూడా ఎంతమందితో వస్తుంది? కుటుంబంలో 3 మనుషులు కాబట్టి ఒక మనిషికి ఎంత వస్తుంది? అది వ్యవసాయ కూలీ బయటికి వెళ్తే 400 రూపాయలు మినిమం తెచ్చుకుంటున్నాడు. వ్యవసాయ కూలీ కాకపోయినా పనికి ఆహార పదానికి నువ్వు 120 రోజులు ఇస్తే నువ్వు 300 రూపాయలు, 310 రూపాయలు, నువ్వు 325 రూపాయలు ఇస్తున్నావు. వాళ్ళకి ఇంకా ఫెసిలిటీస్ ఉన్నాయి, బాల్వాడీ కేంద్రాలు ఉన్నాయి, అన్ని చోట్ల అమలవుతూనే లేదు కానీ ప్రభుత్వ పథకాలు అయితే ఉన్నాయి, సౌకర్యాలు ఉన్నాయి. వాళ్ళకి ప్రమాదం జరిగితే హెల్త్కి సంబంధించిన విషయాల్లో ఇన్సూరెన్స్లు ఉన్నాయి. ఇక్కడ ఏదీ లేదు. అంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్కి పథకాలు పెట్టామని చెబుతున్నప్పటికీ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లు అసంఘటిత కార్మికులకు సంబంధించి చేతివృత్తుల వాళ్ళకి చేనేతకి పథకాలు లేకపోవటం అనేది చాలా శోచనీయమైనటువంటి విషయం. దీన్ని ప్రభుత్వం గుర్తించాలి.
0: సార్, మీరు ఇన్సూరెన్స్ పెట్టాలి, థ్రిఫ్ట్ డిపాజిట్స్ ఉంచాలి, తర్వాత జిఎస్టీ వేవ్ చేయాలి, ఆరన్ సబ్సిడీ 15% నుంచి 20%
1: పెంచాలి,
0: పెంచాలి
1: సెంట్రల్ గవర్నమెంట్ పెంచాలి, స్టేట్ గవర్నమెంట్ 20% ఇవ్వాలి
0: ఇవన్నీ చెప్పారు. మరి ఒక ఖరీదైన చీర ఎవరు నేస్తారు, దానికి పెట్టుబడి ఎవరు పెడతారు, దాని లాభం ఎవరికి పోతుంది, ఈ విషయాలు మీరు ఎక్కడ ప్రస్తావించాల? ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఒక మగ్గం మీద 200,000 చీర నేసారనుకుందాం, 200,000 చీర నేరుగా ఇప్పుడు షాపింగ్ మాల్లోకి వచ్చేసరికి 220,000 దాని మీద రేటు ముద్రించి ఉంది అనుకుందాం, దానికి ముడిసరికి ఎంత అవుతుంది, దాని ఏ మగ్గం మీద నేస్తుంది, పవర్లూమ్ కాదు హ్యాండ్లూమ్ నేను అడిగేది, అప్పుడు అన్ని మగ్గాలు అలానే ఉన్నాయంటారా మీరు?
1: లేదు, అంటే మీ

0: అట్లా చూస్తే 20,000 పైనుంచి, అంటే 20,001 నుంచి 50,000 లోపల నెలకి సంపాదించే మగ్గాలు 1683 ఆంధ్ర రాష్ట్రంలో. అంటే అది ఉప్పాడ, ధర్మవరం, వెంకటగిరి లాంటి చోట వందల సంఖ్యలో ఉండే మగ్గాలు. ఇప్పుడు మీరు చెప్పినట్టు 100,000 పైన చీర ఉప్పాడలో తయారవుతుంది, ధర్మవరంలో తయారవుతుంది, వెంకటగిరిలో తయారవుతుంది. ఒక గజం నెయ్యడానికి 3-4-5 రోజులు పడుతుంది, లేబర్ 10 గంటలు ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు వేజెస్ ఎవరికి పోతుంది? ఈ మధ్య వచ్చిన ఆదాయం అంటే ప్రొడక్షన్ కాస్ట్కి, సేల్ కాస్ట్కి మీరు తేడా ఎక్కడ పోతుంది అంటున్నారు? మిడిల్ మెన్కే పోతుంది. ఆ మిడిల్ మెన్కి పోతుందంటే ప్రభుత్వం బాధ్యత తీసుకున్నప్పుడు బతుకు తెరువు కోసం నేను ఎక్కడో సార్ కూలికి వెళ్ళాలి కదా, వెళ్ళినప్పుడు ఆ పెట్టుబడి పెట్టినైనా ఆయన లాభం ఆయన చూస్తున్నాడు. అందుకే సొసైటీలకి ఒక సభ్యుడికి 3,000 రూపాయలు కేటాయించి నాబార్డు ద్వారా, నాబార్డు రీఫైనాన్స్ ద్వారా వర్కింగ్ క్యాపిటల్ వచ్చేట్టు చేయాలనేది నేను రీసెంట్గా 18 మార్చి పోయి నేను నాబార్డు వాళ్ళని, ఆర్బీఐ వాళ్ళని కలిసి ఇచ్చాను. దాన్ని వాళ్ళు పరిశీలిస్తున్నారు.
1: ఒక 3,000 రూపాయలు
0: వాళ్ళకి షేర్ క్యాపిటల్
1: ఇవ్వమంటారు.
0: షేర్ క్యాపిటల్ వస్తే షేర్ క్యాపిటల్కి వాళ్ళు 6 రెట్లు ఇస్తారు కదా. అట్లా మనం సహకార వ్యవస్థలోకి తీసుకొచ్చి ఆర్గనైజ్డ్ సెక్టర్గా దీన్ని డెవలప్ చేసి తమరు చెప్పినట్టు మార్కెటింగ్లో కూడా కలెక్టివ్గా చేయగలుగుతారు. ఇప్పుడు డయింగ్ ఎవరి కాలకు మీరు నూలిచ్చి నువ్వు డయింగ్ చేసుకో, నువ్వు మార్కెట్ చేసుకో అంటే చేనేత కార్మికుడు అది చేయలేడు. ఇది చాలా సంబంధాలతో కూడినటువంటి విషయం. కలెక్టివ్గా ఉండే సిస్టాన్ని మనం వాళ్ళకి అడాప్ట్ చేయాలి, అలవాటు చేయాలి, దానికి సంబంధించిన ట్రైనింగ్స్ మనం ఇవ్వాలి. ఆ విధంగా ఇచ్చినప్పుడు అది సాధ్యపడుతుంది. వాళ్ళకి నిజంగా రేటు 5,000 రూపాయలు మగ్గం నెలకి సంపాదించేవాడు 10 నుంచి 12,000 రూపాయలు సంపాదిస్తాడు, 15,000 రూపాయలు సంపాదించేవాడు 25,000 సంపాదిస్తాడు. ఎందుకంటే 3-4 దశల్లో మిడిల్ మెన్ సంపాదన పెరిగింది. వాస్తవం చెప్పాలంటే ఒక మగ్గం మీద చేనేత కార్మికుడు సంపాదిస్తున్నది ఎంత అయితే ఉందో అంత మాస్టర్ వీవర్ సంపాదిస్తున్నాడు అదే మగ్గం మీద, కేవలం తన పెట్టుబడి. ఆయన బ్యాంకు లోన్ తీసుకొని లేదా బయట వడ్డీకి తెచ్చుకొని ఏదైనా కానీ, మరి ఈ పరిస్థితిని ఎవరు దీన్ని తొలగించాలి? బాధ్యతగా ప్రభుత్వం చూడాలి.
1: చేనేత కార్మికులకు ప్రభుత్వం చేయూత, ఈ అంశం గురించి మాచర్ల మోహన్ రావు గారు చాలా విషయాలు మనతో ప్రస్తావించారు. వారు చెప్పిన వాటిల్లో ఆర్ఎం సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 20%, అలాగే జిఎస్టీ మినహాయింపు, తర్వాత షేర్ క్యాపిటల్ కనీసం 3,000 రూపాయలు ఇస్తే దానికి అనుబంధంగా వీళ్ళు 6% ఇత్యాది విషయాలన్నీ మనతో పంచుకున్నారు. నమస్కారం సార్.
0: నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు చేనేత కార్మికులకు ప్రభుత్వ చేయూత అంశం గురించి శ్రీ మాచర్ల మోహన్ రావు గారితో పరిచయ కార్యక్రమం ఉన్నారు. పరిచయకర్త డాక్టర్ శుండూరు మాణిక్యరావు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక కార్మిక గీతం వింటారు.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 MHz పై కార్యక్రమం ఇప్పుడు తెలుగు చిత్ర గీతాలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
0: చిత్రగీతాలు కార్యక్రమంలో వినిపోతున్న పాట అన్వేషణ చిత్రం నుంచి. వేటూరు రచనకు ఇళయరాజా సంగీత రచనలో, ఎస్ జానకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

సరిగడి సరిపా, సరిగడి సరిని, సరిగడి సరిపా, సరిగడి సరిని.

సరిగా.

తర్వాత వినిపోతున్న పాట శుభాకాంక్షలు. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం రేణుక పాడిన పాట వింటారు. సిరివెన్నెల రచనకు కోటి సంగీతం.

మీరు విన్న పాటతోటి చిత్రగీతాలు కార్యక్రమం సమాప్తం. మీరు వింటున్నారు ఆకాశవాణి 2.2 MHz పై. సమయం 1 గంట 20 నిమిషాలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. విశాఖపట్నంలో రేపు జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ చొరవ తీసుకుంటుందన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పొగాకు వేలం కేంద్రాల్లో అవకతవకలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటిరావు కుమార్. ఇంజనీరింగ్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన వెబ్సైట్ ఫలితాలను రేపు విడుదల చేయనున్న విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. వార్తల వివరాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు విశాఖపట్నంలో పర్యటిస్తారు. కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరవుతారు. రాష్ట్రపతి విశాఖ పర్యటన నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి జులై 1వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు విమానాశ్రయం నుంచి

0: నోవాటెల్ హోటల్ వరకు మార్గానికి ఇరువైపులా 2 కిలోమీటర్ల పరిధిని తాత్కాలిక రెడ్ జోన్గా ప్రకటించినట్టు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకర్ప్రతాప్ బాగ్చీ తెలిపారు. ఈ ప్రాంతంలో డ్రోన్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించామని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతుల సాంప్రదాయ పండుగ ఏరువాక పౌర్ణమి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ చొరవ తీసుకుంటుందని, ఇందులో భాగంగానే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధులు జమ చేసి వారికి అండగా నిలిచామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితుల కారణంగా తలెత్తే ఇబ్బందులను రైతులు అధిగమించాలని కోరుకుంటున్నట్టు, ప్రభుత్వ సూచనలు సలహాలు పాటిస్తూ రైతన్నలు సాగుతో సిరులు పండించాలని ఆకాంక్షిస్తున్నట్టు చంద్రబాబు నాయుడు తన సందేశంలో పేర్కొన్నారు. ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధం చాటి చెప్పేది ఏర్వాక పుణ్యమని, నేల తల్లికి ప్రణమిల్లి కొత్త సాగుకు శ్రీకారం చుడడం ఆనవాయితీ అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రైతు సంక్షేమమే ఎన్డీఏ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అన్నారు. ఏరువాక కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా లాంఫారంలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎక్కడా విత్తనాలు ఎరువుల కొరత లేదని, ప్రత్యేక యాప్ ద్వారా 20 రోజుల్లో 15,47,951 ఎరువుల బస్తాలు పంపిణీ చేశామని చెప్పారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఈరోజు ఉదయం అచ్చెన్నాయుడు విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని రైతుల సంక్షేమం కోసం ప్రత్యేక పూర్తులు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈరోజు ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జూలై 1వ తేదీ నుంచి 62,19,648 మంది లబ్దిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2,711 కోట్ల రూపాయలకు పైగా నిధులను విడుదల చేసినట్టు గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. కొత్తగా మంజూరైన 7,792 మంది వితంతు పింఛన్ లబ్దిదారులకు పింఛన్లు అందించేందుకు అదనంగా 3,12,00,000 రూపాయలు విడుదల చేసినట్టు ఒక ప్రకటనలో వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం మొత్తం 68,598 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు మంత్రి పేర్కొన్నారు. సమాజ హితం, ప్రజా చైతన్యం కోసం పాత్రికేయులు నిస్వార్థంగా పనిచేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో సిఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రామీణ విలేకరుల పునశ్చరణ శిక్షణా తరగతుల 2వ రోజు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ విలేకరులు నిరంతరం తమ వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకుని ప్రజలకు నాణ్యమైన సమాచారాన్ని అందించాలన్నారు. ప్రతిరోజు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పాత్రికేయులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఫార్మసీ కోర్సుల ప్రవేశానికి నిర్వహించిన ఎఫ్సెట్ ఫలితాలను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రేపు విడుదల చేస్తారని ఎఫ్సెట్ చైర్మన్ జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ సిఎస్ఆర్కే ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. మే 12 నుంచి 20 వరకు నిర్వహించిన పరీక్షలకు 3,29,000 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. షెడ్యూల్ ప్రకారం జూన్1 నాటికి ఫలితాలు వెలువడవలసి ఉండగా ఇంటర్మీడియట్ ఫలితాలు, సిబిఎస్ఈ రివైజ్డ్ ఫలితాలు వెలువడడంతో ఆలస్యమైందని పేర్కొన్నారు. రేపు ఎఫ్సెట్ ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పొగాకు వేలం కేంద్రాల్లో అవకతవకలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిబాటి రవికుమార్ చెప్పారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం వెల్లంపల్లిలో ఉన్న పొగాకు వేలం కేంద్రాన్ని మంత్రి ఈరోజు సందర్శించి వేలం ప్రక్రియను పరిశీలించారు. వేలం నిర్వహణ తీరుపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పొగాకు రైతుల ప్రయోజనాలు కాపాడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు. పొగాకు రైతుల ఇబ్బందులపై పొగాకు కొనుగోలు కంపెనీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారని మంత్రి చెప్పారు. ప్రతి కంపెనీ వేలం ప్రక్రియలో పాల్గొనేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి ఈ సందర్భంగా వివరిస్తూ,
1: ప్లాట్ఫామ్ లో తక్కువ మంది పాల్గొన్నారు వ్యాపారస్తులు, పాల్గొనే 29 మంది ఉన్నారంట. వాళ్ళు 9 నుంచి 10 మంది పాల్గొన్నారు. నెక్స్ట్ నోటీస్ ఇస్తా ఉన్నారు ఈడీ గారు. ప్రతి వ్యాపారస్తుడు కూడా పాల్గొనాల్సిందే. ప్రతి వారం 10 మిలియన్ కొనుగోలు చేయాలంట. దాని ప్రకారం ఖచ్చితంగా కొనుగోలు చేయాలని చెప్పి పదే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. కేంద్ర మంత్రితో కూడా మాట్లాడటం జరిగింది. ఖచ్చితంగా పొగాకు రైతులు లాస్ట్ చివరి కేజీ కొనిందాక ఈ ప్రభుత్వం ఆ పొగాకు రైతులకు అందగదు.
0: రాష్ట ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ శాప్ చైర్మన్ రవినాయుడు చెప్పారు. తిరుపతిలోని శ్రీ శ్రీనివాస క్రీడా సముదాయంలో శాప్ నిధులతో నూతనంగా నిర్మించిన బాక్సింగ్ అకాడమీ శిక్షణా కేంద్రాన్ని రవినాయుడు ఈరోజు ప్రారంభించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో బాక్సింగ్ అకాడమీని నిర్మించామని రవినాయుడు వివరిస్తూ,
2: ఈ రోజు ఒలింపిక్ స్టాండర్డ్స్ తో బాక్సింగ్ రింక్ ను తిరుపతిలో క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకుని రావడం జరిగింది. ఈ ఒలింపిక్స్ స్థాయికి వెళ్లాలనేదే మా ఆలోచన. ఇక్కడ యూనివర్సిటీస్ ఉన్నాయి, డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, ఇది విద్యా నిలయం. వేలాది మంది విద్యార్థులు క్రీడాకారులు బాక్సింగ్ లో రాణించాలనే తపన ఉంది. ఒలింపిక్స్ లో ఏదైతే బాక్సింగ్ రింక్ వాడతారో ఆ రింక్ ను చైనా నుంచి తెప్పించి ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈ రోజు నుంచి క్రీడాకారులకు అది అందుబాటులోకి వస్తుంది.
0: నిర్ణయాల కోసం సమాచారాన్ని ఉపయోగించడం అనే ఇతివృత్తంతో జాతీయ గణాంక దినోత్సవాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నాం. ప్రముఖ ఆర్థికవేత్త ప్రశాంత చంద్ర మహలనోబిస్ జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా జూన్ 29వ తేదీన దేశవ్యాప్తంగా అధికారికంగా జాతీయ గణాంక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వ్యక్తిగత జీవితంలో గణాంకాల ప్రాధాన్యం పట్ల సాధారణ ప్రజలకు అవగాహన కలిగించడంతో పాటు జాతీయ అభివృద్ధి ప్రణాళికల్లో గణాంకాల ఆవశ్యకతను తెలియజేసే విధంగా జాతీయ గణాంక దినోత్సవాన్ని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో సేకరిస్తున్న ఎన్యూమరేషన్ ఫర్ ఆల్ డిజిటలైజేషన్ను ఖచ్చితత్వంతో వేగంగా పూర్తి చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషక్తి కిషోర్ సంబంధిత అధికారులు ఆదేశించారు. ఓటర్ల వివరాల నమోదులో ఎలాంటి పొరపాట్లకు తావలేకుండా ప్రతి ఫారాన్ని నిశితంగా పరిశీలించి డిజిటలైజ్ చేయాలని సూచించారు. హెల్ప్ డెస్క్ల ద్వారా ఓటర్లకు నాణ్యమైన సేవలను అందించాలని, వారి సందేహాలను నివృత్తి చేసి సహకరించాలని ఆదేశించారు. ఆయన నిన్న విశాఖపట్నంలో వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పరిశీలించారు. క్షేత్రస్థాయిలో బీఎల్ఓలు, ఇతర అధికారులకు ఎదురవుతున్న అంశాలను అడిగి తెలుసుకున్నారు. గడువులోగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని 100% పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. వాతావరణం. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ నుంచి మధ్య మహారాష్ట్ర వరకు విస్తరించిన ద్రోణి బలహీనపడిందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి జీలక్ష్మి చెప్పారు. ఉత్తర కర్ణాటక నుంచి రాయలసీమ మీదుగా విస్తరించిన ద్రోణి బలహీనపడిందని, దీని ఫలితంగా ఈరోజు రేపు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వివరిస్తూ,
3: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమ, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: రాష్ట ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ఆధునీకరిస్తూ రైతులకు పారదర్శకమైన సేవలు అందించేందుకు కృషి చేస్తోందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడి నాగరాణి చెప్పారు. భీమవరంలో ఈరోజు ఆమె అధికారులతో మాట్లాడుతూ రైతులు సాగు చేసిన పంటల వివరాలను ప్రభుత్వం రూపొందించిన APAIMS2 పోర్టల్లో నమోదు చేసుకోవడం ద్వారా ప్రభుత్వ పథకాల అమలు, ఇన్పుట్ సబ్సిడీలు, పంటల వివరాల ధృవీకరణ, పంటల కొనుగోలు, పంటలకు సంబంధించిన ఇతర సేవలను సులభంగా పొందే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖపట్నంలో రేపు జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కుటుంబ ప్రభుత్వం ఎప్పుడూ చొరవ తీసుకుంటుందన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పొగాకు వేలం కేంద్రాల్లో ఒకతవలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఎఫ్సెట్ ఫలితాలను రేపు విడుదల చేయనున్న విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
4: మీరు వింటున్నారు ఆకాశవాణి 2.2 MHz పై. వనితావాణి స్త్రీల కార్యక్రమం.

0: ఈనాటి వనితవాణి కార్యక్రమంలో ముందుగా స్వయం ఉపాధిగా మహిళలు రాణించాలంటే ఈ అంశం గురించి శ్రీమతి కె పద్మజారాణి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: పద్మజారాణి గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: మీరు ఇక్కడ విజయవాడలో ఉంటూ ఎన్నాళ్ళుగానో డ్వాక్రా సంఘంలో సభ్యురాలుగా పనిచేస్తూ ఉన్నారు కదండి మీరు. మీ సంఘంలో ఎంతమంది సభ్యులు ఉంటారండి?
2: మా సంఘంలో 10 మంది ఉన్నామండి. 10 మంది

0: మనం పొదుపుగా బ్యాంకులో దాచుకున్న డబ్బులు ఒక 6 నెలలు దాచుకుంటే అయిన డబ్బులకి ఉంచి దాన్ని బట్టి మనకు లోన్ ఇస్తారండి. తర్వాత ఆ లోన్ కంప్లీట్ అయిపోయిన దానికి 25 పైసలు ఇంట్రెస్ట్గా ఉంటుందండి. ఆ లోన్ ఫినిష్ అయిపోయిన ఇంకో మాట లోన్ ఇస్తూ ఉంటారు. ఆ విధంగా అదంతా ఏం చేయాలని చెప్పి ఆలోచించుకుని నేనుగా ఫస్ట్ ఒక 4 పాల ప్యాకెట్ తీసుకొచ్చి అమ్మటంగా పెట్టుకుని, ఎందుకంటే మాకు ఫస్ట్గా లోన్ ఇచ్చింది 3000 రూపాయలు మాత్రమే. ఆ 3000 రూపాయలతో ఎలా చేయాలి, 10 మంది ఉన్నాం కదా, 10 మంది ఏ విధంగా చేస్తుంది అనే విధంగా నేను మాత్రం 3000తో పాల ప్యాకెట్లు నాకు నేనుగా ఓన్గా పెట్టుకోవాలి అన్నా కూడా దానికి 10000 డిపాజిట్ కట్టాలి. 10000 డిపాజిట్ కట్టే కెపాసిటీ నా దగ్గర చదువుగా ఉంది తప్ప కట్టే కెపాసిటీ లేక నాకు నేనుగా కొన్ని ప్యాకెట్లు కొనుక్కుని సేల్ చేయడం మొదలు పెట్టాను. వాళ్లే నాకు ఒక ప్యాకెట్కి 1.5 రూపాయలు చొప్పున నాకు ఇచ్చేవాళ్ళు. నేను సైడ్ బిజినెస్గా జస్ట్ ఇది పెట్టుకున్నాను. ఎందువల్లంటేనండి, ఆల్రెడీ నేను ఎంబీఏ బీడీ చేసిందాను నేను, అందువల్ల ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ఉన్నాను. చేస్తూ ఉండే
1: ఖాళీ
0: సమయంలో, ఉదయం సాయంత్రం ఖాళీగా ఉంటుంది నా ఖాళీ సమయంలో, ఈ విధంగా అన్ని రకాలుగా నాకు నేనుగా చూసుకునేదాన్ని. ప్లస్ ఎవరన్నా వచ్చి ఏదైనా అడిగినా కూడా, మంచి చెడు అడిగినా కూడా చెప్తూ ఉండేదాన్ని. దాంట్లో ఏది మంచిగా చేసుకుంటే బాగుంటుంది ఏమిటి అనేది చెప్పేవాళ్ళము. చదువు లేని వాళ్ళకి వయోజన విద్యగా కూడా నేర్పుతూ ఉండేవాళ్ళం. ఎందుకంటే మెయిన్గా వాళ్ళకి రాయటం పెద్దగా రావక్కర్లేదు, చదవటం అనేది కంపల్సరీగా రావాలి కాబట్టి చదువు గురించి మీరు అక్షరాలు కూడబలుక్కు నిదానంగా చదవటంగా నేర్పుకున్నామండి. అలా నేర్పటం మూలంగా వాళ్ళు కూడా సంతకం పెట్టే వరకు వాళ్ళు వచ్చారు. సంతకం పెట్టడం మూలంగా వాళ్ళు చేతి వ్రాత అది నేర్చుకుని ముందుకు వెళ్ళటమే కాకుండా డ్వాక్రా మహిళలుగా ఉండి ఏ రంగంగా వాళ్ళు తీసుకుంటే వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళు దేంట్లో రాణిస్తారో ఆలోచించి దాని వైస్ ప్రెసిడెంట్గా ఉన్న నేను వాళ్ళకి సలహా ఇవ్వడం జరుగుతూ ఉన్నదండి. ఈ 15 సంవత్సరాల్లో రోజు రోజుకి మాది డెవలప్ అయింది తప్ప డెవలప్ కాకుండా లేదండి. ఒక టైలరింగ్ చేసేవాళ్ళు ఉన్నారు మాలో, ఆ టైలరింగ్ చేసే వాళ్ళకి కొంచెం వాళ్ళకి అది కష్టంగా అనిపించింది, కొంచెం ఏజ్ పెరిగిన వాళ్ళు కదా. ఆ విధంగా అవడంతో ఈ మధ్యన థ్రెడ్తో బ్యాంగిల్స్ తయారు చేయడం, గొలుసులు తయారు చేయడం అటువంటిది వచ్చింది. దానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఇంటర్నెట్లో అవన్నీ చూస్తున్నారు. తయారు చేయడం ఎలా కానీ వాళ్ళకి చెప్తాం, వాళ్ళకి ఇంగ్లీష్లో ఉంటుంది, హిందీలో చెప్తూ ఉంటారు, వాళ్ళకి అర్థం కాదు కదా. అందరు విడిగా తెలుగులో కూడా చెప్పి చేయటం విధానంగా మేము కూడా
1: కొనుక్కోవాలి,
0: దారాలు మెటీరియల్ కొనుక్కోవచ్చు, కొందాలు కొనుక్కోవాలి, చిన్న చిన్న గజ్జెలు లాంటివి అన్ని కొనుక్కొచ్చుకొని చేయాలన్నమాట. దాంట్లో హ్యాంగింగ్స్ చెవులకు పుట్టిన చెవిరింగులు లాంటివి, దుద్దులు లాంటివి తయారు చేయొచ్చు. మెళ్ళో వేసుకునే గొలుసులు అవి కూడా తయారు చేయొచ్చు, చిన్న చిన్న పూసలు అవి పెట్టి చాలా బాగా ఉంటాయి, చాలా అందంగా కూడా ఉంటాయి. కానీ అవి కాస్ట్ ఎక్కువే కాదు, బంగారం వల్ల మనం తడపచ్చు కానీ దీంతో తయారు చేస్తే చాలా జాగ్రత్తగా, చాలా డెలికేట్ వన్గా ఉంటాను, చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలన్నమాట. ఇంకా కొంచెం తడిపడినా కూడా పాడైపోతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటాయి.
1: మరి అవి తయారు చేసిన దాన్ని మార్కెటింగ్ ఎలా చేస్తారండి?
0: మార్కెటింగ్ చేయడం అంటే, నేను ఎంఏలో బిజినెస్ ఎకనామిక్స్ చేస్తున్నానండి, అందులో వాళ్ళు ఇంత ఖర్చు అయింది కదా, దీనికి ముందే ఇంత రావాలి అంటే రాదు అని చెప్పి నేను వాళ్ళకి సలహా ఇచ్చాను అనమాట. అందరూ 10 రూపాయలు కానీ మనం 9 రూపాయలకి అమ్ముదాం, రావాల్సిన డబ్బులు వస్తుంది, 3000 ఖర్చు పెట్టాం, 3000కి 3000 వస్తుంది, లాభం ఆశించకుండా మనం చేస్తాం అనుకోండి, చేస్తే 2 మాటలు మన దగ్గరికి వాళ్ళు వస్తారు, అప్పుడు లాభంగా తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పి నేను ఎంత ఖర్చు అయిందో అంతకే అమ్మటంగా కూడా పెట్టాం అనమాట. అలా పెట్టడం మూలంగా
1: చూసుకోకుండా మొదలు పెట్టాం.
0: అవునండి, లాభం చూసుకోకుండా అమ్మటం మూలంగా మన దగ్గరికి ఇంకోసారి వెళ్ళకుండా మన దగ్గరికి రావటంగా మొదలు పెట్టారండి.
1: ఇంకా మీ సంఘంలో సభ్యులు ఇంకేమేం చేస్తారండి?
0: ఇంకోళ్ళు ఉన్నారండి, వాళ్ళు ఇద్దరు కలిసి చేస్తున్నారు అనమాట. ఒకళ్ళు పచ్చళ్ళు తయారు చేస్తే ఒకళ్ళు పొడులు తయారు చేస్తారనమాట. ఆ 2 కలిపి ఒక దగ్గర ఒకే ప్రాంతంలో ఉండి చేస్తూ ఉంటారనమాట. పచ్చళ్ళు అంటేనేమో ఊరకాయ పచ్చళ్ళుగా ఉంటాయి, సీజనల్గా వచ్చే ఉంటాయి. ఇవాళ సీజనల్ కాకుండా ఏ సీజన్లో అయినా కూడా అన్ని రకాలు దొరికే విధంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడూ ఫ్రెష్గా, ఎందుకంటే ఇప్పుడు హాస్టల్స్కి దాన్ని కూడా సప్లై చేస్తూ ఉన్నామండి మేము. హాస్టల్స్ చిన్న చిన్న హాస్టల్స్గా ఉండే ఉన్నాయి, చిన్న చిన్న స్కూళ్ళల్లో కూడా ఈ మధ్య పెడుతూ ఉన్నారు, వాటిలో కూడా మేము పంపిస్తూ ఉన్నామండి.
1: అంటే పచ్చళ్ళు పళ్ళు ఇంటి దగ్గర తయారు చేస్తాం.
0: అవును, ఇంటి దగ్గర తయారు చేస్తాను, ఫ్రెష్గా అప్పటికప్పుడుగా తయారు చేసి అడుగుతూ ఉంటారు కొంతమంది. ఊరగాయ పెట్టిన పోయినా కూడా పాతవైనా పర్వాలేదు, మాగిన కొద్ది రుచి ఎక్కువ అని చెప్పి అడిగి,
1: అవి సీజన్ లో లభించే దాన్ని బట్టి ఎక్కువ మొత్తంలో పెట్టుకోవాల్సి ఉంటుంది కదా.
0: అవును, ఎక్కువ మొత్తంలో పెట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి మేము ఎక్కువ పెట్టుకుని తయారు చేసిన చాలా పదిలంగా దాచుకోవాలండి. ఉండిలిన తడి తగిలిన చిన్నపిల్లలకి వాళ్ళకి అందువల్ల పాడైపోకుండా ఉండే విధంగా దాచుకుని చేసుకుంటూ ఉంటామండి. స్పెషల్ రూమ్ గా కూడా ఉంటుంది, మేము కూడా అది బాగుందా లేదా అని చెప్పి టెస్ట్ చేసి వాళ్ళకి ఇస్తాం తప్ప ఇంకో రకంగా ఇచ్చే అవకాశం లేదండి. పచ్చళ్ళు పొడుల్లో కందిపొడి, శనగపొడి, కరివేపాకు పొడి, ధనియాల పొడి, శనగపప్పు తీసే కారపొడి అవన్నీ చేస్తూ ఉంటామండి. పచ్చళ్ళగా విసిరావకాయ, ఊరగాయ గానేమో మామిడికాయ, ఆవకాయ, మాగాయి, గోంగూర పచ్చడి, చింతకాయ, విసిరికాయ అవన్నీ కూడా చాలా బాగా చేస్తున్నారండి. చేస్తున్నవి సేలి మధ్యన కొంచెం కొంచెం పెరుగుతాయి, డే బై డే డెవలప్ అవుతుందండి. అంతేకాకుండా మా ఫ్రెండ్స్లో కొంతమంది పిండి వంటలు గానండి, పిండి వంటలు అంటే చీప్ అండ్ బెస్ట్గా వచ్చేవి, బయట ప్రాంతంలో అది కొంచెం ఎక్కువ కాస్ట్ అయినది, మా ప్రాంతంలో కొంచెం తక్కువగా ఉంది, లాభం ఎక్కువ ఆశించకుండా కొంచెంలో పోయిట్టుగా అమ్ముతుంది.
1: చిన్నపిల్లలు స్కూల్ నుంచి రాగానే
0: స్నాక్స్ స్నాక్స్ అది తీసుకునే విధంగా, అంతేకాకుండా పొద్దున్నే 10:00 వాళ్ళకి లేజర్ ఉంటుంది, లేజర్ టైంలో కూడా పిల్లలకి తీసుకునే విధంగా స్నాక్స్ గా తీసుకునే

0: చెక్క లాంటివి, చేగోడీలని, లేదా ఇప్పుడు కొత్తగా వస్తుందండి తీపి సమోసా, స్వీట్ సమోసా అంటారు అన్నమాట, ఆ స్వీట్ సమోసాను అటువంటివన్నీ చేస్తూ ఉన్నాను. కొబ్బరి బూరెలని, గవ్వలని అవన్నీ చేసి ఇస్తున్నామండి. అవి కూడా బాగానే సేల్ అవుతున్నాయి. బయట కాస్ట్ 50 రూపీస్ అంటే మేము 40-30 రూపీస్కే ఇస్తున్నాం అండి. ఎందువల్లంటే మేము శ్రమని నమ్ముకుని ఉన్నాము. రెండు రోజులు డెవలప్ అయిన ఉద్దేశం చీప్ అండ్ బెస్ట్గానే ఇస్తూ ఉన్నామండి. ఈ విధంగా మాకు కొంచెం కనిపించింది కూడా, రుచికరంగా ఉంది, ప్లస్ తక్కువ రేటుగా కూడా ఉంది అని చెప్పి.
1: శుచిగా శుభ్రంగా చేసిస్తే కొనేవాళ్ళు కూడా ఆసక్తి చూపిస్తారు కదా.
0: అవునండి, ఆ విధంగా శుచిగా శుభ్రంగా కూడా, అంతే కూడా చీప్గా కూడా ఉంటుంది, చౌకగా కూడా ఉంటుంది కాబట్టి ఎక్కువ దూరం నుంచి వచ్చి చాలామంది కూడా కొనుక్కుంటూ ఉన్నారు. అది మాకు ఆనందంగా ఉంది. మన ప్రాంతం వాళ్ళు మనకు కొనటం కాదు కదండి, పక్క ప్రాంతం వాళ్ళు కొంటే ఇంకొంచెం ఆనందంగా ఉంటుంది కదా. అంతేకాకుండా శారీ పెయింటింగ్ కూడా నేర్పిస్తున్నామండి. నేర్పించాలంటే మాకు 30-40 డేస్లో నేర్పే విధానం కోర్సు ఉందండి. ఆ కోర్సులో ఫ్రీగా నేర్పిస్తారు, కాకపోతే మనకు సామాన్లుగా మనం తీసుకెళ్ళాలన్నమాట. శారీ పెయింటింగ్ ఫస్ట్ గానే శారీస్ తీసుకెళ్లిపోయేంత సీన్ ఉండదు, జస్ట్ ఒక కర్చిఫ్ లాంటిది
1: లేదా
0: పాత బట్టల మీదుగా చేయటంగా నేర్పిస్తున్నారు పెయింటింగ్. ఆ పెయింటింగ్ లో కూడా కొంచెం రాణించిన వాళ్ళు 10 మంది వెళ్తే ఎంతలైనా 7-8 మంది రాణిస్తున్నారండి. తతిమా ఉన్న 2-3 వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాను అనమాట. వాళ్ళకి వచ్చిన ఐడియాగా, వీళ్ళకి రాని ఐడియా వాళ్ళకి వచ్చి రకరకాల హెల్ప్ చేయడం మూలంగా దాంట్లో కూడా కొంచెం ముందుకు వెళ్ళామండి. శారీస్ గా కొనేవాళ్ళం ఒకళ్ళం, అయితే పెయింట్స్ కొనేవాళ్ళం ఒకళ్ళగా పెట్టుకుని ముగ్గురు కలిసి చేసుకోవాలండి. పెయింటింగ్ అనేది ముగ్గురు చేస్తే కనుక కుదరదు. ఎందుకంటే అండి, పెయింట్ కొనేందుకు డబ్బులు కావాలి, శారీస్ డబ్బులు కావాలి. శారీ కొనేది ఒకళ్ళు, పెయింటింగ్ కొనేది ఒకళ్ళు, తయారు చేసేవాళ్ళు ఒకళ్ళు, దాని మీద పెయింట్ వేసేవాళ్ళు, శారీ మీద పెయింట్ వేసేవాళ్ళు ఒకళ్ళు. మూడింటికి ఎంత అయింది అని చూసుకుని లాభం ఆశించకుండానే అయ్యే ఖర్చుకి మాత్రమే తీసుకున్నాను. పదం లాభం మాత్రం ప్రస్తుతం ఆశించట్లేదండి. ఇంకోటి కూడా చూస్తున్నా, వేరే ప్రాంతంలో ఎంత రేట్లో ఉంది, మన ప్రాంతంలో ఎంత రేట్లో అయితే మనకు జనాలు వచ్చి తీసుకుంటారు అనే ఉద్దేశంగా చూసుకుని మేము చేస్తున్నామండి.
1: అంటే 1 రూపాయి తక్కువైనా మనకి ఎక్కువ సరుకు పోయేటట్టుగా ఉంటే బాగుంటుంది కదా.
0: అవునండి, సరుకు ఎక్కువ వెళ్ళాలనే ఉద్దేశంలో మేము ఇచ్చే కారణం కూడా అది. అక్కడ రూపాయి అయితే 1/2 రూపాయికి ఇచ్చేట్టుగా కూడా చూసుకున్నాం. చూసుకోవడం వల్ల ఏంటంటే మనకు సరుకు ఎక్కువ అవుతుంది అవటం మూలంగా లాభం వచ్చినట్టే లెక్క. మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ పోవటం వల్ల ఆటోమేటిక్ గా లాభం వచ్చినట్టే కదా.
1: వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా మనకి బిజినెస్ అదే పెరిగిపోతుంది.
0: అలాగే పెరిగిందండి. అంతేకాదు, పాల కేంద్రంగా కూడా పెట్టుకున్నాం.
1: అంటే ఎలా చేస్తారండి?
0: దాంట్లో ఎందుకంటే డిపాజిట్ కట్టే పొజిషన్ నాకు కూడా ప్రస్తుతం వచ్చింది కాబట్టి.
1: ఎంత కట్టాలండి డిపాజిట్?
0: డిపాజిట్ గా 10,000 కట్టాలండి. 10,000 కట్టాము. దాంట్లో నేను ఫ్రమ్ ద బిగినింగే నాకు తెలిసిన వాళ్ళు వాళ్ళు ఉండటం మూలంగా కార్డు సిస్టమ్ గానే నేను 20-30,000 దాకా కార్డుగా కొంటున్నానండి. అంటే పాలల్లో రకరకాలుగా దాన్ని బ్లూగా గ్రీన్ గా రకరకాల చెప్పుకుంటూ ఉంటాను అనమాట. ఆ రేట్స్ ని బట్టి అదే రేటు ఉంటూ ఉంటుంది. నేను మెయిన్ గా ఉంటాను, నా కింద అసిస్టెంట్స్ గా ఇద్దరు ఉన్నారండి. డోర్ డెలివరీ చేయడానికి ఇద్దరు
1: తీసుకెళ్లే
0: ఇంటికి సప్లై చేయమనే వాళ్ళకి, దానికి సప్లై ఛార్జీ తీసుకుంటాం. ఆ ఛార్జీ తీసుకుని మాకు వచ్చిన వాళ్ళకి ఇస్తాం అనమాట. అంటే నాకు అసిస్టెంట్ గా ఉండే వాళ్ళకి డోర్ డెలివరీ ద్వారా వచ్చింది, ప్లస్ మాకు వచ్చింది కూడా వాళ్ళకి ఇస్తాం.
1: అంటే ఇక్కడ మీకు లీటర్ కి ఎంత మిగులుతుందండి?
0: లీటర్ గా కాదండి, అక్కడ వాళ్ళు మాకు ఇచ్చేది, అక్కడ లీటర్ గా కాదు కమిషన్ గా ఇస్తారు అనమాట.
1: అలాగే మనం ఎన్ని వందలు చేసుకుంటే అంత కమిషన్
0: అట్టా వస్తుంది. అది అవ్వాలంటే కొంచెం టైం కూడా పడుతుందండి. ప్రస్తుతం పాల కేంద్రం అంది డెవలప్ అయింది పర్వాలేదు. అంతేకాదు పేపర్ ప్లేట్స్ కూడా తయారు చేస్తున్నామండి.
1: అంటే ఈ మధ్య కాలంలో ఈ ప్లాస్టిక్ పదార్థాలు ఎక్కువగా వాడొద్దని చెప్తున్నారు కదా.
0: అందులో డిస్పోజబుల్ గా ఉంటుంది పేపర్ అనేది, మట్టిలోకి వెళ్ళిపోయినా కూడా నేల దెబ్బతింది కదండి, వాతావరణ కాలుష్యం ఏర్పడకుండా ఉంటుందనే ఉద్దేశంతో. పేపర్ గ్లాసులు అంతేకాదు, ఇప్పుడు మరి థర్మోకోల్తో చేసినవి కూడా ఉంటున్నాయండి. థర్మోకోల్ కూడా పర్వాలేదు అన్నారు, వాడటానికి పర్వాలేదు, గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేసింది కాబట్టి థర్మోకోల్తో తయారు చేసిన కూడా యూజ్
1: చేస్తున్నాం. తయారు చేస్తున్నారండి.
0: అంటే నలుగురం కలిసి డ్వాక్రాగా అంటే మాకు కుదరలేదండి, విడిగా పర్సనల్ గా లోన్ తీసుకున్నాం అనమాట. విడిగా ఎక్కువ చేస్తా అంటే అందరం కలిసి అందరి డబ్బులు కలిపి ఒక ఇదిగా పెట్టుకుని, అంటే మా గ్రూప్ గా కాదు పక్క గ్రూప్ లో ఉన్న వాళ్ళకి కూడా మేము హెల్ప్ చేస్తూ ఉంటాం అనమాట. మాకు వాళ్ళు చేస్తే వాళ్ళకి మేము చేయడం, ఇచ్చి పుచ్చుకునే విధానంగా హెల్ప్ గా అనమాట. నా సామాన్లు అమ్మి పెడతారు, వాళ్ళ సామాన్ నేను అమ్మి పెట్టాం అనమాట. ఆ విధంగా సేల్ చేయడం మ్యూచువల్ గా చూసుకుంటూ ఉంటాం అనమాట. ఆ విధంగా వాళ్ళు పేపర్ ప్లేట్స్ తయారు చేస్తారు, థర్మోకోల్తో చేసిన ప్లేట్స్, టిఫిన్ ప్లేట్స్, మీల్స్ ప్లేట్స్, టీ కాఫీ గ్లాసెస్, ప్లస్ వాటర్ గ్లాసెస్ అవన్నీ తయారు చేస్తూ ఉంటారండి. అవి కూడా చాలా బాగానే వాళ్ళకి రన్ అవుతుంది. ఎందుకంటే మా ఇంటి దగ్గరగా ఉండే షాపులకి వాటికి కూడా మేము సప్లై చేస్తూ ఉన్నాము. ఉన్నంతలో పర్వాలేదండి, బాగానే ఉన్నది. ఇన్ ఫ్యూచర్ బాగుంటుందనే ఉద్దేశంతో, ఎందుకంటే మేము ఖాళీ టైంలో తప్ప ఫిట్ టైంలో చేయట్లేదు కదా.
1: అందువల్ల ఇంట్లో పనులన్నీ చూసుకుంటూ, పిల్లల సంగతి, భర్త సంగతి, అత్తమామల సంగతి అన్ని చూసుకుంటూ ఖాళీ సమయంలో ఇలాంటి పనులు చేస్తాం.
0: దానికి కూడా తొందరగా చేసుకుని ఆ టైంగా పెట్టుకున్నాను. టైం అంటే ఏదో టైంలో వస్తే అందరికి కుదరదు కదండి. అందరూ ఒక టైం కుదుర్చుకుని ఆ టైంలో అందరం ఒక చోట కలుసుకుని ఈ రోజు ఈ విధంగా చేసుకుందాం అని చెప్పేసి ముందు రోజే అనుకుని చేసుకుంటూ ఉంటున్నామండి. ఈ విధంగా చేసుకోవడం మూలంగా టైము సద్వినియోగం అవుతుంది. అలా అయితే చాలా కష్టం కదండి. పేపర్ ప్లేట్స్ అది కూడా బాగుంది. అంతేకాకుండా మసాలా దినుసులుగా మనకు ఈ మధ్య కాలంలో లవంగాలు ఏలక్కాయలు కూడా రూపాయి 2 రూపాయల ప్యాక్స్
1: వాడకం కూడా బాగా ఎక్కువైంది.
0: ఎందుకంటే పెద్ద పెద్ద కొన్ని కూడా తొందరగా పాడైపోతున్నాయి ఉద్దేశంతో అందరూ కూడా ఏలకులు లవంగాలు ధనియాలు అటువంటివన్నీ కూడా ఎక్కువగా కొనరు. 2 రూపాయల ప్యాక్స్ 5 రూపాయల ప్యాక్స్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అటువంటివి కూడా అమ్ముతూ ఉన్నామండి. అవన్నీ కూడా అట్లాంటి చిన్న చిన్న ప్యాక్స్ ఒక షీట్ ఉంటుంది, అట్టముక్క ఉంటుంది, ఆ అట్టముక్క మీద చిన్న చిన్న కవర్లో దానికి డబ్బులకి తగ్గ పదార్థం దాంట్లో వేసి ప్యాక్ చేయడం జరుగుతుంది. ఆ షీట్ అంతా అమ్మితే వాళ్ళకి ఎన్ని ఉంటే అన్నిటికీ 1 రూపాయి లాభం వచ్చేట్టు, 10 రూపాయల లాభం వచ్చేట్టు. షీట్ మొత్తానికి 12 ఉంటాయండి. 12లో ఎంత లేదన్నా వాళ్ళకి 8 రూపాయల లాభం వచ్చేట్టుగా చూసుకుంటున్నారు. ఎందుకంటే ఉన్నదానికి కొంచెమన్నా రావాలి కదండి, అందుకని వచ్చేట్టుగా చూసుకుని.
1: ప్రొడక్ట్స్ బాగానే పోతున్నాయండి?
0: బాగానే పోతుంది. మెయిన్ గా షాపులకు ఎక్కువగా వేస్తున్నామండి. షాపులకు వేయడంలో మేము కొంచెం ఇతర వాళ్ళకంటే మేము కొంచెం తక్కువగా వేయడం మూలంగా మా ప్రొడక్ట్స్ తొందరగా తీసుకోవడం జరుగుతుందండి. ఇది వేరే గ్రూప్ వాళ్ళతో మేము చేయిస్తున్నామండి. ధనియాలు గసగసాలు అటువంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా చేయిస్తున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా బాగుపోతుంది. జీడిపప్పు లాంటిది కూడా ఇస్తున్నామండి. ఎందుకంటే జీడిపప్పు కూడా ఎక్కువ కొనాలంటే ఎవరి వల్ల కాదు, కాస్ట్లీ థింగ్ కదా. అందువల్ల అది కూడా కొంచెం చీప్ అండ్ బెస్ట్ గా 5 రూపీస్ లోపల వచ్చేట్టుగా చూస్తూ ఉన్నామండి. అందుకంటే మా వాళ్ళు కొంతమంది ఇప్పుడు నేనే మిల్క్ బూత్ రన్ చేస్తున్నాను, దాంతోపాటుగా ప్రతి ఒక్కరు టీ పొడి ఉందా కాఫీ పొడి ఉందా అని అడుగుతున్నారు. అటువంటివి కూడా చిన్న చిన్న ప్యాక్స్ 2 రూపీస్ 5 రూపీస్ ప్యాక్స్ ఉంటూ ఉంటాయి, అవి కూడా తీసుకొచ్చి ఇస్తున్నామండి వాళ్ళకి గాను. షాంపూ లాంటివి మాకు స్వయంగా తయారు చేసేవి కాదు, అవి కాకపోయినా కూడా విడిగా మేము హోల్సేల్ గా తీసుకొచ్చేసి వాళ్ళకి మామూలు రేటుకి ఇస్తున్నాం. ఇప్పుడు దారాలతో చేసిన వస్తువులు మాత్రం అందరికీ బాగా
1: నచ్చుతుంది.
0: కాలేజ్ స్టూడెంట్స్ కి వాళ్ళకి చాలా బాగా నచ్చుతున్నాయండి.
1: మహిళలు స్వయం ఉపాధిలో రాణించాలి అని అనుకుంటే గనక వాళ్ళలో ఎటువంటి శక్తి సామర్థ్యాలు ఉండాలి, ఎలా వాళ్ళు ముందుకెళ్ళాలి?
0: ముందుకు వెళ్ళాలి అంటే ఇతరులతో పోటీ కూడా పెట్టుకోవాలండి. పోటీ పెట్టుకున్నా కూడా వాళ్ళకంటే కొంచెం తక్కువ ధరకిస్తూ ఉండాలి. పోటీగా అంటే మీరు చేస్తున్నారని మీకంటే ఎక్కువగా చేయాలని అనుకోవాలి, కానీ అట్టా అని మిమ్మల్ని పడగొట్టాలని చెప్పి అనుకోకూడదండి. నా పని అయిపోయింది, మీ పని మిగిలిపోయింది, మీ హెల్ప్ చేయాలి.
1: ఎలాంటి లక్షణాలు ఉండాలి స్త్రీకి ముందుకెళ్ళాలంటే?
0: ముందుకు వెళ్ళాలి, ఇంటి వాళ్ళ కోఆపరేషన్ కూడా ఉండాలండి. ఇంటి వాళ్ళ కోఆపరేషన్ ఉండాలి, వాళ్ళకు మనం చేయాలి, మనకు వాళ్ళు కోఆపరేట్ చేసుకుని ముందుకు వెళ్ళామనుకోండి ఏ పనైనా చేయొచ్చండి. కాకపోతే సామాన్లు తెచ్చుకోవడానికి మాత్రం టైం పడుతుందండి. దేనికైనా హోల్సేల్ షాప్లో కొనాలంటే కొంచెం దూరం, లేడీస్గా మాకు ప్రస్తుతం వెహికల్స్ ఏమీ లేవు, లేకపోవడం మూలంగా బస్సులో వెళ్ళి రావాలి అది అంటే కొంచెం టైం అది పడుతుంది. దాని గురించి ఏదైనా వెహికల్గా తీసుకుని అందరం కలిసి వెళ్ళే విధంగా అని చెప్పి అనుకుంటున్నాం అనమాట. దానికి కూడా గవర్నమెంట్ లోన్స్ అది శాంక్షన్ చేసి అనుకోండి కొంచెం ముందుకెళ్ళే అవకాశం అది ఉంటుందండి. దీనిలో ఇంకా టైలరింగ్ కూడా చేస్తున్నారండి మా వాళ్ళుగా, ఇంకా శారీ ఫాల్స్ గా కుట్టేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇంకో చోట వెళ్ళకుండా ఫాల్స్ కూడా నేనే అమ్ముతాను అని చెప్పేసి బడబడి 10 రూపీస్కి వస్తే 12 రూపీస్కి మాకు అమ్ముతూ వాళ్లే కుట్టి చూపిస్తున్నారండి రకరకాలుగా. ఎందుకంటే ఈ మధ్యన స్వయం ఉపాధి దాంట్లో మాకు కొంతమందికి చూయింగ్ మిషన్స్ ఇచ్చారు. ఆ మిషన్స్ లో మామూలు మాన్యువల్ ఒకటి ఉంది, కరెంటు మిషన్, 2 రకాలు ఉన్నాయండి. కరెంటు మిషన్ నేను మెయిన్ గా తీసుకున్నామంట, దాంట్లో నేను జిగ్ జాగ్ చేస్తాను, చిన్న చిన్న ఎంబ్రాయిడరీ చేస్తుంది, మన కాలుతో తొక్కే పని లేదు, జస్ట్ హ్యాంగింగ్ గా ఉంటుంది అనమాట, హ్యాండ్ తప్పించుకునే విధంగా ఉంటుంది కాబట్టి తేలిగ్గా చేయించండి. చాలా బాగుంది అది. 10,000 దాకా అయింది, గవర్నమెంట్ వాళ్ళు మాకు ఇప్పించారు. ఆ లోన్ గా ఆ లోన్ మేము కట్టేసేయటం కూడా అయిపోయిందండి. కట్టడం మూలంగా ఇప్పుడు మా దగ్గరికి అందరూ వచ్చి చేయించుకున్నారు. జిగ్ జాగ్ చేయడానికి ఎంత, దాంట్లో ఎంబ్రాయిడరీ చేయడం ఉంటుంది, కట్ చేయడం కూడా దాంట్లోనే ఉంటుందండి. దానికి డెమో కూడా వాళ్ళు వచ్చి చూపించారు, ఆ విధంగా అన్ని రకాలు చేస్తున్నామండి. ఈ పెయింటింగ్కి మాత్రం కొంచెం టైం పడుతుందండి. శారీ పెయింటింగ్కి మాత్రం అది ఆరాలి అది అంటే ఎండాలి అంటే కొంచెం టైం పడుతుంది. ఇంకా మా చిన్న చిన్న ఇల్లు అవటం వల్ల ఎండ పెట్టాలి అని కొంచెం కష్టం అవుతుంది. ఇప్పుడు దారాలకు మాత్రం చాలా ప్రాముఖ్యం ఎక్కువగా ఉందండి, అలా పచ్చళ్ళు పొడిలో కూడా పర్వాలేదు. అంతేకాకుండా ఈ మధ్యన దేవుడికి మనం రకరకాల దండలు వేస్తూ ఉంటున్నాం కదండి, ఆ దండల్లో కాటన్తో పత్తి అంటాం, దాన్ని దేవుడికి పెట్టిన పత్తి అంటాం. ఆ పత్తితో ఒక చిన్న గోళీ ఆకారంగా చేసి పెట్టి దాని తర్వాత చిన్నగా తిప్పాం అనుకోండి ఒక దారంలాగా అవుతుంది. దాని ఒక కలర్ వేయటం, కలర్ అంటే పసుపు కానీ గంధం కానీ కుంకం కానీ పెట్టాను. ఒక్కొక్క దానికి ఒక్కొక్క వచ్చేదానికి ఒక పూస తర్వాత వచ్చే సన్నదానికి దానికి ఎరుపు, ఒక దానికి పసుపు, ఒక దానికి గంధం కలర్ పెట్టాం అనుకోండి, ఒక నీలిమందు కలర్ కూడా పెట్టామండి. పెట్టడం మనకు చాలా అందంగా వచ్చిందండి. అటు దండలు కూడా దేవుడిగా కొంటూ ఉంటున్నారు. ఎందుకంటే అది వారానికి కూడా మార్చేసే వాళ్ళు ఉంటారు,
1: అవును,
0: ప్రతి శుక్రవారం గురువారం మార్చే వాళ్ళు ఉంటారు కాబట్టి అది కూడా బాగా మాకు రన్నింగ్ లోకి వచ్చిందండి. ఇడ్లీ పిండి, అట్ల పిండి అటువంటివి కూడా మా గ్రూప్ లో ఇంకోళ్ళు చేస్తున్నారండి.
1: అంటే ఎక్కువ మొత్తంలో చేసి ప్యాక్ చేసి అమ్ముతారు,
0: ప్యాక్ చేసి అమ్ముతున్నామండి. కొంతమంది ప్యాకింగ్ కాదు, మాకు ప్యాకింగ్ అవ్వలేదండి, అయినా గిల్లోనే పెట్టివాడి అడుగుతారు, వాళ్ళకి అంత అవసరం అనమాట. ప్యాకింగ్ చేసే టైం మాకు లేదండి, చేయాలి టైం పడుతుంది, ఆ టైం అక్కర్లేదండి, మాకు గిల్లలోనే పెట్టించేసండి అంత డిమాండ్ గా వచ్చి అడుగుతున్నారు అనమాట. అది ఆనందం కలిగిందండి మాకు. మనం చేసిన పని అందరూ మెచ్చడం
1: ఫ్రిడ్జ్లో
0: పెడతామండి. సామాన్యంగా ఏ రోజు ఆ రోజు పోయేట్టుగానే చూస్తాం. ఆ రోజుకి ఆ రోజు అయితే మనం పెట్టక్కర్లేదు. వేసవి కాలంలో ఫ్రిడ్జ్లో వాడాలి తప్ప విడికాలంలో అయితే ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు.
1: అంటే చేసిన చేసినట్టు అయిపోతాయి,
0: సామాన్యంగా అయిపోతాయి. అవని డౌట్ వస్తే మాత్రం పెడతాం తప్ప సామాన్యంగా కొంచెం తక్కువే చేస్తామండి. ఇవాళ అయిన సేల్ని బట్టి రిపేయించుకుంటామండి, లేకపోతే నిర్మమటంగా లేవు అని చెప్పేస్తాం. మళ్ళీ ఉన్నాయి అని చెప్పి పాడైపోయి నిన్నటి ఇచ్చామనుకుని తప్పు కదా. అటువంటివి ఏదైనా మిగిలిన ఉంటే మేము ఇంట్లో వాడకుండా తప్ప బయట వాళ్ళకి ఇవ్వండి.
1: మరి మీరు మహిళలకు ఏం సలహా ఇస్తారండి, ఈ స్వయం ఉపాధిలో రాణించాలంటే వాళ్ళకి ఏమని చెప్తారు మీరు?
0: మన ఇంట్లో వంటింటి కుందేలుగా ఉండటం సబబు కాదండి. ఎందుకంటే నాలుగు రాళ్ళు భర్త తీసుకొస్తూనే ఉన్నారు రైటే, కానీ మనంగా కూడా ఏదైనా ఒక చిన్న పని చేసామనుకోండి ఒక సొమ్ము పొదుపుగా పక్కన పెట్టుకునేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఖాళీ టైంలో వృధాగా వేస్ట్ చేయకుండా మనం చేసే పనిగా ఈ పనే కాదు ఏదో ఒక పని చేసి, ఎందుకంటే గ్వాక్రా గ్రూప్లో ఉండమంటున్నారు కాబట్టి మనం డబ్బులుగా స్పెషల్గా పెట్టక్కర్లేదు. వాళ్ళు అప్పుగా వాళ్లే ఇస్తున్నారు, ఆ లోన్ కట్టడం కూడా తేలికే. ఎందువల్ల అంటేనండి, మనకు వచ్చే లాభాన్ని లోన్గా కట్టినా కూడా మనకు అయిపోతుంది. ఒక నెల కష్టం తప్ప తత్మా నెల అంతా చాలా తేలిక నా ఉద్దేశం అండి. ఈ విధంగా ఒక మాట లోన్ తీసుకుంటే ఒక ఆరు నెలల్లో తీర్చేసుకున్నాం అంటే తర్వాత మన లాభాలే వస్తాయండి. ఒకే మాట ఎక్కువ లాభం రాదు, కొంచెం కొంచెం కొంచెం కొంచెం డెవలప్ అవుతూ ముందుకు వెళ్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు డ్వాక్రా గ్రూప్లో చేరాలని నా ఉద్దేశం అండి.
1: కాబట్టి పద్మశ్రీ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మహిళల ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకుంటూ భర్తకు కూడా చేదోడు వాదోడుగా వేణీళ్ళకి చన్నీళ్ళు అంటూ ఉంటారు కాబట్టి అతని సంపదంతోనే ఈ కాలంలో మనం బతకడం కష్టం కాబట్టి మన వంతుగా కూడా కొంత చేయూతను అందిస్తే కనుక కుటుంబం సాఫీగా జరిగిపోతుంది. కాబట్టి మహిళలందరూ కూడా ఈ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, ఇప్పుడు మీరు చాలా రకాలు చెప్పారు, చాలా రకాల రంగాల్లో మహిళలు రాణిస్తున్న విషయాలన్నీ కూడా చెప్పారు. కాబట్టి వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉందో ఆ రంగాన్ని వాళ్ళు ఎన్నుకుని దానిలో కనుక మంచి ఉన్నతిని సాధిస్తే కనుక వాళ్ళ జీవితం అంతా కూడా హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుందండి. నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు స్వయం ఉపాధిగా మహిళలు రాణించాలంటే ఈ అంశం గురించి శ్రీమతి కె పద్మజారాణి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు.
3: కార్యక్రమంలో ఇప్పుడు అల్పాహారం యొక్క ప్రాముఖ్యత గురించిన విశేషాలు వినండి. రాత్రి డిన్నర్ అయిపోయాక ఉదయం అల్పాహారం అంటే బ్రేక్ఫాస్ట్ మానేసి మధ్యాహ్నం లంచ్ చేస్తే సరిపోతుంది అని కనుక అనుకున్నట్లయితే మనం కడుపును 12 గంటల నుండి 15 గంటల వరకు మార్చివేయడం జరుగుతుంది. ఇలా ఎక్కువసార్లు కనుక చేసినట్లయితే రక్తహీనత, ఆరోగ్య సమస్యలు, అలాగే ఏ పని చేసినా ఊరికే అలసిపోవడం వంటివి జరుగుతాయని వైద్యులు చెబుతున్నారు. అందుకే బ్రేక్ఫాస్ట్ను ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయకూడదు. నేటి ఆధునిక కాలంలో మన జీవన శైలిలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. కొన్ని కారణాల వల్ల రాత్రిళ్ళు లేటుగా పడుకోవడం, ఉదయం లేటుగా లేవడం ఇది మామూలు వ్యవహారం అయిపోయింది. మన ఆహారపు అలవాట్లు, ఉద్యోగాల కారణంగా ఇది పరిపాటి అయిపోయింది. ఉదయం లేటుగా లేవడంతో బ్రేక్ఫాస్ట్ని తినకుండా కాఫీ టీలు తాగేసి ఊరుకుంటున్నారు. దీనివల్ల శరీరానికి అవసరమైనటువంటి పోషకాలు లభించక అలసట, పనిమీద మక్కువ లేకపోవడం, చిరాకు పెరగడం వస్తుంటాయి. అల్పాహారం మానేస్తే అనేక ఆరోగ్య మానసిక సమస్యలు వస్తాయని ఇన్స్టిట్యూషన్ ఆఫ్ న్యూట్రిషన్ ఒక పరిశోధనలో తెలియజేసింది. సాధారణంగా రాత్రి మన నిద్ర సమయం 6 గంటల నుండి 8 గంటల వరకు ఉంటుంది. ఇక ఉదయం లేచి ఆఫీస్కు వెళ్లాలని ఉరుకులు పరుగులు మొదలు పెడతాం. ఈ మధ్యలో కడుపులో యాసిడ్స్ విడుదలవ్వడం మొదలవుతాయి. అప్పుడు కూడా మనం ఏమీ తినకపోతే కడుపులో మంట వచ్చి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అనేవి వస్తాయి. అందుకే ఉదయం మనం తీసుకునే మొట్టమొదటి ఆహారం అల్పాహారం. ఫాస్ట్ని బ్రేక్ చేస్తున్నాం కాబట్టి దీన్ని బ్రేక్ఫాస్ట్ అని అంటారు. పిల్లల్లో పెరుగుదల సక్రమంగా జరగాలన్నా, మెదడు చురుగ్గా పనిచేయాలన్నా కూడా బ్రేక్ఫాస్ట్ను తప్పనిసరిగా తినాలి. అది కూడా పోషక విలువలు కలిగినదై ఉండాలి. అలాగే బ్రేక్ఫాస్ట్ని ఎక్కువ తినాలి. వీలైతే బ్రేక్ఫాస్ట్ తర్వాత పళ్ళు తినడం కూడా మంచిదే. మధ్యాహ్నం లంచ్ కూడా ఎక్కువగా తీసుకోవాలి. అంటే అన్నం 1 కప్పు తీసుకున్నట్లయితే పప్పు కూడా 1 కప్పు, కూర 1 కప్పు, పెరుగు అలాగే సలాడ్ ఇవన్నీ కూడా తీసుకోవాలి. ఇక డిన్నర్ అనేది చాలా తక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే రాత్రి మన శరీరంలో జీర్ణక్రియ జరిగే వేగం తగ్గుతుంది. రాత్రి పడుకునే సమయానికి, మనం ఆహారం తీసుకునే సమయానికి మధ్య 3 గంటల సమయం ఉండాలని వైద్యులు చెబుతున్నారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది, అంటే మనమే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. నిర్దిష్ట సమయానికి తినడం, అది కూడా అతిగా కాకుండా తినడం, అలాగే జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండటం, ఆహారంలో పోషక విలువలు ఉండేలా చూసుకోవడం, తాజా ఆకుకూరలు కూరగాయలు తీసుకోవడం, ఏ కాలంలో దొరికే పళ్లను తినడం తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే అల్పాహారాన్ని స్కిప్ చేయకుండా ఉండాలి. వ్యాయామాన్ని తప్పనిసరిగా మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలి. మానసిక ప్రశాంతత కోసం యోగా, నడక, మెడిటేషన్ లాంటివి చేయడం, సరైన సమయానికి నిద్రపోవడం, మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం ఇలాంటివి అలవాటు చేసుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందుతారని ఆశిద్దాం.
2: అల్పాహారం యొక్క ప్రాముఖ్యత గురించి కొన్ని సెషన్లు విన్నారు. చివరిగా ఒక లలిత గీతం వింటారు.

0: कहानियाँ हम सुनते आए देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
3: ముందుగా వినబోతున్న పాట పరుగు చిత్రం కోసం సాకేత్ ఆలపించిన అనంత శ్రీరామ్ గీతం, సంగీతం మణిశర్మ.

0: మీరు విన్న పాటతో ఈనాటి చిత్రగీతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు 10 దినాలలో సమర్పించగలరు.

0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి FM 102.2 ప్రకటించిన కార్యక్రమం మరి కాసేపట్లో వింటారు.

మీరు వింటున్నారు 102.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియోలో సమయం 3 గంటలు ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: చుబ్బా, అరే ఓ చుబ్బా, అరే ఉఠ బేటా, బుధవా ఉఠో నా, బోర్ హో గయి, మే తయారీ కర్తీ హూ చల్నే కీ.
1: అరే తో జానా హీ పడేగా, తూ మానేగి నహీ?
0: నా, మే తో నా మానూ, చల్.
1: చల్, తేరే యహీ హట్ హై, తో చల్, చల్ చుబ్బా.
0: అరే కుల్హాడీ తో లే లో, పేడ్ క్యా హాథో సే కాటోగే?
1: అరే హాన్, వో తో మే భూల్ హీ గయా థా, ఆదత్ నహీ హై నా.
0: ఆదత్ నహీ హై, యే నియత్ నా హై.
1: వో
0: చల్ చుబ్బా, వో రస్సీ ఉఠా, లట్ఠో కో బాంధనా భీ తో హోగా నా.
2: అచ్చా అమ్మా.
0: అరే అబ్ చలో భీ.
1: చలో
2: చలో.

ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 సమయం 3:30 కావస్తోంది. టీన్ టైం కార్యక్రమానికి మా శ్రోతలందరికీ స్వాగతం. మరి ఈనాటి మన టీన్ టైంలో హిందీ చిత్రగీతాలు వినేస్తారు. మరి ముందుగా వినబోతున్న పాట గైడ్. ఈ చిత్రం నుండి ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం.

ఎన్సీఆర్టి విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.

మీరు వింటున్న ఆ పాట శంకర్ మహదేవన్, అలీషా చినాయ్ ఆలపించిన పాట బంటి ఔర్ బబ్లీ చిత్రం కోసం.

మీరు వింటున్నారు 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం. మరి మనం ఉన్నాం 4 గంటలైంది సమయం యువలయ కార్యక్రమానికి ఎంటర్ అయిపోతున్నాం. మరి ఈనాటి మన యువలయ కార్యక్రమంలో తెలుగు ఫిలిం గీతాలు వినేస్తారు. మరి ముందుగా వినబోతున్న పాట లక్కీ భాస్కర్. ఈ చిత్రం నుండి ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం.

మా మామగారు చెప్పుడు సరే, మీరు కొట్టుడు సరే, అరే 190 ఇలా ఇంకో 90 వేరా, ఎట్లా కొట్టరో చూద్దాం నీయా.

0: బొక్కలు చూస్తే హుషారు, ఏందింటావురా ఉప్పు లేని పప్పు షారు.
1: కోసి కొంగడి మా కట్టు బొట్టు, ఎట్లయితే గట్లయితే చూసుకుందాం పట్టు. అమ్మలి గట్క మాది రాస.

0: Ben Chuck.
1: కేర్ ఆఫ్ కంచర్పాలెం ఈ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి ఆలపించిన విశ్వగీతం సంగీతం శ్రీకర్ అగస్తి.

మీరు విన్న పాట అజీజ్ పాడిన పాట చిత్రం భీష్మ. ఆ పాటతో ఈనాటి యువలయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పనిదినాలలో సమర్పించగలరు.

0: ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 పదవ తరగతి హిందీ పాఠం వింటారు. అప్నే స్కూల్ కో ఏక్ ఉపహార్.
1: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో అప్నే స్కూల్ కో ఏక్ ఉపహార్ పదవ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయులు శ్రీ ఏ రామలింగేశ్వరరావు, విద్యార్థిని కావ్యశ్రీ. వినండి అపనే స్కూల్ కో ఏక్ ఉపహార్.
2: నమస్తే అధ్యాపక్ జీ.
3: నమస్తే, ఆవో బయట. అపనే స్కూల్ కో ఏక్ ఉపహార్ ఉపవాచక పాఠ పడాయంగే. ఈరోజు ఉపవాచక పాఠం అపనే స్కూల్ కో ఏక్ ఉపహార్, అంటే తన స్కూల్కి ఒక బహుమతి అనే పాఠాన్ని చెప్పుకుందాం. ఇస్ పాట్ కే లేఖక్ హై రితుభూషణ్, ఆ పాట పడో.
2: అప్నే పురానే స్కూల్ మే వహ ఏక్ మేధావీ ఛాత్ర రహా థా. పిఛలే పాంచ్ వర్ష సే వహ హర్ వర్ష్ కక్షా మే సబ్సే ఆగే థా. ఉసే కహానియోం కి కితాబే పఢనే కా షౌక్ థా. అతః ఉస్కి అంగ్రేజీ ఔర్ హిందీ బహుత్ అచ్చీ థీ. ఉసే సామాన్య జ్ఞాన్ కి పుస్తకే పఢనా భీ బహుత్ పసంద్ థా. ఔర్ ఇస్సే ఉస్కా విజ్ఞాన్ ఔర్ ఇతిహాస్ కా జ్ఞాన్ భీ వికసిత్ హో గయా.
3: తన పూర్వప స్కూలులో ఒక మేధావైన విద్యార్థి ఉండేవాడు. గత 5 సంవత్సరాల నుండి అతడు తరగతిలో అందరికంటే ముందు ఉండేవాడు. అతనికి కథల పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. అందువలన అతని ఇంగ్లీషు మరియు హిందీ చాలా బాగుండేది. అతనికి జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు చదవడం అన్నా కూడా చాలా ఇష్టం. దీనివలన సైన్సు మరియు చరిత్ర ఈ విషయాల్లోనూ జ్ఞానం అతనికి వికసించింది. గణితంలో అతడు మెజీషియన్, అంటే టీచరు బోర్డుపై ఏదైనా ప్రశ్న వ్రాయడానికి ముందే దాని జవాబు చెప్పడానికి చేయి ఎత్తి తన ఉత్సాహాన్ని చూపించేవాడు. ఆగేదేకో పురాణే స్కూల్ మే ఉస్కే బహుత్ సారే మిత్రతే ఔర్ సభీ అధ్యాపక్ బి ఉసే పసంద్ కియా కర్తే తే. వహ సబ్సే ఖుషీ ఖుషీ మిల్తా ఔర్ ముస్కురాకర్ హలో కహతా. జబ్ భీ కోయీ కఠినాయి మే హోతా తో రాజు సబ్సే పెహలే ఉస్కి మదద్ కే లియే పహుంచ్ జాతా. పాత స్కూల్లో అతనికి చాలామంది మిత్రులు ఉన్నారు. అందరు టీచర్లు అతనంటే చాలా ఇష్టపడేవారు. అతడు అందరితో ఆనందంగా కలిసేవాడు. హలో అని నవ్వుతూ పలకరించేవాడు. ఎవరికైనా చిన్న కష్టం వచ్చినా అందరికంటే ముందుగా రాజువారికి సహాయం

0: उनके स्कूल में मैच होता, राजू अपने साथियों को खेलते हुए देखता और जोर जोर से उनका उत्साह बढ़ाता। जब उसके मित्र मैच हारने लगते तो राजू के प्रेरणादायक शब्दों से उनमें आशा का संचार होता और वे नई स्फूर्ति से खेलने लगते। पाठशालों ఏదైనా మ్యాచ్ జరిగేటప్పుడు రాజు తన మిత్రులు ఆడుతుంటే వాళ్లను తన మాటలు కేకలతో ఉత్సాహపరిచేవాడు. మిత్రులు ఓడిపోతున్నప్పుడు రాజు మాటలు వాళ్లలో ఉత్సాహం నింపేవి. అంతేకాదు, వారికి కొత్త ఆశ మరియు స్ఫూర్తి వచ్చి వాళ్ళందరూ దాంతో ఆడేవారు. అభాగ్యపడు.
1: సారీ రాత్ రాజు అప్నే పురాణే స్కూల్కే విషయమే సోచతా రహా और उसने सच्चे मन से प्रार्थना की कि उसका नया स्कूल भी उसके पुराने स्कूल जितना ही अच्छा हो। वैसे राजू यह बात भली भांति जानता था कि यदि स्वर्ग में भी स्कूल हो तो वह भी उसके पुराने स्कूल से ज्यादा अच्छे तो नहीं हो सकता। उसके स्कूल छोड़ते समय सभी मित्र कितने रो रहे थे। उसके संगी साथी अध्यापक गण और यहाँ तक कि प्रधानाचार्य ने भी उसके पिताजी से उसे वही छोड़ जाने का अनुरोध किया था।
0: తరువాత ఏమైందంటే, రాత్రంతా రాజు తన పాత స్కూల్ గురించి ఆలోచిస్తున్నాడు. తన మనసులో ప్రార్థించాడు తన కొత్త స్కూల్ కూడా తన పాత స్కూల్ లాగా మంచిగా ఉండాలని. రాజుకు తెలుసు, స్వర్గంలో మరో స్కూల్ ఉన్నా అది తన పాత స్కూల్ కన్నా గొప్పగా ఉండదని. రాజు స్కూలు వదిలి వెళ్తున్న సమయంలో చాలా మిత్రులు అతన్ని చూసి ఏడ్చారు. తన మిత్రులు, ఉపాధ్యాయులు, చివరకు ప్రిన్సిపల్ కూడా తనని స్కూల్లో వదిలి వెళ్లమని తండ్రిని వేడుకున్నాడు. కానీ వాళ్ల మాటలు ఆయన తండ్రి పట్టించుకోలేదు. తండ్రి ట్రాన్స్ఫర్ అయ్యింది. తన ఒక్కగానొక్క కొడుకుని వదిలి వెళ్లడం అనేది ఎవరి ఆలోచన కూడా రాదు కదా. ఆగేపడు.
1: అగ్లే దిన్ ప్రాత రాజు జల్దీ హీ ఉట్ గయా ఔర్ ఫటాఫట్ ఉస్నే అప్నీ వర్దీ భీ పెహన్ లీ.
0: తరువాత రోజు రాజు తొందరగా నిద్రలేచాడు. అన్ని పనులు పూర్తి చేసుకుని స్కూల్ డ్రెస్ వేసుకుని అద్దంలో చూసుకుని, డ్రెస్ నాకు చాలా బాగుంది, స్కూల్ కూడా ఖచ్చితంగా బాగానే ఉంటుంది అని అనుకున్నాడు. టిఫిన్ ఆ రోజు తినలేదు. అతను అర్థం చేసుకుని తల్లిదండ్రులు బలవంతం కూడా చేయలేదు. అతని తండ్రి తన బండిలో రాజుని స్కూల్ గేట్ దగ్గర దింపి నవ్వుతూ వీడ్కోలు చెప్పాడు. రాజు ధీరే ధీరే చెల్లేలగా, క్యూంకి వహ తేజ్ నహీ చల్ సక్తా తా, ఉస్కి మధుర ముస్కాన్ కో లోగ్ గూర్తే రహే ఔర్ కుచ్నే తో ఉస్కి టాంగోం కి ఓర్ సంకేత్ కర్కే హస్తే హుయే ఉస్కా మజాక్ భీ ఉడాయా. కుచ్ క్షణం మే హీ పూరా మైదాన్ ఔర్ బరామదే కౌతూహల్ సే దేఖనే ఔర్ ఉస్కి ఓర్ ఇషారా కర్కే హసనే వాలోం సే భర్ గయే. స్కూల్ కే అధ్యాపక్ భీ పాస్ సే ఐసే గుజరే జసే కుచ్ హో హీ నహీ రహా హై. అప్పుడు రాజు నెమ్మదిగా వెళ్తున్నాడు స్కూల్లో. కారణం, అతను స్పీడ్గా నడవలేడు కదా. అతని మధురమైన చిరునవ్వును కొందరు తీక్షణంగా చూస్తుంటే మరికొందరు అతని కాళ్ళ వైపు చూపిస్తూ నవ్వుతూ అతన్ని పరిహసిస్తున్నారు. కొన్ని క్షణాల్లో అక్కడ మైదానం మరియు వరండాలు అంతా చాలా కుతూహలంతో అతని వైపు చూపిస్తూ నవ్వేవాళ్లతో నిండిపోయారు. స్కూల్ టీచర్లు కూడా అతని పక్క నుంచి వెళ్ళినా అతనికి ఏమీ జరగనట్లుగా వెళ్ళిపోతున్నారు. అభాగ్యపడు.
1: జీ అధ్యాపక్ జీ, జబ్ పెహలా పీరియడ్ ఆరంభ హువా తో అధ్యాపక్ నే రాజు కో కక్షా మే సబ్సే పీచే బిటా దియా. జబ్ రాజు సే ఉస్కా పరిచయ్ పూచా గయా తో ఉస్నే బతాయా కి వహ ఏక్ గావ్ కే స్కూల్ సే ఆయా హే. ఇస్ పర్ ఛాత్రోం కో హసీ ఆయి. మధుర స్వభావ వాలే రాజు నే ఇస్కే పెహలే గుస్సే కో కభీ భీ మహసూస్ నహీ కియా తా.
0: మొదటి పీరియడ్ మొదలైంది. ఉపాధ్యాయుడు రాజుని క్లాసులో చివరిని కూర్చోబెట్టారు. రాజు తన పరిచయం తెలియజేస్తూ తాను పల్లెటూరు స్కూల్ నుంచి వచ్చానని చెప్పాడు. అది విన్న అక్కడందరూ ఒక్కసారి గొల్లుమన్నవ్వారు. మధుర స్వభావం గల రాజు ఈ మాటలతోటి కోపం రాలా, అంతా సవ్యమవుతుంది, ధైర్యంగా ఉండాలి అని అతనిలో అతనుగా సముదాయించుకున్నాడు. ఆ రోజంతా అన్ని పీరియడ్లోనూ ఇదే తంత జరిగింది. రాజుతో కిసి అలగ్ హీ మిట్టీగా బనావాత ఉసినే యా ప్రామాణిత కన్యక నిశ్చయకియాతాకి గావోంకే స్కూల్ షహరోంకే బరాబర్ హీ అచ్చే హోతే హే.

0: उस शाम राजू ने अपने माता पिता को कुछ नहीं बताया। उनके जिज्ञासपूर्ण प्रश्नों पर मुस्कुराकर रह गया, क्योंकि वह झूठ भी नहीं बोलना चाहता था। राजू विभिन्नमैन మట్టి అంటే పల్లెటూరులో జన్మించాడు. అతడు గ్రామీణ పాఠశాలలు పట్టణ పాఠశాలలతో సమానంగా మంచిగా ఉంటాయని నిరూపించదలిచాడు. ఆ సాయంత్రం స్కూల్ నుంచి వెళ్ళాక తల్లిదండ్రులకు ఏమీ చెప్పలేదు. వారు వేసిన ప్రశ్నలకు నవ్వి ఊరుకున్నాడంతే. కారణం, వారికి అబద్ధం చెప్పడం అతనికి ఇష్టం లేదు. అగలా దిన్ ఉసిసే ఔర్ అగలా ఔర్ ఫిర్ మహీనే కా హర్ దిన్ ఉస్కే లియే ఐసా హీ రహా. ఉస్కీ కక్షా మే ఉస్కే హాత్ ఉఠానే పర్ భీ ఉసే ప్రశ్నో కా ఉత్తర్ నహీ దేనే దియా గయా. ఉస్కా కోయీ మిత్ర భీ నహీ బన్ పాయా తా. ఆది చుట్టీ మే జబ్ బాకీ సభీ లడకే ఖేల్నే జాతే తో వో కక్షా మే బైటా రహతా. అబ్ తక్ పూరా స్కూల్ జాన్ గయా తా కి రాజు ఏక్ గంవార్ లడకా హై ఔర్ ఉసే అపనే గావ్ కే స్కూల్ కా బడా గమండ్ హై. తదుపరి రోజు, దాని తరువాత తదుపరి నెలలో కూడా ప్రతిరోజు ఇలాగే ఉంది. క్లాసులో చేయి ఎత్తినప్పటికీ ప్రశ్నలకు జవాబులు చెప్పడానికి రాజుకి ఛాన్స్ ఇచ్చేవారు కాదు. రాజుకి ఎవరు స్నేహితులు కూడా అవ్వలేదు. ఇంటర్బెల్లో అందరూ ఆడడానికి బయటకు వెళ్తే రాజు పాపం క్లాసులోనే కూర్చుండేవాడు. దాంతో స్కూల్ అంతా రాజు పనికిమాలిన వాడుగాను తన గ్రామంలోని స్కూల్లో చాలా గర్వంగా ఉండేవాడు అని పేరు పెట్టేశారు. ఆగే తుంపడు
1: జీ అధ్యాపక్ జీ, ఆఖిర్కార్ రాజునే ఈ స్థితిసే నిబట్నే కే లియే పడి చతురాయి సే ఏక్ యోజనా బనాయి. కక్షా కే అధ్యాపకం ద్వారా ప్రశ్న పూచే జానే పర్ ఉస్నే హాత్ ఉఠానా హీ బంద్ కర్ దియా. పరిణామ స్వరూప్ బహుత్ శీఘ్ర హీ అధ్యాపకం ఔర్ ఛాత్రోన్ నే ఉస్ పర్ ధ్యాన్ దేనా బంద్ కర్ దియా. రాజు యహ జాంతా తా కి ఏక్ మహీనే కే బాద్ ఉస్కీ వార్షిక్ పరీక్ష హోనే వాలీ హే, ఇస్లియే ఉస్నే గర్ పర్ అధిక్ పరిశ్రమ కియా. ఆఖిర్ ఉసే నయే స్కూల్ కే సమక్ష ప్రమాణిత్ కర్నా తాకి ఉస్కా పురానా గావ్ కా స్కూల్ కోయీ కమ్ నహీ తా.
0: చివరకు రాజు ఈ పరిస్థితి నుంచి ఎదుర్కోవడానికి ఒక ఉపాయం ఆలోచించాడు. క్లాసులో ఉపాధ్యాయులు అడిగే ప్రశ్నలకు చేయి ఎత్తడం మానేశాడు. దీంతో టీచర్లు మరియు పిల్లలు రాజుపై దృష్టి పెట్టడం మానేశారు. ఒక నెల తరువాత తన వార్షిక పరీక్షలు ఉన్నాయని రాజుకి బాగా తెలుసు. దానికి ఇంటి దగ్గర చాలా శ్రమ చేశాడు. తన గ్రామ పాఠశాల ప్రస్తుత పాఠశాలకు ఏ విధంగానూ తక్కువ కాదని నిరూపించాలని నిర్ణయానికి వచ్చాడు. సబ్ని మాన్ లియా తాకి రాజుకు ఫెయిల్ హోనాయి హే. జైసే జైసే సమయ పాస్ ఆతా గయా సభీ లడకే పడ్నే మే వ్యస్త హోతే గయే పర్ రాజుకు కితాబే లియే దేఖకర్ ఉస్ పర్ హసనే ఔర్ మజాక్ ఉడానే కా సమయ ఫిర్ భీ నికాల్ హీ లేతే. రాజు అబ్ బహుత్ ధైర్యవాన్ హో గయా తా ఔర్ చుప్చాప్ మన్ మే ముస్కురాతా హువా అపనీ పడాయి కర్తా రహా. ఏక్ సప్తాహ మే హీ వార్షిక పరీక్ష సమాప్త్ హో గయి. రాజు దో సప్తాహ కీ చుట్టీ కే లియే గావ్ వాపస్ గయా. ఉస్కే బాద్ హీ పరీక్షా పరిణామ్ నికల్నా తా. అందరూ రాజు ఖచ్చితంగా ఫెయిల్ అవుతాడని అనుకున్నారు. సమయం దగ్గర పడుతున్న కొలది పిల్లలందరూ చదువులతో బిజీ అయిపోయారు. కానీ రాజు చేతిలో పుస్తకాలు చూసి వారంతా నవ్వడం, అతన్ని గేలి చేయడం మాత్రం మానలేదు. రాజు చాలా ధైర్యవంతుడిగా మారాడు. మనసులో నవ్వుకుంటూ తన చదువును కొనసాగించాడు. ఒక వారానికి పరీక్షలు పూర్తయ్యాయి. రాజు 2 వారాల సెలవుపై గ్రామానికి వెళ్ళాడు. ఆ తరువాత పరీక్ష ఫలితాలు రావాలి. ఆగే క్యా హోతా హై తుంపడు
1: జీ అధ్యాపక్ జీ, పరిణామ్ నికల్నే కే పెహలే దిన్ రాజు లౌట్ ఆయా ఔర్ అగలే దిన్ పూరే ఆత్మవిశ్వాస్ సే అపనే పితా కే సాత్ పరీక్షా ఫల్ దేఖ్నే గయా. ఏక్ బార్ ఫిర్ వా కక్షా మే ప్రథమ్ ఆయా థా. ఉస్కే పితాజీ ఖుష్ తే లేకిన్ రాజు కే హర్ష కీ తో సీమా హీ నహీ తీ. ప్రథమ్ ఆనే పర్ ఇతనా ప్రసన్న కభీ నహీ హువా థా క్యోంకి అబ్ ఉస్నే అప్నీ స్కూల్ కో సుందర్ ఔర్ సముచిత్ ఉపహార్ సమర్పిత్ కియా హే.
0: పరీక్షా ఫలితాలు వచ్చే ముందు రోజు రాజు తిరిగి వచ్చాడు. పూర్తి ఆత్మవిశ్వాసంతో తన తండ్రితో పరీక్షా ఫలితాలు చూడడానికి వెళ్ళాడు. ఈసారి కూడా క్లాసులో ఫస్ట్ వచ్చాడు. అతని తండ్రి చాలా ఆనందపడ్డాడు. కానీ రాజు ఆనందానికి అవధులు లేవు. ఇప్పుడు తను తన స్కూలుకు ఒక అందమైన సరియైన బహుమతి ఇచ్చాడు. దానికి అతని ఆనందానికి అవధులేవు. అచ్చా, ఆజ్ కా యహ పాఠ యహీ సమాప్త హోతా హై.
1: ధన్యవాద్ అధ్యాపక్ జీ.
0: శుభాశీష్.
2: మీరింతవరకు అపనే స్కూల్ కో ఏక్ ఉపహార్ 10వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయులు శ్రీ ఏ రామలింగేశ్వరరావు, విద్యార్థిని కావ్యశ్రీ.
3: ఆకాశవాణి 102.2 రంగస్థలి శీర్షికన గయోపాఖ్యానం నాటకం వింటారు. శ్రీకృష్ణ పాత్ర, నిర్వహణ శ్రీ జట్టి బాబురావు, హార్మోనియం షేక్ అబ్దుల్ సలీం బాబు. వినండి గయోపాఖ్యానం నాటకం.

అందుచేతనే ధనుంజయ, నేను నీకొక హితోపదేశము చేసేదను. చెలిమియొనర్చినారమటు

అర్జున, నేను అనేక విధముల నయభయముల బోధించినను, నీ ఒకంత ఇవి చెవిని పెట్టక సమరోత్సాహంగా పరతంత్ర ఉండవైతివి కదా. నరకాసురాది మహాదానవులు అనేకులు అనేకులు నా చక్రానల జ్వాలల మ్రగ్గిరి, నా చక్ర మహిమ ఇంచుక వినుము. నీలకంధర మహానిషిత శూలము ధాటిగోర్చిన ఒకవేళ ఓర్వవచ్చు, ప్రళయకాల వయోధ భయద నిర్గాదాలి సైచిన.

ఓ కృతజ్ఞుడా, నీ ఆప్త బంధుడవని దార్త రాష్ట్రాలతో నీ మూలమన నిర్హేతుకముగా వైరము తెచ్చుకుంటుంది. ఇంత వాడవని నాడే ఎరింగినచో జాగరూకతతో నుండియుందును కదా, జాగరూకతతో

మీరింతవరకు రంగస్థలి శీర్షికన గయోపాఖ్యానం నాటకం విన్నారు. శ్రీకృష్ణ పాత్ర నిర్వహణ శ్రీ జెట్టి బాబురావు, హార్మోనియం షేక్ అబ్దుల్ సలీం బాబు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: భోర్ కీ చౌఖట్ పర్ భక్తి కీ ధారా.
2: ఆఫీస్ జానే కీ జల్దీ మగర్ దేశ్ దునియా కీ ఖబర్ భీ జరూరీ.
3: ये आकाशवाणी है, अब आप विमलेंदु पांडे से समाचार सुनिए.
1: ऑफिस या घर से निकलते ही उफ, ये ट्रैफिक.
2: आकाशवाणी है ना,
4: बातों ही बातों में हर सुबह 10 से 11 बना लो पूरी दुनिया को अपना दोस्त.
2: ऑफिस में थोड़ा रिलैक्सिंग म्यूजिकल ब्रेक,
1: शाम सुहानी हो.
5: आकाशवाणी के साथ जुड़िए ना सांझ के शो सिटी लाइट्स में हर रोज शाम 5 बजे.
2: घर पहुंचते ही थकान, कैसे हो मनोरंजन,
1: आकाशवाणी है ना. चैन की नींद से पहले कुछ भूले बिसरे पल, हर पल
2: सफर में
1: आपके साथ
2: आकाशवाणी.
6: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3 గంటల నుండి 3 గంటల 30 నిమిషాలకు. సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
0: ముందుగా వినబోతున్న పాట నిరీక్షణ చిత్రం నుండి ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పనిదినాలలో సమర్పించగలరు.

తర్వాత వినబోతున్న పాట రమ్య బెహ్రా గానం చేశారు. అమరం చిత్రం కోసం.

తర్వాత వినబోయే పాట ఇంద్రావతి చౌహాన్ గానం చేశారు కుబేరా చిత్రం కోసం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 సమయం 6 గంటలు కాస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
2: యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తా ప్రసారం వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి
3: राष्ट्रपति द्रौपदी मुर्मू इस समय राष्ट्रपति भवन में आयोजित दूसरे रक्षा अलंकरण समारोह में वीरता पुरस्कार प्रदान कर रही हैं।

0: మేజర్ జనరల్ గుర్ప్రీత్ సింగ్, అతి విశిష్ట సేవా మెడల్, సేనా మెడల్, విశిష్ట సేవా మెడల్.
1: समारोह में एयर मार्शल तरुण चौधरी, लेफ्टिनेंट जनरल नीरज वाशने, लेफ्टिनेंट जनरल विकास रोहेला, लेफ्टिनेंट जनरल हरबिंदर सिंह वंद्रा और लेफ्टिनेंट जनरल मोहिंदर पाल सिंह को अति विशिष्ट सेवा पदक से सम्मानित किया गया. ये पुरस्कार सशस्त्र बलों, केंद्रीय सशस्त्र पुलिस बलों और अन्य सुरक्षा एजेंसियों के कर्मियों द्वारा असाधारण वीरता के कार्यों के लिए दिए जाते हैं. ये पुरस्कार जम्मू कश्मीर, पूर्वोत्तर और देश की सीमाओं पर आतंकवाद, उग्रवाद और शत्रुतापूर्ण खतरों के खिलाफ भारत की निरंतर लड़ाई को दर्शाते हैं. साथ ही विमानन, समुद्री अभियानों और मानवीय मिशनों में असाधारण साहस के कार्य को भी मान्यता देते हैं. इस अवसर पर उपराष्ट्रपति सीपी राधाकृष्णन, रक्षा मंत्री राजनाथ सिंह, अन्य केंद्रीय मंत्री और सशस्त्र बलों के वरिष्ठ अधिकारी भी उपस्थित हैं. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है कि सेशल्स की उनकी यात्रा काफी सार्थक रही और इससे भारत सेशल्स मित्रता सुदृढ़ होगी. सोशल मीडिया पोस्ट में प्रधानमंत्री ने कहा कि पिछले 50 वर्षों में दोनों देशों के बीच संबंध गहरे विश्वास और साझा प्रगति पर आधारित रहे हैं. उन्होंने सेशल्स की स्वतंत्रता के 50 वर्ष पूरे होने के उपलक्ष्य में आयोजित राष्ट्रीय दिवस समारोह में भाग लेने पर भी प्रसन्नता व्यक्त की. हरियाणा और राजस्थान सरकार ने आज नई दिल्ली में यमुना जल परियोजना के निर्माण और कार्यान्वयन के समझौते पर हस्ताक्षर किए. गृह मंत्री अमित शाह ने इस अवसर पर कहा कि इस समझौते से हरियाणा और राजस्थान के लोगों की लगभग 3 दशक से चली आ रही जल समस्या का समाधान हो जाएगा. इस बीच जल शक्ति मंत्री सीआर पाटिल ने कहा कि समझौते के अंतर्गत मानसून के दौरान राजस्थान के हिस्से का पानी भूमिगत पाइपलाइन के माध्यम से हथनीकुंड बैराज से आपूर्ति किया जाएगा. रक्षा मंत्री राजनाथ सिंह ने आज नई दिल्ली में डीआरडीओ को वित्तीय शक्तियों का प्रत्यायोजन डीएफपी 2026 जारी किया. इस अवसर पर रक्षा मंत्री ने कहा कि डीएफपी 2026 अनुसंधान और विकास, पारिस्थितिकी तंत्र से उभरने वाली प्रणालियों, प्लेटफॉर्मों और प्रौद्योगिकी के तेजी से उत्पादन, रक्षा बलों में उनके समावेश को सुगम बनाएगा. स्वास्थ्य और परिवार कल्याण मंत्री जगत प्रकाश नड्डा ने आज नई दिल्ली में स्वास्थ्य क्षेत्र के लिए कई डिजिटल पहलों का शुभारंभ किया. सभा को संबोधित करते हुए श्री नड्डा ने इन पहलों को सरकार द्वारा हासिल की गई एक महत्वपूर्ण उपलब्धि बताया. उन्होंने कहा कि केंद्र ने स्वास्थ्य सेवाओं का दायरा बढ़ाया है. इससे देश के नागरिकों के लिए स्वास्थ्य सुविधाएं अधिक सस्ती और सुलभ हो गई हैं. ब्रिक्स चैम्बर ऑफ कॉमर्स एंड इंडस्ट्रीज, ब्रिक्स सीसीआई के प्रतिनिधिमंडल ने आज नई दिल्ली में विज्ञान और प्रौद्योगिकी मंत्री डॉ जितेंद्र सिंह से मुलाकात की. बैठक को संबोधित करते हुए डॉ सिंह ने कहा कि वैश्विक नवाचार केंद्र के रूप में भारत की बढ़ती प्रतिष्ठा और उभरती प्रौद्योगिकियों में इसकी अग्रणी भूमिका उद्योग संगठनों को मजबूत अंतर्राष्ट्रीय साझेदारी बनाने का एक आदर्श अवसर प्रदान करती है, जो राष्ट्रीय विकास और वैश्विक प्रगति में योगदान देती है. सरकार ने सोशल मीडिया पर प्रसारित उन वीडियो का खंडन किया है जिसमें दावा किया गया है कि प्रधानमंत्री नरेंद्र मोदी ने आसानी से धन लाभ दिलाने वाले किसी निवेश प्लेटफॉर्म का समर्थन किया है. पत्र सूचना कार्यालय की तथ्य जांच इकाई ने बताया कि ये वीडियो फर्जी और आर्टिफिशियल इंटेलिजेंस से निर्मित है. वेनेजुएला के भूकंप प्रभावित क्षेत्रों में ऑपरेशन अमिस्ताद के अंतर्गत तैनात भारतीय सेना का एक फील्ड अस्पताल पूरी तरह से चालू हो गया है. ये वेनेजुएला के लोगों को 24 घंटे मुफ्त चिकित्सा सेवाएं प्रदान कर रहा है. विदेश मंत्रालय के प्रवक्ता रणधीर जायसवाल ने कहा कि सेना भूकंप से प्रभावित लोगों की मदद कर रही है. फीफा फुटबॉल विश्व कप के नॉकआउट चरण में आज ब्राजील का सामना जापान से होगा. ये मैच भारतीय समयानुसार रात 10:30 से खेला जाएगा. इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ.
2: गुड इवनिंग, दिस इज आकाशवाणी, द न्यूज रेड बाय साइरा मुज्तबा. President Draupadi Murmu presented gallantry awards at the second defense investiture ceremony at Rashtrapati Bhavan this evening. Air Marshal Tarun Chaudhary, Lieutenant General Neeraj Vashne, Lieutenant General Vikas Rohela, Lieutenant General Harbinder Singh Vandra and Lieutenant General Mohinder Pal Singh were awarded Ati Vishisht Seva Medal. Vice President C.P. Radhakrishnan, Defense Minister Rajnath Singh, along with other union ministers and senior officials of armed forces are also present on the occasion. Prime Minister Narendra Modi today said that his visit to Seychelles has been full of substantive outcomes that will boost India-Seychelles friendship. In a social media post, the Prime Minister said that during the past 50 years, the relationship between the two countries has been marked by deep trust and shared progress, while the next 50 years will be defined by innovation, sustainability, and shared prosperity. He also expressed happiness on attending the National Day celebrations that marks 50 years of independence of Seychelles. He also thanked the President of Seychelles, Dr. Patrick Hermione, the government and people of Seychelles for their affection. The governments of Haryana and Rajasthan signed an agreement for the construction and implementation of the Yamuna Water Project in the presence of Home Minister Amit Shah in New Delhi today. Speaking on the occasion, the Home Minister said the agreement has resolved the nearly three-decade-old water-related problem faced by the people of Haryana and Rajasthan. Under the agreement, approximately 580 million cubic meters of water will be supplied from the Yamuna Canal to Rajasthan through three underground pipelines from the next month to October. A Delhi court today extended till July 11 the judicial custody of 10 accused in the NEET UG 2026 paper leak case being investigated by the Central Bureau of Investigation or CBI. Earlier on 15th June, the Rouse Avenue Court had extended the judicial custody of the 10 accused till today. The CBI has so far arrested 13 accused in the case and is investigating an alleged network involved in procuring and circulating NEET UG question papers ahead of the examination. Foreign Secretary Vikram Misri today dismissed reports claiming that India and Pakistan held a track 2 dialogue on the sidelines of a security conference held in Sri Lanka. Responding to questions, Mr. Misri said, such interactions are neither new nor recognized by the Indian government. Foreign Secretary said that as far as the Indian government is concerned, there is no official participation, support or involvement in events like these. Commerce and Industry Minister Piyush Goyal is leading a high-level Indian business delegation to Athens in Greece after concluding his visit to the United Kingdom. Mr. Goyal met the Development Minister of Greece, Takis Theodorakakos, today. Mr. Goyal said they discussed strengthening the India-Greece economic partnership through greater trade, investment, industrial cooperation, and resilient supply chains. He added that they also explored opportunities to deepen collaboration in manufacturing, startups, and emerging technologies for the shared prosperity of both the nations. India's industrial output growth, as measured by the Index of Industrial Production, or IIP, expanded by 5.1% in May this year on an annual basis. As per the data released by the Ministry of Statistics and Program Implementation, or MOSPI, growth in the electricity and gas supply sector expanded by 9.9% during the last month. Manufacturing, as well as water supply, sewerage, and waste management sectors posted a 5.5% growth. However, mining and quarrying sector proved to be a laggard, decelerating by 1.6%. An Indian Army field hospital deployed in earthquake-hit Venezuela under Operation Amistad has become fully operational. It is providing free round-the-clock medical services to the people of Venezuela. The Indian Embassy in Venezuela said an Indian medical team comprising experienced doctors has established a camp at the International La Rinconada racetrack in Caracas. It said the medical camp is now fully operational and services are open 24/7. Benchmark domestic equity indices ended almost 0.5% down today. Sensex fell 372 points to close at 76,728, while Nifty also dropped to settle at 23,946. And that is the end of this news bulletin.
3: తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి రాజు, మొబైల్ వదిలే.
4: అక్క, బ్యాంక్ నంబర్ కావాలి, రిఫండ్ రాలేదు. దొరికింది, ఇప్పుడే కాల్ చేస్తానక్క.
3: నంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నంబర్లతో డబ్బు కాల్ చేస్తారు.
4: మరైతే సరైన నంబర్
3: బ్యాంక్ ఆఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన.
4: మీరు నన్ను కాపాడారక్క.
3: పని నుండి కాదు,
4: చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది
5: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
6: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ సిఐఐ భాగస్వామ్య సదస్సుకు ముందుగా రాష్ట్రంలోని పలు నగరాల్లో ప్రాంతీయ సదస్సులు నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం విశాఖపట్నం వేదికగా రేపు జరగనుంది. విబీజీ రామ్జీ పథకాన్ని తిరుపతి జిల్లా నుంచి జాతీయ స్థాయిలో ప్రారంభించనున్నామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఖరీఫ్ సీజన్ దృష్ట్యా వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేసి ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. వివరాలు. విశాఖపట్నంలో జరగబోయే సిఐఐ భాగస్వామ్య సదస్సులో ప్రభుత్వ విధానాలపై కీలక చర్చలు జరగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ ఏడాది నవంబర్లో నిర్వహించే 31వ సిఐఐ సదస్సుపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. మంత్రులు టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్, పొంగూరు నారాయణ, కందుల దుర్గేష్, గొట్టిపాటి రవికుమార్, సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. నవంబర్ 12-13 తేదీల్లో విశాఖలో సిఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. భాగస్వామ్య సదస్సు కంటే ముందుగా విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ, అమరావతి, అనంతపురం, తిరుపతి నగరాల్లో ప్రాంతీయ భాగస్వామ్య సమావేశాలు నిర్వహించడంపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వ్యాపారాలు, పెట్టుబడులు వంటి అంశాల మీద కాకుండా వినూత్న ఆలోచనలు పంచుకునేలా సదస్సులు నిర్వహించాలన్నారు. ప్రాంతీయ సదస్సుల్లో కూడా ఎంఓయూలు కుదుర్చుకునేలా ఏర్పాటు చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం విశాఖపట్నంలో రేపు జరగనుంది. నగరంలోని ఒక స్థానిక హోటల్లో నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో విశ్వవిద్యాలయ ఛాన్సలర్ మదన్లాల్ మీనా, వైస్ ఛాన్సలర్ ఆచార్య టి శ్రీనివాసన్లు స్నాతకోత్సవానికి సంబంధించిన వివరాలను ఈరోజు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరు కానున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లతో పాటు ప్రముఖ విద్యావేత్తలు, విశిష్ట అతిథులు కూడా హాజరు కానున్నట్టు తెలియజేశారు. 2020 నుంచి 2025-26 విద్యా సంవత్సరాల వరకు వివిధ కోర్సులు పూర్తి చేసిన మొత్తం 373 మంది విద్యార్థులకు డిగ్రీ, పీజీ పట్టాలు ప్రదానం చేయనున్నట్టు వెల్లడించారు. అలాగే అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 13 మంది విద్యార్థులకు రాష్ట్రపతి చేతుల మీదుగా బంగారు పతకాలు అందజేసి సత్కరించనున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉత్తరాంధ్రలో రేపు పర్యటించనున్నారు. పర్యటనలో ముందుగా రేపు ఉదయం విజయనగరం జిల్లా భోగాపురంలోని పీఎం శ్రీ మోడల్ పాఠశాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో కలిసి సందర్శించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం విశాఖ బీచ్ రోడ్లోని నోవాటెల్ హోటల్లో జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో పాల్గొనున్నారు. కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో భోగాపురం మోడల్ స్కూల్లో జరుగుతున్న ఏర్పాట్లను కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఈరోజు పరిశీలించారు. పాఠశాల ప్రాంగణాన్ని పూర్తిగా తనిఖీ చేసిన కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ విబీజీ రామ్జీ యోజనకు నోటిఫికేషన్ జారీ చేయడంతో పాటు బడ్జెట్ కేటాయింపులు చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశంసించారు. జూలై 2వ తేదీన

0: నుంచి విబిజీ రామ్జీ పథకం ప్రారంభోత్సవం జరుగుతుందని, ఈ జాతీయ ప్రారంభోత్సవానికి ఆతిథ్య రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను ఎంపిక చేశామని శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామ్ సడక్ యోజన నాణ్యతలో అత్యుత్తమ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్కు స్థానం దక్కిందని తెలిపారు. గ్రామీణాభివృద్ధిలో రాష్ట్రాల సమన్వయంతోనే వికసిత్ భారత్ లక్ష్యం సాధ్యపడుతుందని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఖరీఫ్ సీజన్ దృష్ట్యా వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేసి ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. వ్యవసాయానికి పగటిపూట 9 గంటల విద్యుత్ అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఒంగోలు నగరంలోని భాగ్యనగర్లో 380 లక్షల రూపాయలు వ్యయంతో నిర్మించిన 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ను ఈరోజు ఆయన స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ, ఒంగోలులో 7 కోట్ల 50 లక్షల రూపాయలు వ్యయంతో సెమీ ఇండో సబ్స్టేషన్ నిర్మిస్తున్నామని, మరో 2 నెలల్లో దాని నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. లో వోల్టేజ్ సమస్యలు లేకుండా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 25 సబ్స్టేషన్లు నిర్మిస్తున్నామని మంత్రి వెల్లడిస్తూ,
1: మనం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇప్పటిదాకా 25 సబ్స్టేషన్లు కట్టాం. లో వోల్టేజ్ ఉండకూడదనే దానికోసం ఈ కార్యక్రమం చేస్తున్నాము. అదే కాకుండా 220 kV సబ్స్టేషన్ ఎర్రగొండ పాలనలో చాలా పెద్ద ఎత్తున 65-75 కోట్ల రూపాయలతో చేస్తా ఉన్నాం. అదొకటి సూర్యగారి ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఎస్సీ ఎస్టీలు ఇళ్లమైన 200 కిలోవాట్లు వాడే వాళ్ళందరూ కూడా ఉచితంగా సోలార్ ఇవ్వాలనుకున్నాం. 1,20,000 ఖర్చు పెడుతున్నాం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి అవి చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో విద్యుత్ వాడకం పెరుగుతుంది కాబట్టి దా అనుగుణంగా లో వోల్టేజ్ కానీ అన్నింటినీ కూడా అధిగమించాలంటే ఇవన్నీ కూడా నిర్మించాల్సిన అవసరం ఉంది.
0: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాయణ పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ గ్రామంలో ఈరోజు నిర్వహించిన ఏరువాక కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులతో కలిసి పొలంలో విత్తనాలు వేసి సాగు పనులను మంత్రి ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, వ్యవసాయ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా సాగు చేసుకునేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుకు పెట్టుబడే దేశ భవిష్యత్తుకు పునాదని విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు మతుకుమల్లి శ్రీభరత్ పేర్కొన్నారు. నగరంలోని చినగదిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 40 లక్షల రూపాయల ఎంపీ నిధులతో నిర్మించిన 3 అదనపు తరగతి గదులతో పాటు ఇతర అభివృద్ధి పనులను ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎంపీలకు కేటాయించే నిధులు పరిమితంగానే ఉన్నప్పటికీ వాటిని అత్యంత బాధ్యతతో దీర్ఘకాలిక ప్రయోజనం కలిగే విధంగా వినియోగిస్తున్నట్టు చెప్పారు. రోడ్లు ఇతర సాధారణ పనుల కంటే సమాజ భవిష్యత్తును తీర్చిదిద్దే విద్య, వైద్యం, క్రీడలు, గ్రంథాలయాల అభివృద్ధికే ప్రాధాన్యమిస్తున్నట్టు తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి మౌలిక వసతులు కల్పించాలనే సంకల్పంతో తన పార్లమెంటు స్థానిక ప్రాంత అభివృద్ధి నిధులను వినియోగిస్తున్నట్టు భరత్ వెల్లడిస్తూ,
2: మీరు కష్టపడి మీరు కమిటెడ్ గా చేస్తేనే ఈ స్కూల్ బాగుంటుంది. ఐఎమ్ అప్రిషియేటింగ్ ఆల్ ఆఫ్ యూ. రిజల్ట్స్ బాగా వస్తున్నాయి. నంబర్స్ పెరగడం అంటే సమాజంలో మీ మీద నమ్మకం పెరిగింది. చుట్టుపక్కల ప్రైవేట్ స్కూల్స్ మేము చేయలేము, ఈ గవర్నమెంట్ స్కూల్ అంత బాగా చేస్తుందనే ఒక పేరు మీరు తెచ్చుకోవాలి. 40 లక్షలతో చేశారమ్మా ఇది. ఇది మీ దేవాలయం. మీరు మీ స్కూల్ ని మీరు జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. మీరందరూ డిసిప్లిన్ గా స్కూల్ కు వస్తున్నారని వినడం నాకు హ్యాపీగా ఉంది. మేక్ ద మోస్ట్ ఆఫ్ యువర్ టైం.
0: ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా నమోదు ఫారాల డిజిటలైజేషన్, ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నరసాపురంలో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ఈరోజు పరిశీలించిన ఆయన, మ్యాపింగ్, డిజిటలైజేషన్ పనుల పురోగతిని బూత్ స్థాయి అధికారులు బీఎల్ఓలను అడిగి తెలుసుకున్నారు. 2002 ఓటర్ల జాబితాతో సరిపోల్చి మ్యాపింగ్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఆయన సూచించారు. ఓటర్ల నమోదులో పూర్వీకుల వివరాల ఆధారంగా అవసరమైన మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఉందని తెలియజేశారు. ఉత్తర తెలంగాణ, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో రేపు ఉత్తరాంధ్ర జిల్లాలు కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖ సీఐ భాగస్వామ్య సదస్సుకు ముందుగా రాష్ట్రంలోని పలు నగరాల్లో ప్రాంతీయ సదస్సులు నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం విశాఖపట్నం వేదికగా రేపు జరగనుంది. విబీజీ రామ్జీ పథకాన్ని తిరుపతి జిల్లా నుంచి జాతీయ స్థాయిలో ప్రారంభించనున్నామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఖరీఫ్ సీజన్ దృష్ట్యా వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేసి

0: ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: సర్దుబాటు అయింది.
2: దేనికి?
1: చిన్ని ఫీజుకి.
2: చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే. ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండే తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని. సర్దుబాటు అయింది. జీతం అడ్వాన్స్గా పంపాను.
3: ఆర్బీఐ చెబుతుంది
2: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
4: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. రాష్ట్రపతి పదాసీన ద్రౌపది ముర్ముహు నవదిల్ల్యాం రాష్ట్రపతి భవనే శౌర్య పురస్కారాన్ ప్రాయచ్ఛత్. ఎయిర్ మార్షల్ తరుణ చౌధరి, లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వార్షణేయ, లెఫ్టినెంట్ జనరల్ వికాస్ రోహేలా ఆదయశ్చ పురస్కృతాః. హర్యాణా రాజస్థానయోర్మధ్యే దశకత్రయేభ్యః విలంబితాయాః యమునా జలవిభాజన వివాదస్య అద్య సమాధానం జాతం. సర్వోచ్చన్యాయాలయేన రామమందిరదానప్రకరణస్య కథిత విత్తీయ అనియమితతాయాః న్యాయాలయ నిరీక్షణ అన్వేషణస్య త్వరా యాచికా నిరాకృతా. CBSE ఇత్యనేన సాంప్రతికాయ దశమవర్గాయ త్రిభాషానీతిః నానివార్యేతి ఘోషితా. సర్వకారః వ్యాపారస్య సుగమతాం ప్రావర్ధయితుం పరిష్కార సూచనాతంత్రం ప్రవర్తయతి. SIR ఇతి స్వస్తనాత్ దెహల్యాం సమారప్స్యతే. అపి చ బ్యాడ్మింటన్ క్రీడాయాం భారతీయః క్రీడకః కిదంబి శ్రీకాంతః US Open క్రీడాయాం పురుష ఏకల స్పర్ధాయాం రజత పదకం విజితవాన్. అథ వార్తాః విస్తరేణ. అద్య నవదిల్ల్యాం రాష్ట్రపతిభవనే 2020తమవర్షస్య ద్వితీయ రక్షా అలంకరణ సమారోహే రాష్ట్రపతిః ద్రౌపదీ ముర్ముమువర్య శౌర్య పురస్కారాన్ ప్రదత్తవతి. శౌర్య పురస్కారాః రక్షా సైన్యబలానాం, కేంద్రీయ సశస్త్ర ఆరక్షక బలానాం, రాజ్య కేంద్రశాసిత ఆరక్షకాణాం, కార్మికాణాం చ కృతే ప్రదీయంతే. ఏతి పురస్కారాః సశస్త్రబలానాం, కేంద్రీయ సశస్త్ర ఆరక్షిబలానాం, అన్య సురక్షా అభికరణానాం చ కార్మికాణాం అసాధారణ శౌర్య కార్యాన్ ఉద్దిశ్య ప్రదీయంతే. ఎయిర్ మార్షల్ తరుణ చౌధరి, లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వార్షణేయ, లెఫ్టినెంట్ జనరల్ వికాస్ రోహేలా, లెఫ్టినెంట్ జనరల్ హర్బిందర్ సింగ్ బంద్రా, లెఫ్టినెంట్ జనరల్ మహేందర్ పాల్ సింహశ్చ అతివిశిష్ట సేవా పదకం ప్రాప్తవంతః. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ వర్యః, రక్షామంత్రి రాజనాథ్ సింహ, అన్య కేంద్రీయ మంత్రిణః, సశస్త్రసేనాయాః వరిష్ఠాః అధికారిణః చ అస్మిన్ అవసరే ఉపస్థితాః ఆసన్. రాష్ట్రపతిః ముర్ముహు వర్య ఇతః పూర్వం అస్మిన్ మాసే 8 దినాంకే రాష్ట్రపతిభవనే రక్షా అలంకరణ సమారోహే ప్రథమచరణస్య శౌర్య పురస్కారాన్ ప్రదత్తవతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య అఫ్రికాదేశస్య యాత్రాయాః తృతీయ దినే సెషెల్స్ దేశస్య విక్టోరియా నగరస్థస్య నవశక్తి వినయగర్ దేవాలయం గత్వా ప్రార్థనాం కృతవాన్. సః తత్ర భారతీయ ప్రవాసిభిః అపి మిలితవాన్. పశ్చాత్ అద్య పీస్ పార్క్ ఇత్యత్ర స్థితాయాః మహాత్మాగాంధినః ప్రతిమాయాః ఉపరి పుష్పాంజలిమపి అర్పితవాన్. ప్రధానమంత్రి సెషెల్స్ దేశస్య త్రిదివసీయం సఫలం భ్రమణం సమాప్య భారతం ప్రతి ప్రస్థితవాన్. ఇతః పూర్వంచ ప్రధానమంత్రి మోదీ సెషెల్స్ దేశస్య రాష్ట్రియదివసస్య సమారోహె భాగం అగృహ్ణాత్, యత్ర దేశస్య స్వతంత్రతాయాః 50వర్షపూర్తిసమారోహః ఆయోజితః ఆసీత్. శ్రీమోదీ సమ్మాననీయ అతిథిరూపేణ ఉత్సవే భాగం అగృహ్ణాత్. సెషెల్స్ దేశస్య రాష్ట్రపతినా డాక్టర్ ప్యాట్రిక్ హర్మిని వర్యస్య ఆమంత్రణే ఆయోజితేస్మిన్ భ్రమణే ద్వయోః నేత్రోః మధ్యే స్వాస్థ్య సేవా, శిక్షా, క్షమతా నిర్మాణం, సముద్రీయ సురక్ష, రక్షా ఇత్యాదిషు క్షేత్రేషు సహకారాదిషు విషయేషు విస్తృతరూపేణ వార్తాలాపః అభవత్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య అవదత్ యత్తస్య సెషెల్స్ దేశస్య యాత్రా మహత్వపూర్ణైః పరిణామైః పూరితం అస్తి, యేన భారత సెషెల్స్ దేశయోః మైత్రీ ప్రవర్ధితా భవిష్యతి. సామాజికాంతర్జాలీయ సందేశే ప్రధానమంత్రి అవదత్ యత్ విగత 15 వర్షేషు ఉభయోః దేశయోః మధ్యే

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
1: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
4: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
5: ఈనాటి పల్లెసీమలు కార్యక్రమంలో కుటుంబ ఆరోగ్యానికి పెరట్లో కూరగాయల పెంపకం, ఈ అంశం గురించి డాక్టర్ జి క్రాంతిరేఖ గారితో పరిచయం వింటారు.
6: ఈ మధ్యకాలంలో మనం తీసుకునే ఆహారం మీద అందరూ దృష్టి పెట్టడం వల్ల కూరగాయలు అనేవి మన ఆహారంలో ఎక్కువ భాగంగా తీసుకుంటూ ఉన్నారు. అందులో కూడా సేంద్రియ పద్ధతుల్లో పండించిన కూరగాయలు తినడం అనేది ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువగా పెరిగిపోయింది. అయితే ఈ సేంద్రియ కూరగాయలని పెంచుకోవడానికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, ఎలా పెంచుకోవాలి అనే వివరాలు మనకు అందజేయడానికి మనతో ఉన్నారు డాక్టర్ జి క్రాంతిరేఖ గారు. వీరు పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరమణగూడెంలో ఉన్న ఉద్యాన యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. క్రాంతిరేఖ గారు నమస్కారం అండి.
7: నమస్కారం అండి.
6: ప్రజల్లో పెరిగిన అవగాహన మేర సేంద్రియ పద్ధతుల్లో కూరగాయలను మన పెరట్లో పెంచడం అనేది ఎంతవరకు అవసరం అంటారు?
7: మనకి మన ఆహారంలో చాలా వరకు మార్పులు చోటు చేసుకున్నాయండి. ఏంటంటే అంతకుముందులా మనము తీసుకునే ఆహారము, ఇప్పుడు మనం తీసుకునే ఆహారం మనం తెలియకుండానే చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. వాటిలో ఎక్కువ ఏంటంటే మనము ఎక్కువ మంది మనం ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా పండిస్తున్నారు అనే అవగాహన చాలా మందికి లేదు. ఏంటంటే ఇప్పటి వరకు అలాంటి ఆలోచించాల్సిన అవసరం మనకు రాలేదు, కానీ ఇప్పుడు వీటి గురించి ఆలోచించడం చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు మనం పంటలు, కూరగాయలు కానీ పండ్లు కానీ మనకి మన ఆహారంలో ఎంతో ఆవశ్యకం ఉంది. ఇప్పుడు వాటిని పండించడానికి రైతులు అధిక మొత్తంలో విషపూరితమైన రసాయనాలను ఉపయోగిస్తున్నారు. తర్వాత మార్కెట్కు వచ్చిన తర్వాత కూడా అవి పాడవకుండా ఉండటం కోసం మరిన్ని రసాయనాలను వాడుతున్నారు. ఇవేంటంటే మన ఆహారంతో పాటు నిజానికి మాట్లాడుకోవాలంటే కమన్ చేసినవే రసాయనాలు. కాకపోతే మన రైతులు ఏం చేస్తున్నారంటే ముందుగా కాయలు కోత కోయటానికి ముందు రసాయనాలను చల్లటము, మనము రికమెండ్ చేసిన మోతాదు కన్నా ఎక్కువ వాడటము, అలా చేయటం వలన ఏమవుతుందంటే మనం వాడే విషపూరితమైన రసాయనాలు మన వాడే కూరగాయల్లో ఈ రసాయనాల యొక్క అవశేషాలు ఎక్కువగా ఉండి అవి మనం పండ్లు అనేది మనం నేరుగా ఆహారంగా తీసుకుంటాం కాబట్టి ఇవి ఆహారంతో పాటు మన శరీరంలోకి చేరి చాలా రకాలైన వ్యాధులకు కారణమవుతున్నాయి. ఇప్పుడు మనం చూసుకుంటే అంతకుముందు క్యాన్సర్ అనేది చాలా తక్కువగా కనిపించేది, కానీ ఈ మధ్య కాలంలో చూసుకుంటే ప్రతి చిన్న పిల్లవాడికి కూడా క్యాన్సర్ వస్తుంది. పెద్దవాళ్ళు లేదు, చిన్నవాళ్ళు లేదు. బీపీ, షుగర్లు, క్యాన్సర్లు ఎందుకు వస్తున్నాయి? అది మనం చేసే పొరపాటు వల్లనే. అది మనం తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎందుకు కూరగాయలని పండ్లని ఎక్కువగా మనము చెప్తున్నాము అంటే మనం కూరగాయలని పండ్లను కలిపి మనము రక్షక ఆహారంగా చెప్పొచ్చు. ఎందుకంటే మనకు వీటిలో చాలా రకాలైన ప్రోటీన్లు, విటమిన్లు

0: న్యూట్రలైజ్ చేసేసి ఆ యాంటీ ఆక్సిడెంట్స్ మనం ఎక్కువగా తీసుకుంటున్నాం కాబట్టి కూరగాయల ద్వారా అవి న్యూట్రలైజ్ చేసి మన శరీరానికి ఎలాంటి హాని చేయకుండా మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మనము మామూలుగా చెప్తాం కదండి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని. రోగం వచ్చిన తర్వాత కన్నా మనము రోగం రాకుండా మన ఆరోగ్యాన్ని దృఢంగా, తర్వాత రోగ నిరోధక శక్తి పెంచుకొని జీర్ణశక్తిని పెంచుకుంటే చాలా మంచిగా ఉపయోగపడుతుంది. వీటిలో మనం ఇప్పుడు చూసుకుంటే మన కూరగాయల్లో ఎక్కువగా మనం ఆకుకూరలు తినటం వల్ల చాలా మంచిదని చెప్తూ ఉంటారు, అందరికీ తెలిసిన విషయమే. కానీ మనం ఈ ఆకుకూరల్ని మనం బయట మార్కెట్లో కొంటున్నాం, ఈ ఆకుకూరలు ఎలా పండిస్తున్నారు మనకి తెలియదు. ఎందుకంటే మనం ఆకుకూరలు ఆకులు తింటాం కాబట్టి ఆకుల మీద రసాయనాలు వాడటం వల్ల అవి ఎక్కువగా దాంట్లో నిల్వ ఉండి మన శరీరంలోకి ఎక్కువగా వెళ్ళిపోతాయి. అలా కాకుండా ఆకుకూరలు పండించడానికి మురుగునీటిని కూడా వాడుతున్నారు. ఈ మురుగునీటిలో భారీ లోహాలు ఉంటాయి. ఈ భారీ లోహాలు చాలా వరకు క్యాన్సర్ కారకాలండి. సో అందుకని ఈ మురుగునీటితో పండించే కూడా చాలా ఆరోగ్యానికి హానికరం.
1: మన ఇళ్లలో పెరట్లో ఇలా కూరగాయలు పెంచడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయంటారు?
0: ఇంటి పక్కన కానీ ఇంటి పైన కానీ బాల్కనీలో కానీ మనము కూరగాయలు పెంచుకోవటం వల్ల, ఇలాంటి మొక్కలు కానీ పండ్ల మొక్కలు కానీ కూరగాయల మొక్కలు కానీ పెంచుకోవటం వల్ల ఏంటంటే, సాధారణంగా చూసుకుంటే మొక్కలు ఉష్ణోగ్రతని తగ్గిస్తాయని మనకి తెలుసు. ఇప్పుడు మనము ఈ ఆధునిక ప్రపంచంలో ఏంటంటే ఉష్ణోగ్రత ఎక్కువైపోయి చాలా రకాల ప్రాబ్లమ్స్ మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు పొల్యూషన్ ఎక్కువైపోవటం, దానివల్ల ఉష్ణోగ్రత పెరగటం, సో అది కూడా మనం తగ్గించవచ్చు. అలానే కాకుండా మనం చాలా ప్రకృతికి దగ్గరగా ఉన్నామనే ఒక భావన కలుగుతుంది. అలానే మనం మొక్కల్ని సంరక్షించుకుంటూ ఉల్లాసంగా కూడా గడపచ్చు. అంతేకాకుండా సంవత్సరం పొడవునా విష అవశేషాలు లేని తాజా పండ్లని, కూరగాయలని, ఆకుకూరల్ని మనకు లభ్యమవుతాయి.
1: మరైతేనండి, ఇలా పెరట్లో కూరగాయలు పెంచుకోవడం అనేది సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే అనువుగా ఉంటుంది కదండి, మరి ఇప్పుడు ఎక్కువగా పట్టణాల్లో కూడా జనాభా నివసిస్తూ ఉన్నారు, మరి వారికి ఇలా కూరగాయలు అవి పెంచుకోవడానికి ప్రత్యామ్నాయంగా ఏదైనా ఉందా అవకాశం?
0: సిటీలో ఉండే వాళ్ళకి స్థలము చాలా ఎక్కువ రేట్లు అవే ఉంటాయి కాబట్టి మనం తక్కువ స్థలంలోని ఇల్లు కట్టుకోవడం అలా జరుగుతుంది. సో పక్కన స్థలం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, డాబాల పైన మనము చక్కగా కంటైనర్లో పాట్ కుండలు కానీ లేకపోతే మనం ఎలాంటి దొరికినా సరే వాటిలో మనము చక్కగా మట్టిని నింపుకొని వాటిలో మనం పెంచుకోవచ్చు. లేకపోతే బాల్కనీలో, అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి బాల్కనీలో కూడా మనము ఈ కూరగాయలను పెంచుకోవచ్చండి.
1: మరైతే ఇలా కూరగాయలు అనేది మన ఇళ్ల మధ్యలో ఇలా పెరట్లో పెంచుకోవడానికి మొదలుపెట్టే ముందుగా ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటారు?
0: ముందుగా అండి, మనము కూరగాయలు పెరట్లో కానీ డబ్బా పైన అయితే చాలా మనం జాగ్రత్తలు తీసుకోవాలండి. మామూలుగా ఇప్పుడు మనం కూరగాయలు ఎక్కడ మొదలు పెట్టినా, ఏ ప్లేస్లో మొదలు పెట్టినా, కింద కానీ లేదా పైన కానీ బాల్కనీలో కానీ మొదలు పెట్టినా, మనం ముందుగా మనకున్న స్థలము ఎంత ఉంది, మన కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు, సో మన కుటుంబ సభ్యులు అభిరుచి ఏమిటి, మనం ఎలాంటి కూరగాయలను ఇష్టపడతాము, తర్వాత ఈ మనకున్న స్థలానికి కాంతి ఎంతవరకు తగులుతుంది, స్థలం కాంతిని బట్టి అంటే కొన్ని రకాల మొక్కలు బాగా కాంతి ఉంటేనే బాగా వస్తాయి, లేకపోతే తక్కువ నీడ ఉంటే, ఎక్కువ నీడ ఉంటే బాగా రావు అని ఉంటాయి కదా, దాన్ని బట్టి మనం మొక్కల్ని ఎంచుకొని వాటిని బట్టి మనం పెంచుకోవాలండి. మామూలుగా ఏంటంటే 250 చదరపు మీటర్లో ఒక 5 గురికి సరిపోయడా మనకి స్థలము సరిపోతుందండి.
1: మరైతే ఇలా సేంద్రియ పద్ధతిలో కూరగాయలు పెంచడానికి ఎరువులను కూడా సేంద్రియ ఎరువులు వాడాలంటున్నారు కదా, ఈ సేంద్రియ ఎరువులను కూడా ఎలా తయారు చేసుకోవాలంటారు?
0: సేంద్రియ ఎరువులు అంటే మనం సపరేట్గా బయట కొనాల్సిన పని కూడా లేదండి. ఎందుకంటే మామూలుగా బయట సిటీలో నివసించే వాళ్ళు రోజుకి ఒక మనిషి 700 గ్రాముల వరకు చెత్త ఉత్పత్తి చేస్తారండి. అదే మనం ఒక సంవత్సరానికి చూసుకుంటే 250 కేజీల వరకు ఉత్పత్తి అవుతుంది. ఇదంతా మనకు చెత్త ప్రాబ్లం లాగా అయిపోయింది. దాని వలన చాలా పొల్యూషన్ రావటము, అంటే చాలా రోగాలు రావటం అలా జరుగుతుంది. సో దీన్ని మనము రీసైక్లింగ్ చేసుకొని మనము నల్ల బంగారాన్ని తయారు చేసుకోవచ్చు. ఈ నల్ల బంగారాన్ని మనము పెరట్లో కూరగాయలు పెంచడానికి మనం చక్కగా ఉపయోగించుకోవచ్చు. అంటే మన వంటింటి వ్యర్థాలతోనే మనం చక్కగా ఒక కంపోస్ట్ని తయారు చేసుకొని, ఈ కంపోస్ట్ని మనం ఏవైతే పెరట్లో కూరగాయలు పెంచుకుంటున్నామో ఆ కూరగాయలకి మనం చక్కగా వాడుకోవచ్చండి. ఇప్పుడు ఈ కంపోస్ట్ని మనం వంటింటి వ్యర్థాలతో ఎలా తయారు చేసుకోవచ్చు అంటే, మామూలుగా మనకి వంటింట్లో కూరగాయల తొక్కలు కానీ, పండ్ల తొక్కలు కానీ, ఆకుకూరల వ్యర్థాలు కానీ, ఇంకా చెప్పాలంటే గుళ్ళే స్వభావం ఉన్నాయి ఏదైనా మనం ఈ కంపోస్ట్ తయారీకి వాడుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ప్లాస్టిక్ వ్యర్థాలను మాత్రం సపరేట్గా పెట్టేసేయాలి, సపరేట్గా తీసివేయాలి. మామూలుగా వీటిని మట్టి పాత్రలో అయినా చేసుకోవచ్చు, లేకపోతే మనకి పెరట్లో స్థలం ఉంటే ఒక మూలన గుంట పెట్టేసి ఆ గుంటలో మనం ఇవైనా వేసుకుంటూ చేసుకోవచ్చు. అదే మనము మట్టి పాత్రలో వేస్తే, మట్టి పాత్రలు అంటే ఇప్పుడు అక్కడ ప్లేస్ లేదనుకోండి, ఒక 3 కుండలు తీసుకోవచ్చండి. అలా 3 కుండలు తీసుకొని, కంపోస్టర్ కుండలన్నీ ఉంటాయండి, ఆ కంపోస్టర్ కుండలు 3 కుండలు తీసుకొని 3 కుండలు ఒకదాని మీద ఒకటి పేర్చుకోవాలి. 2 కుండలకి

0: నాలుగు వైపులా అంటే కింద పక్కన మూడు వైపులా మనము రంధ్రాలు చేసుకోవాలి. పైన రెండు కుండలకి, కింద కుండకు మాత్రం మనం రంధ్రం చేసుకోకుండా వదిలేయాలి. తర్వాత ఇప్పుడు పైన కుండలో మనం మామూలుగా తడి చెత్త వస్తుందో ఆ తడి చెత్త అంతా వేసేస్తాము. వేసిన తర్వాత వరి పొట్టు కానీ లేకపోతే ఈ ఆకులు, ఎండు ఆకులు కానీ అది వేసుకొని దాంతోపాటు మనం త్వరగా ఈ పదార్థాలు కొల్లటానికి ఆవు మూత్రం కానీ లేకపోతే పుల్లటి మజ్జిగ ఉంటుందండి, ఆ పుల్లటి మజ్జిగ కానీ వేసుకుంటే ఈ కంపోస్ట్ ప్రక్రియ అనేది వేగవంతం అవుతుంది. ఈ మనం మూడు కుండలు ఎందుకు పెట్టామంటే మనకు నిరంతరంగా మనకి ఈ చెత్త అనేది వస్తూనే ఉంటుంది. మనం వేస్తూ ఉంటాం పైన కుండలోంచి కిందకి ఆ ఊట కారుతూ ఉంటుందండి, కింద కుండలోకి మనకి తయారైన కంపోస్ట్ వస్తుందండి. మొత్తం 90 రోజుల్లో మనం చక్కటి కంపోస్ట్ ని తయారు చేసుకోవచ్చండి. మనకి ఒక ప్రాబ్లం ఉంటుందండి, ఏంటంటే సరిగా మనము తేమ లేకపోయినా వాటిని గుడ్డతో మూత సరిగా పెట్టకపోయినా ఈగలు గుడ్లు పెట్టేసి కొంచెం స్మెల్ రావడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మనం అవి ఆ జాగ్రత్తలు పాటించినట్లయితే మూత పెట్టి చక్కగా తేమ ఉండేటట్టు చూసుకుంటే త్వరగా మనకి కంపోస్ట్ తయారయ్యి మనం చక్కగా మన చెట్లకు వేసుకోవచ్చు.
1: మరి అయితే ఇలా మన పెరట్లో పెంచుకునే మొక్కలకండి, మరి నీటి యాజమాన్యం విషయంలో, నీటి తడులు ఇచ్చే విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: ఇప్పుడు మన కూరగాయల మొక్కలకి నీరు తప్పనిసరిగా కావాలండి. అంటే నేలను పట్టి మామూలుగా పెరట్లో కింద పెంచుకున్నట్లయితే మనకి నీరు అనేది ఎక్కువగా కాకుండా మరీ తక్కువగా కాకుండా ఎప్పుడూ తేమ ఉండేటట్లు చూసుకోవాలి. అంటే వాతావరణ పరిస్థితులను బట్టి, ఆ మొక్క యొక్క స్వభావాన్ని బట్టి మనము ఎప్పటికెప్పుడు తళ్ళిస్తూ ఉండాలి. ఇది ఎక్కువగా మనము రెయిన్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ అని ఉంటాయి కదండి, వాన నీటిని పొదుపు చేసి వాటి నుండైనా మన ఇంటి వర్షం పడినప్పుడు పైనుంచి నీరు వచ్చి అది మనకి చెట్లకు వెళ్ళేటట్లుగా కానీ, లేకపోతే మనం కిచెన్లో వేస్ట్ వాటర్ ఉంటుంది కదా, అది కూడా మనకి ఈ ఉపయోగించుకొని మనకి ఇవి పెట్టుకోవచ్చండి.
1: అటువంటి సమయంలో ఏదన్నా కలుపు అది పెరగడానికి అవకాశం ఉంటుందా? మరి ఆ కలుపు మనం ఎలా నివారించవచ్చు అంటారు?
0: మొక్కల్ని పెంచే ముందే మనం జాగ్రత్తగా దున్నుకోవటం, దున్నిన తర్వాత ఎరువులు వేసుకోవటం, తర్వాత మనం ఈ సేంద్రియ పద్ధతిలో రాక్ ఫాస్ఫేట్ ని వేసుకోవచ్చండి. రాక్ ఫాస్ఫేట్ ని వేసుకోవటం వలన ఏమన్నా ఉన్నా సరే కుళ్ళిపోతూ ఉంటాయి. పైన పెంచుకుందంటే మొక్కల చుట్టూ ఎప్పుడు కలుపు తీసేసుకుంటూ ఉండాలి. తర్వాత ఏమైనా ఎండాకులు ఉన్నా, ఏమన్నా ఇరిగిపోయిన కొమ్మలు ఉన్నా సరే అవి ఎప్పుడెప్పుడు తీసుకోవటం, మొక్కల చుట్టూ గుళ్ళబారి తట్టు చేసుకోవటం అలా చేసుకోవాలండి. అలానే కాకుండా ఇప్పుడు కుండీల్లో పెంచుకునే వాటికి ఏంటంటే పైన ఉష్ణోగ్రత చాలా ఎక్కువ ఉంటుంది కదండి, మన కింద పోల్చుకున్నాకంటే పైన డాబా పైన ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. దానికి తట్టుకునే విధంగా మనం ఒక పని చేసుకోవచ్చు, ఏంటంటే మొక్క ఎక్కువగా నిలువుగా పెరిగేటట్టు మనం చూసుకోవాలి. నిలువుగా పెరగటం వలన ఏంటంటే మొక్కకి ఎండకి తగలకుండా ఉంటుంది. నిలువుగా పెరగటానికి మనం ఏదన్నా ఒక కర్రతో ఊతంని మనం ఇచ్చుకోవచ్చు. కింద వాటికి ఏంటంటే మనం జనరల్ గా ప్రహరీ గోడల మీదేమో తీగజాతి కూరగాయలను పెంచుకుంటాము. ఎక్కువగా నీడ కావాల్సిన వాటికేమో చెట్ల కింద మామూలుగా ఏదైతే మనం కరివేపాకు లేకపోతే మునగ చెట్టు అలాంటి వాటి కింద కొంచెం పెంచుకోవచ్చు. కొంచెం నీడవి, కొంచెం ఎండ తగాల్సినవి బాగా ఎండలో మనం పెంచుకోవచ్చు. మధ్యలో మనం అంతర్కృషి చేయాల్సినవి ఏంటంటే కలుపు లేకుండా తక్కువే మొక్కలే ఉంటాయి కాబట్టి మనం చెత్తతో కలుపుకి ఇవ్వటం చాలా మంచిదండి.
1: మరి అయితే ఇలా పండించే పంటల్లోనండి ఏదన్నా చీడపీడలు కానీ అవి ఆశించే అవకాశం ఉందంటారా? వాటిని ఎలా నివారించాలంటారు?
0: మనం మామూలుగా అండి పెరట్లో కూరగాయలకు అనేది చాలా తక్కువగా చీడపీడలు అనేది వస్తూ ఉంటాయి, కానీ ఇవి ముందుగా మనకి రాకుండా మనం చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవచ్చు. అవేంటంటే మనం ముందుగా బలహీనంగా ఉన్న మొక్కలను ఎప్పటికప్పుడు తీసివేయటం ఉంటాం, కలుపు లేకుండా శుభ్రంగా ఉంచుకోవటం, తర్వాత ఒక రకమైన కూరగాయలను మనం పదే పదే వేయకుండా ఉంచుకోవాలండి. అంటే ఒకే రకమైన కూరగాయలను ఒకే దగ్గర ప్లాట్లో వేసుకోకూడదు, మనం మార్చి మార్చి వేసుకోవాలి. అలాగనే ఇప్పుడు టమాటో, వంకాయ ఇవన్నీ ఒకే జాతికి చెందినవండి, చిల్లీ అవన్నీ ఒకే జాతి చెందినవి. సో ఒకే జాతివి కూడా పక్క పక్కనే వేసుకోకుండా ఉంటే మనకి తొందరగా చీడపీడలు రాకుండా ఉంటాయి. తెగుళ్ళు అనేవి ఎక్కువగా తేమ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి తెగుళ్ళు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి ఎండ తగిలే చోట తేమ తక్కువగా ఉండటం చూసుకుంటే మంచిది. తర్వాత మనం ఏదైతే పనిముట్లని మనము అంతర్కృషిగా వాడుతుంటామో అవి మనకి శుభ్రంగా ఉంచుకుని తెగులు సోకిన ప్రదేశంలో వాడినవి తర్వాత వేరే మంచి ప్లేస్ లో వాడకుండా ఉండటం మంచిదండి.
1: మరి అయినప్పటికీ కూడా కొన్ని రకాల చీడపీడలు కానీ తెగులు కానీ మనం గమనించినప్పుడు ఈ సహజ సేంద్రియ పద్ధతుల్లో ఏవైనా మందులు ఉన్నాయండి మనం తయారు చేసుకుని వాడుకోదగిన మందులు?
0: అవునండి, మామూలుగా మనం ఎంత చేసినా సరే మనకి కొన్ని రకాల పురుగులు కానీ పేను బంక కానీ పిండి నల్లి కానీ లేకపోతే కాండం కుళ్ళిపోవటం కానీ ఆకులపై మచ్చ రావడం కానీ గమనిస్తూ ఉంటాం, బూడిద తెగులు ఇలాంటివి గమనిస్తూ ఉంటాం. సో మనం వీటికి నివారణగా ఎలాంటి రసాయనాలు వాడాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనకి పంచగవ్య అనే ఒక ఔషధం ఉందండి. ఈ దీన్ని మనము 15 రోజులకు ఒకసారి మనం పిచికారీ చేసుకోవచ్చు. పంచగవ్య చేయటం వలన మొక్క పెరుగుదలకి ఇది ఎంతో ఉపయోగపడుతుంది, అంతేకాకుండా చీడపిల్లలను కూడా దరిచేయకుండా రాకుండా చేస్తుంది. ఒకవేళ మనకి మొక్కల మీద ఎలాంటి చీడపిళ్ళ కానీ మనం పురుగులు కానీ చూసినట్లయితే, మనం వేపకు సంబంధించిన కషాయం కానీ, తర్వాత వేపాకులను రుబ్బి మిశ్రమాన్ని కానీ, తర్వాత వేప

0: నేను కానీ మనం వాడి వీటిని చాలా వరకు తగ్గించుకోవచ్చండి.
1: అయితే ఈ విధంగా మనం సంవత్సరం పొడవునా కూరగాయలు పండించవచ్చు అంటారా?
0: ఇది చాలా మనము గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అండి. ఇప్పుడు మనం మార్కెట్లోకి వెళ్ళి అన్ని రకాల కూరగాయలను మనం తెచ్చుకుంటాం ఇంటికి, కానీ మన ఆవరణలో పెంచేటప్పుడు మనము అన్ని రకాల కూరగాయలు, ముఖ్యంగా ఆకుకూరలు మనకి సంవత్సరం పొడుగునా లభించేటట్లు చూసుకోవాలి. ఒక పటం వేసుకోవాలండి, మనకి ఎంత స్థలం ఉంది, ఈ స్థలంలో మనకి సంవత్సరం పొడుగునా మనం ఎలా కూరగాయలను పండించాలి. సో అందుకే ఏం చేయాలంటే మనము ఒక 10 ప్లాట్లుగా మనము విభజించుకోవాలి. మొదటి ప్లాట్లో ఏమి కూరగాయలు వేయాలి, ఏ సీజన్లో వేయాలి, ఖరీఫ్లో ఏమేయాలి, తర్వాత మళ్ళీ రబీలో ఏమేయాలి, మళ్ళీ సమ్మర్లో ఏమేయాలి, మనం ముందుగానే మనం ఒక ప్లాన్ వేసుకొని పెట్టుకోవాలండి. సంవత్సరం అంతా మనకి లభించేటట్లుగా ఈరోజు మనం విత్తామనుకోండి విత్తనాలు, మళ్ళీ 10 రోజుల తర్వాత అదే రకం కూరగాయలని మళ్ళీ విత్తుకోవాలి, మళ్ళీ 10 రోజుల తర్వాత. దీన్ని స్టాగర్డ్ ప్లాంటింగ్ అంటారండి. సో ఇది చేయటం వల్ల ఏంటంటే మనకు సంవత్సరం పొడవునా కూరగాయలు లభిస్తాయి అన్ని రకాలు, ముఖ్యంగా మనం చూడగాల్సింది ఆకుకూరలు. తర్వాత ఏంటంటే టమాటా కానీ, వంగ కానీ, బెండ కానీ ఖరీఫ్లో కానీ, రబీలో కానీ, సమ్మర్లో కానీ మనకి 3 సీజన్లోనే మనకు లభిస్తుంది. కొన్నేమో ఓన్లీ మనకి చలికాలంలోనే మనకు పండించగలం. అవేంటంటే ఆలుగడ్డ, ముల్లంగి, క్యారెట్, క్యాబేజ్, క్యాలీఫ్లవర్, బీట్రూట్, ఇవన్నీ ఏంటంటే మనకి చలికాలంలోనే పండించుకుంటాం. అప్పటికి మనం ప్లాన్ చేసుకోవాలి మన పటంలో మనం ఏదైతే మనం అనుకుంటామో దాంట్లో అప్పటికి ప్లాన్ చేసుకొని సీజన్తో సంబంధం లేకుండా లేకపోతే ఖరీఫ్లో వేసుకునే మనం ఎప్పుడైనా పండించుకోవచ్చు.
1: మరైతే ఇలా కూరగాయలని మనం సేంద్రీయ పద్ధతిలో పండించినప్పుడు అవి ఎక్కువ కాలం ఉండటానికి, అంటే ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి ఏం చేయాలండి?
0: ఇప్పుడు మనం మార్కెట్లో అండి కూరగాయలు మనం పండించిన తర్వాత ఏవేవో రసాయనాలు దాని మీద చల్లటం, మనం ఇప్పుడు యాపిల్ చూసుకుంటే దాని మీద వ్యాక్స్ చూస్తున్నాం, అవి ఎక్కువగా ఉండటం, ఆ వ్యాక్స్ తింటే అనారోగ్యాలు కూడా వస్తున్నాయి. అలా చేయకుండా మనం పండించే కూరగాయలని మనం ఒక 20 రోజుల వరకు ఎలాంటి రసాయనాలు వాడకుండా మనం నిల్వ ఉంచుకోవచ్చండి. మనము చేయాల్సింది ఏమీ లేదండి, ఓన్లీ మనము కలబంద గుజ్జు అని 80 గ్రాములని 1 లీటర్లో 1 లీటర్కి 10 గ్రాములు సరిపోతుంది, దాంట్లో కలిపేసి మన కూరగాయలు కానీ పండ్లయితే మనం ఏమైతే పండించుకున్నామో ఆ కూరగాయలను ముంచి ఒక 1/2 నిమిషం ఉంచి మనం బయటకు తీసేసి కొంచెంసేపు ఆరబెట్టేసి 20 రోజులు ఫ్రిడ్జ్లో కూడా పెట్టకుండా మనం బయట వాతావరణంలోని 20 రోజుల వరకు ఎటువంటి నాణ్యత తగ్గకుండా, టేస్ట్ ఏమీ తగ్గకుండా మనం చక్కగా ఉంచుకోవచ్చు.
1: మరైతే మరి ఇంటి పెరట్లోనూ ఇలా కూరగాయలు అనేవి సహజ సేంద్రీయ పద్ధతిలో పెంచుకోవచ్చు అని చెప్పేసి అన్నారు కదా, అలాగే డాబా పైన కూడా ఈ కూరగాయలు అనేవి పెంచుకోవచ్చు అన్నారు కదండి, మరి డాబాల మీద ఇలా కూరగాయలు పెంచడానికి ముందుగా ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంటారు?
0: ఇప్పుడు మనం పెరట్లో స్థలం ఉంటే పెంచుకుంటామండి, లేకపోతే డాబా మీద పెంచుకోవాలండి. మనం ఇప్పుడు స్థలం లేకపోతే డాబా మీద పెంచుకోవాలి. కానీ డాబా మీద ఏంటంటే మనం డాబా మీద ఎప్పుడైతే మొక్కల్ని పెంచాలని మనం అనుకుంటున్నామో అప్పుడు మన ఒక ఇంజనీర్ని పిలిపించి మన డాబా పైకప్పు బలంగా ఉందా లేదా, ఇది తట్టుకుంటుందా లేదా అనేది మనం ముందు చూసుకోవాలి. తర్వాత మనము డాబా పైన చాలా మొక్కలు పెడతాం, ఆ మొక్కలకి కుండలు పెట్టాలి, ఆ కుండల్లో మట్టి పెట్టాలి. సో ఇవంతా బరువు అన్నమాట, ఈ బరువుకి మన డాబా పైకప్పు తట్టుకు ఉండాలన్నమాట. సో అంతేకాకుండా మురుగునీటి సౌకర్యము తప్పనిసరిగా ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే కుండీల్లో మిశ్రమం నింపుతాం కదండి, అదంతా తక్కువ బరువుతో ఉండేటట్లు చూసుకోవాలి. తక్కువ బరువుతో అంటే ఎక్కువగా మట్టి వేసేసి ఎక్కువగా మనం పెట్టకూడదండి, ఎందుకంటే బరువు ఎక్కువైపోతుంది కదా. సో అందుకని మనము తక్కువ బరువుతో ఉన్నవి అంటే కోకో పీట్ కానీ, వర్మి కంపోస్ట్ కానీ, ఇసుక, తర్వాత కొంచెము ఎండుటాకులు అలాంటివి పెట్టుకొని ఈ కుండీల్లో మట్టిని కూడా నింపటం ఒక ప్రక్రియ రండి. ఇలా అలా చేయకపోతే మన కుండీల్లో మురుగునీరు పోయే సౌకర్యం ఉండదు. మట్టి నింపేటప్పుడు అండి కింద రంధ్రాలు పెట్టుకుంటాము, రంధ్రాలు పెట్టుకొని ముందు అడుగున గులకరాళ్ళు ఎగుడు దిగుడుగా అటు ఇటుగా మనం వేసుకోవాలండి. ఈ గ్యాప్లో ఏంటంటే మనం ఏదైతే మురుగునీరు వస్తుందో అది రంధ్రాల్లోంచి పోతుంది. దానిపైనేమో ఎండుటాకులు వేసుకోవటం, దానిపైన ఇసుక వేసుకోవటం, తర్వాత ఎర్రమట్టి, తర్వాత వర్మి కంపోస్టు లేదా కోకో పీటు ఇవన్నీ వేసుకొని మనం ఈ పద్ధతిలో మనం కుండీని నింపుకోవాలండి. తర్వాత గాలి వేగాన్ని తగ్గించే మొక్కల్ని మనం చుట్టూ పెంచుకోవాలండి, అంటే మన డాబా పైన ఎక్కువ గాలి ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. సో మనం గాలి వేగాన్ని తగ్గించే మొక్కల్ని చుట్టూ పెంచుకోవాలండి. తర్వాత మనం ఎన్నైతే కుండీలు పెడుతున్నామో అవన్నీ అన్నిటికీ సూర్యరశ్మి తప్పనిసరిగా తగిలేటట్లు మనం చూసుకోవాలి. తర్వాత కుండీల్లో మొక్కలు మనం నీరందించేటప్పుడు కుండీ అంచు వద్ద ఒక అంగుళం మాత్రం తప్పనిసరిగా ఖాళీ ఉండేటట్లు చూసుకోవాలండి. తర్వాత మన కుండీల్లో పెంచే మొక్కలు ఏ మొక్కలకి ఎలాంటి కుండీలు అన్నది కూడా మనం చూసుకోవాలండి. లోతుగా పెరిగే వేర్లున్న మొక్కలకైతే పెద్ద కుండీలు, అలాగా పై పైన పెరిగే వేర్లనైతే చిన్న కుండీలు చూసుకోవాలి. బరువైన పెద్ద కుండీలు మనం పెట్టాల్సి వస్తే అవి మాత్రం భీముల పైన పెట్టుకోవటం చాలా మంచిదండి. తర్వాత కుండీల్లో ఎప్పుడూ తేమ ఉండేటట్టు చూసుకోవటం, తర్వాత కలుపు మొక్కలు తీసుకోవటం, తెగులు రాకుండా చూసుకోవటం, తెగులు రాకుండా పంచగవ్య చేసుకోవటం, తెగులు వచ్చినప్పుడు వేప సంబంధించిన

0: మిశ్రమాలను చూసుకోవటం, తర్వాత కుండీల్ని బాగా గాలి సోకే విధంగా ఒకదానికొకటి దగ్గరగా కాకుండా దూరంగా పెట్టుకోవటం చేసుకోవచ్చండి.
1: ధన్యవాదాలండి డాక్టర్ జి క్రాంతిరేఖ గారు. మీరు ఇప్పుడు చెప్పారు మన ఇంటి పెరట్లో కూరగాయలు పెంచుకోవడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎటువంటి సేంద్రియ ఎరువులు వాడాలి, వాటిని మనం ఇళ్లలోనే ఎలా తయారు చేసుకోవాలి, ఇంకా సంవత్సరం పొడవునా మనం ఏ ఏ కూరగాయలని ఎలా పండించాలి అనే విషయాలు, వాటిని సేంద్రియ పద్ధతిలో ఎలా పండించిన తరువాత ఎక్కువ కాలం అవి మనం తినడానికి అందుబాటులో ఉండేలాగా వాటిని నిల్వ ఉంచుకోవడానికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలని కూడా చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలండి. నమస్కారం.
0: నమస్కారం.
2: ఈనాటి పల్లెసీమలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 వ్యవసాయ సూచనలు.
3: పెసర పంట సాగు గురించి తెలుసుకుందాం. మన రాష్ట్రంలో పెసర సాగు విస్తీర్ణంలో 244,000 ఎకరాల్లో సాగు చేపడుతూ దాదాపు 0.84 లక్షల టన్నుల ఉత్పత్తిని, అలాగే ఎకరాకు 344 కిలోల ఉత్పాదకతనిస్తోంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో తొలకరి పంటగాను, కోస్తా ఆంధ్రాలో తొలకరి అలాగే రబీ పంటగాను పండిస్తారు. రబీ వరి తర్వాత మాగాణి భూముల్లో వేసవిలో కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతాల్లో మూడవ పంటగాను పండిస్తారు. నీరు ఆలస్యంగా వచ్చి వరి నాట్లు ఆలస్యంగా పండే ప్రాంతాల్లో వరి కంటే ముందు పెసరను పండించవచ్చు. కంది, ప్రత్తి అలాగే పండ్ల తోటల్లో అంతర పంటగా కూడా ఈ పెసరను మనం పండించుకోవచ్చు. విత్తే సమయం చూసుకున్నట్లయితే ఖరీఫ్ కాలంలో తక్కువ వర్షపాత మండలాల్లో జూన్ నెలలోనూ, కృష్ణా గోదావరి దక్షిణ ఉత్తర కోస్తా మండలాల్లో జూన్ జూలై నెలలోనూ విత్తుకోవచ్చు. అలాగే రబీ పంటగా చూసినట్లయితే కృష్ణా గోదావరి దక్షిణ ఉత్తర కోస్తా మండలాల్లో అక్టోబర్లో విత్తుకోవచ్చు. కృష్ణా గోదావరి మండలాల్లో వరిమాగాణంలో నవంబర్ నుండి డిసెంబర్ మొదటి వారంలోపు విత్తుకోవచ్చు. అలాగే వేసవి పంటగా చూసుకున్నట్లయితే ఫిబ్రవరి మార్చి నెలల్లో విత్తుకోవచ్చు. పెసర పంటను వేసే ముందు నేల తయారు చేసుకునే విధానం గురించి చూసినట్లయితే ఒకసారి నాగలతోనూ, 2 సార్లు గొర్రుతోనూ మెత్తగా దున్ని గుంటక తోలి నేలను తయారు చేసుకోవాలి. వరి కోసిన పొలాల్లో అయితే దుక్కి దున్నవలసిన అవసరం లేదు. అలాగే ఎకరాకు 6 నుండి 7 కిలోలు విత్తనాలు తొలకరలు అవసరమవుతాయి. మాగాణిలో వరి కోతల తర్వాత వేసుకోవాల్సి ఉంటుంది. రబీలో అలాగే వేసవిలో చూసుకున్నట్లయితే వరి మాగాణిలో 10 నుండి 12 కిలోలు విత్తనం అవసరమవుతుంది. వేసవిలో మెట్ట ప్రాంతాలకు 6 నుండి 7 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. తర్వాత విత్తన శుద్ధి గురించి చూసుకున్నట్లయితే కిలో విత్తనానికి 2.5 గ్రాములు థైరం లేదా క్యాప్టాన్ లేదా మాంకోజెబ్ లేదా కార్బండిజమ్ వంటి తెగుళ్ల మందులతో, అలాగే 5 మిల్లీలీటర్లు ఇమిడాక్లోప్రిడ్ లేక 5 గ్రాములు థయోమిటాక్సామ్ కలిపి విత్తన శుద్ధి చేసినట్లయితే సుమారు 15 నుండి 20 రోజుల వరకు తెగుళ్ళు అలాగే రసం పీల్చు పురుగుల బారి నుండి పంటను రక్షించుకోవచ్చు. ఈ పైరును కొత్తగా పండించేటప్పుడైతే రైజోబియం కల్చర్ను విత్తనంతో కలిపి విత్తితే అధిక దిగుబడి పొందటానికి అవకాశం ఉంటుంది. ఇక విత్తనాలు చల్లే విషయం చూసినట్లయితే సాండ్లలో గొర్రుతో వెదపెట్టాలి. మాగాణిలో వరి కోయటానికి 2 నుండి 3 రోజుల ముందు భూమిలో తేమ పరిస్థితిని బట్టి తడి లేక పొడి విత్తనాలు వెదజల్లుకోవాలి. విత్తే దూరం వరసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవాలి. అలాగే ఎరువుల విషయం చూసినట్లయితే పశువుల ఎరువు 2,000 కిలోలు ఎకరాకు దుక్కిలో వేసి కలియదున్నుకోవాలి. నత్రజని, భాస్వరం ఎరువులను ఎకరాకు నత్రజని ఎరువును 8 కిలోలు, భాస్వరంను 20 కిలోలు చొప్పున విత్తనాలు వేసే ముందు చల్లుకోవాలి. వరిమాగాణంలో ఎరువులు వాడాల్సిన అవసరం లేదు. తర్వాత నీటి యాజమాన్యం విషయం చూసినట్లయితే పెసర వర్షాధారపు పంట, కానీ వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు 1-2 నీటి తడిలిస్తే మంచి దిగుబడులు పొందవచ్చు. పెసరకు 25 నుండి 30 రోజుల దశలో ఒకసారి, 45 నుండి 50 రోజుల దశలో మరొకసారి తేలికపాటి తడులు ఇవ్వాల్సి ఉంటుంది. పూత దశలో నీటి తడులు ఇవ్వరాదు. కలుపు నివారణ అలాగే అంతర కృషి విషయం చూసినట్లయితే పెండిమిథాలిన్ 30% ఎకరాకు 1.3 లీటర్లు లేదా 1.6 లీటర్లు లేదా అలాక్లోర్ 50% ఎకరాకు లీటర్ చొప్పున విత్తిన వెంటనే గాని మరుసటి రోజు గాని పిచికారీ చేయాలి. విత్తిన 20-25 రోజులప్పుడు గొర్రెతో అంతర కృషి చేయాలి. మాగాణి పెసరలో ఊద నిర్మూలనకు ఫెనాక్సాప్రాస్ ఇథైల్ 9% ఎకరాకు 250 మిల్లీలీటర్ చొప్పున 200 లీటర్ నీటిలో కలిపి విత్తిన 20-25 రోజులప్పుడు పిచికారీ చేసుకోవాలి. ఊదతో పాటు చిప్పెర గరిక లాంటి గడ్డిజాతి కలుపు ఉంటే

0: గ్విజలోఫాస్ ఇథైల్ 5%, 400 మిల్లీలీటరు ఎకరానికి పిచికారీ చేయాలి. అలాగే అదే గడ్డిజాతి కలుపుతో పాటు వెడల్పాకు కలుపు ఉన్నట్లయితే ఇమజితాఫిర్ 200 మిల్లీలీటరు ఎకరానికి 20 నుండి 25 రోజుల తరువాత పొలంలో తేమ ఉన్నప్పుడు, కలుపు 2 లేదా 4 ఆకుల దశలో ఉన్నప్పుడు పిచికారీ చేసుకోవాలి. అలాగే పెసరను అంతర పంటగా పత్తి, కందిలో వేసుకోవచ్చు. ఇక సస్యరక్షణ విషయం చూసినట్లయితే చిత్త పురుగులు, తామర పురుగులు, తెల్లదోమ, పొగాకు లద్దె పురుగు ఇటువంటి పురుగులు ఆశించడానికి అవకాశం ఉంటుంది. ముందుగా చిత్త పురుగుల గురించి మనం చూసినట్లయితే, ఈ పురుగులు పైరుపై 2 ఆకుల దశలో ఎక్కువగా ఆశించి గుండ్రటి చిన్న చిన్న రంధ్రాలు చేస్తాయి. వీటి బెడద ఎక్కువగా ఉన్నప్పుడు నివారించకపోతే కనుక 80% మొక్కలు ఈ దశలోనే చనిపోతాయి. వీటి నివారణకు 2.5 మిల్లీలీటర్లు క్లోరిఫైరిఫాస్ లేదా ఎసిఫేట్ 1 గ్రాము లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. తర్వాత తామర పురుగుల గురించి చూసినట్లయితే, ఈ పురుగులు తొలిదశలో లేత ఆకులపై వృద్ధి చెంది ఆకుల అడుగు నుండి రసాన్ని పీలుస్తాయి. వీటి వల్ల ఆకుముడత అనే వైరస్ వ్యాధి కూడా వ్యాపిస్తుంది. పంటకు 15 నుండి 20% నష్టం కలుగు చేస్తుంది. నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటరు లేదా ఎసిఫేట్ 1 గ్రాము లేదా ఫిప్రోనిల్ 1.5 మిల్లీలీటరు లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటరు లేదా స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. తర్వాత తెల్లదోమ విషయం చూసినట్లయితే, ఈ పురుగులు ఆకుల్లోని రసాన్ని పీలుస్తూ ఉంటాయి. అంతేకాక యెల్లో మొజాయిక్ అనే వైరస్ వ్యాధిని కూడా వ్యాపింపచేస్తాయి. వీటి నివారణకు 1.6 మిల్లీలీటరు మోనోక్రోటోఫాస్ లేదా ఎసిటామిప్రిడ్ 0.2 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. తర్వాత పొగాకు లద్దె పురుగు గురించి చూసినట్లయితే, ఇది మొదటి 2 దశల్లోని పిల్ల పురుగులు ఆకుల్లోని పచ్చని పదార్థాన్ని గీకి తినడం వలన ఆకులు తెల్లగా జల్లెడాకుల్లాగా మారతాయి. తరువాతి దశల్లోని గొంగళి పురుగులు ఆకులకు రంధ్రాలు చేసి ఆకులను పూర్తిగా, అలాగే పువ్వులను, పిందెలను కూడా తింటాయి. లద్దె పురుగులు రాత్రిపూట ఎక్కువగా తింటూ పగలు మొక్కల మొదల్లోని భూమి నెర్రల్లో చేరతాయి. వీటి నివారణకు గుడ్ల సముదాయాలను ఏరివేయాలి. అలాగే జల్లెడగా మారి పిల్ల పురుగులతో ఉన్న ఆకులను ఏరి నాశనం చేయాలి. ఎకరాకు 20,000 ట్రైకోగ్రామ బదనికలను వారం తేడాతో 2 పర్యాయాలుగా వదలాలి. ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసి పురుగు ఉధృతిని గమనించాలి. తర్వాత ఎకరాకు NPV 200 LE ద్రావణాన్ని సాయంకాలం పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు పొలంలో విషపు ఎర ముద్దల్ని వెదజల్లాలి. ఎకరాకు మోనోక్రోటోఫాస్ 500 మిల్లీలీటరు లేదా క్లోరిఫైరిఫాస్ 500 మిల్లీలీటరు, 5 కిలోల తవుడు, దాంతోపాటు 1/2 కిలో బెల్లం సరిపడా నీటితో కలిపి చిన్న ఉండలుగా చేసి సాయంకాలం సమయంలో పొలం మొత్తం వెదజల్లాలి. చివరిగా క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటరు లేదా నొవాల్యురాన్ 1 మిల్లీలీటరు లేదా థయోడికార్బు 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. తర్వాత తెగుళ్ల గురించి మనం చూసినట్లయితే, ముందుగా బూడిద తెగులు. ఈ తెగులు విత్తిన 30 నుండి 35 రోజుల తర్వాత గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ముదురు ఆకులపై బూడిద రూపంలో ఉన్న చిన్న చిన్న మచ్చలుగా కనపడి అవి క్రమేపీ పెద్దవై ఆకులపైన క్రింది భాగాలకు, అలాగే కొమ్మలు, కాయలకు వ్యాపిస్తుంది. రబీ కాలంలో అయితే ఈ తెగులు వ్యాప్తి, ఉధృతి ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు లీటర్ నీటికి 1 గ్రాము కార్బండిజమ్ లేదా 1 గ్రాము థయోపానేట్ మిథైల్ లేదా 1 మిల్లీలీటరు కెరాథేన్ లేదా 2 మిల్లీలీటరు హెక్సాకొనజోల్ లేదా ప్రొపికొనజోల్ 1 మిల్లీలీటరు లేదా మైక్లోబుటానిల్ 1 గ్రాము లేదా డైఫెన్కొనజోల్ 1 మిల్లీలీటరు ఈ మందులో ఏదో ఒకదానిని 1 లీటర్ నీటికి కలిపి 10 నుండి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు మందులు మార్చి మార్చి పిచికారీ చేసుకోవాలి. ఈ తెగులు రాకుండా ఉండటానికి గాను విత్తనాలను నిర్దేశించిన కాలంలోనే విత్తుకోవాలి. తెగులు తట్టుకునే రకాలను మాత్రమే విత్తుకోవాలి. ఈ బూడిద తెగులను తట్టుకునే రకం TM96-2. తర్వాత సెర్పోస్పోరా ఆకుమచ్చ తెగులు. ఈ తెగులు గురించి మనం చూసినట్లయితే, ఈ తెగులు సోకిన ఆకులపై గోధుమ రంగు గుండ్రని చిన్న చిన్న మచ్చలు కనిపించి అనుకూల వాతావరణ పరిస్థితుల్లో ఈ మచ్చలు పెద్దవై అంచులు ముదురు గోధుమ రంగులోనూ, మధ్యలో తెల్లగా ఉంటాయి. ఆకులు ఎండి రాలిపోతాయి. దీని కారణంగా కాయల్లో గింజలు సరిగా నిండవు. ఈ ఆకుమచ్చ తెగులు నివారణకు గాను లీటర్ నీటికి 2 మిల్లీలీటరు హెక్సాకొనజాల్ లేదా 1 మిల్లీలీటరు ప్రొపికొనజాల్ లేదా 1 గ్రాము కార్బోనిజం లేదా 1 గ్రాం థయోపనేట్ మిథైల్ను కలిపి వాడటం ద్వారా ఆకుమచ్చ తెగులతో పాటు బూడిద తెగులను కూడా నివారించవచ్చు. తర్వాత బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు గురించి మనం చూసుకున్నట్లయితే, ఈ తెగులు సోకిన మొక్కల ఆకులపై గోధుమ వర్ణంలో చిన్న చిన్న పొక్కుల వలె మచ్చలు ఏర్పడతాయి. ఈ బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు సోకకుండా ఉండటానికి విత్తన శుద్ధిని మనం పాటించాలి. దానికి గాను 1 గ్రాం పౌషామైసిన్ను 1 లీటర్ నీటిలో కలిపిన ద్రావణంలో కిలో విత్తనాన్ని 30 నిమిషాలు నానబెట్టి విత్తుకోవాలి. ఈ తెగులు నివారణకు లీటర్ నీటికి 3 గ్రాములు కాపర్ ఆక్సిక్లోరైడ్, దాంతోపాటుగా 100 మిల్లీగ్రాములు ప్లాంటోమైసిన్ను కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ఈ విధమైన సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే రైతులు పెసర పంటలో అధిక దిగుబడిని సాధించవచ్చు.
1: ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 ఈ పూట ప్రసారమయ్యే మా ప్రసార విశేషాలు వింటారు. ముందుగా 7:15 ఫిలిం గీతాలు వినవచ్చు. 7:30 ఫిఫా వరల్డ్ కప్ 2026 డైలీ అప్డేట్స్ ఆంగ్లంలో 2 నిమిషాలు వింటారు. అనంతరం చిత్రగీతాలు వినవచ్చు. ఇక 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో మాదక ద్రవ్య నివారణకు ఆంధ్రప్రదేశ్ ఈగల్ టీం చేపడుతున్న కార్యక్రమాలు ఈగల్ టీం ఎస్పీ శ్రీ కె నగేష్ బాబు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. ఇక 8:00 ఇంటి నంబరు నాటిక వింటారు, రచన శ్రీ ఎస్ఏఎల్ పాపారావు. 8:15 చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వినవచ్చు. ఇక 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 గజరా హిందీ కార్యక్రమం. అనంతరం 10:00 సమన్వయ శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో సెమ్మన్గుడి శ్రీనివాస అయ్యర్ గారి గాత్రం, లాల్గుడి జి జయరామన్ గారి వయలిన్ వాద్యం, కరైకుడి ఆర్ మణి గారి మృదంగ వాద్యం వింటారు. ఇక 11:10 ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ పూట ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 స్టూడియోలో సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటాలు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో 2026 నాటి రెండవ రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో శౌర్య పురస్కారాలు ప్రదానం చేశారు. భారత్ ప్రపంచ ఇన్నోవేషన్ హబ్గా ఎదుగుతోందని, అంతర్జాతీయ భాగస్వామ్యాల నిర్మాణానికి ఇది సరైన అవకాశమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. దేశంలో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయి ఆరోగ్య సేవలను విస్తరిస్తూ వైద్య రంగాన్ని బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. యుఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో భారత స్టార్ షెట్లర్ కిడాంబి శ్రీకాంత్ రన్నర్అప్గా నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. రాష్ట్రపతి భవన్లో ఈ సాయంత్రం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 నాటి రెండవ రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో శౌర్య పురస్కారాలు ప్రదానం చేశారు. ఎయిర్ మార్షల్ తరుణ్ చౌదరి, లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వర్ష్నే, లెఫ్టినెంట్ జనరల్ వికాస్ రోహెల్లా, లెఫ్టినెంట్ జనరల్ హర్బిందర్ సింగ్ వాద్రా, లెఫ్టినెంట్ జనరల్ మోహిందర్ పాల్ సింగ్లు అతి విశిష్ట సేవా మెడల్ అందుకున్నారు. సరిహద్దుల్లో ఉగ్రవాదం, తిరుగుబాట్లను అణిచివేయడంలో సాయుధ దళాలు, కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు చూపిన అసాధారణ ధైర్య సాహసాలకు గుర్తింపుగా ఈ అవార్డులు అందజేశారు. వైమానిక, నౌకాదళ కార్యకలాపాలు, మానవతా దృక్పథంతో చేపట్టిన సహాయక చర్యల్లో ప్రదర్శించిన అసమాన శౌర్యాన్ని కూడా ఈ సందర్భంగా పురస్కారాలతో గౌరవించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రభృతులు పాల్గొన్నారు. భారత్ ప్రపంచ ఇన్నోవేషన్ హబ్గా ఎదుగుతోందని, అంతర్జాతీయ భాగస్వామ్యాల నిర్మాణానికి ఇది సరైన అవకాశమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. బ్రిక్స్ వాణిజ్య పరిశ్రమల సమాఖ్య ప్రతినిధి బృందం ఈరోజు న్యూఢిల్లీలో మంత్రితో సమావేశమైంది. ఇన్నోవేషన్, స్టార్టప్లు, ఎమర్జింగ్ టెక్నాలజీస్, పరిశోధనల్లో బ్రిక్స్, బ్రిక్స్ ప్లస్ దేశాల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై వారు చర్చించారు. ఈ సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, అంతరిక్షం, బయోటెక్నాలజీ, కృత్రిమ మేధస్సు, డీప్ టెక్నాలజీ రంగాల్లో భారత్ అద్భుతమైన ప్రగతి సాధించిందన్నారు. భారతదేశ ప్రాధాన్యతలకు అనుగుణంగా నిర్దిష్ట ప్రతిపాదనలతో కలిసి పనిచేయాలని బ్రిక్స్ ప్రతినిధి బృందాన్ని కోరారు. తన సీషెల్స్ పర్యటన ఎంతో ఫలప్రదంగా సాగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సీషెల్స్ 50వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. తమపై చూపిన ఆదరాభిమానాలకు గాను సీషెల్స్ అధ్యక్షులు డాక్టర్ ఫ్యాట్రిక్ హెర్మనీకి, అక్కడి ప్రభుత్వానికి, ప్రజలకు మోదీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గత 50 ఏళ్లుగా ఇరుదేశాల మధ్య నమ్మకం, పరస్పర పురోగతితో సంబంధాలు కొనసాగాయని, రాబోయే 50 ఏళ్లు ఆవిష్కరణలు, సుస్థిరత, ఉమ్మడి శ్రేయస్సుకు చిహ్నంగా నిలుస్తాయని సామాజిక మాధ్యమంలో మోదీ పేర్కొన్నారు. రక్షణ రంగంలో కొత్త నిబంధనల వల్ల సరికొత్త సాంకేతికత, వ్యవస్థల ఉత్పత్తి, సైన్యంలోకి వాటి చేరిక వేగవంతమవుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు డిఆర్డీఓ ఆర్థిక అధికారాల వికేంద్రీకరణ నిబంధనలను ఆయన విడుదల చేశారు. వివిధ స్థాయిల్లో క్రియాశీల అధికారాలు పెంచడం, ప్రయోగాలు, పరీక్షల కోసం ప్రత్యేక నిధులను కేటాయించడం వంటి కీలక మార్పులు ఇందులో ఉన్నాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్నాథ్ సింగ్, ఈ నిబంధనల వల్ల పరిశ్రమలు, విద్యా సంస్థలతో భాగస్వామ్యాన్ని పటిష్టం

0: చేస్తూ ఆత్మనిర్భర్ భారత్ రక్షణ సన్నద్దతకు దోహదపడుతుందన్నారు. వ్యూహాత్మక పరిశోధన, అభివృద్ది ప్రాజెక్టుల సమర్థత, జవాబుదారీతనం సకాలంలో అమలును పెంచడానికి సంస్కరణలు చేపట్టినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రక్షణ శాఖ సిబ్బంది అధిపతి జనరల్ ఎస్ఎన్ రాజా సుబ్రమణి, డిఆర్డీఓ చైర్మన్ రాజేష్ కుమార్ సింగ్ పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశంలో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయి ఆరోగ్య సేవలను విస్తరిస్తూ వైద్య రంగాన్ని బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన 16వ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ సదస్సులో మాట్లాడుతూ ఆయన, ప్రజలకు ప్రాథమిక వైద్యం అందించే తొలి కేంద్రాలుగా దేశవ్యాప్తంగా 1,86,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం ప్రాథమిక, ద్వితీయ వైద్య కేంద్రాల అనుసంధానాన్ని మెరుగుపరిచామన్నారు. అలాగే వెనుకబడిన వైద్య సేవలు సరిగా అందని జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి దేశంలో కొత్తగా 23 ఎయిమ్స్, 157 కంటే ఎక్కువ వైద్య కళాశాలలు నిర్మించి తృతీయ శ్రేణి వైద్య సంరక్షణను బలోపేతం చేశామని నడ్డా వివరించారు.
1: The National Health Authority and PM Jai Pradhan Mantri Jan Arogya Yojana has expanded the health facility and made it accessible and affordable throughout the length and the breadth of the country and incorporates 62 crore people and now India is the world's largest digital public infrastructure healthcare.
0: పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ వైపు మరింత ముందుకు సాగడానికి అనుకూల పరిస్థితులున్నాయని ఆ శాఖ పేర్కొంది. రాబోయే 2 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, కేరళలో, అలాగే రాబోయే 3 రోజుల్లో బీహార్, ఒడిశా, కోస్తా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అండమాన్ నికోబార్, జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్ పరిసరాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులు, పిడుగుపాట్లు పడతాయని హెచ్చరించింది. అలాగే ఢిల్లీ, హర్యానా, బీహార్, ఉత్తరప్రదేశ్లో రేపటి వరకు వడగాల్పులు వీచే అవకాశం ఉందని కూడా ఐఎండీ తెలిపింది. యుఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో భారత స్టార్ షెట్లర్ కిడాంబి శ్రీకాంత్ రన్నరప్గా నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈరోజు జరిగిన ఫైనల్ పోటీలో చైనీస్ తైపీకి చెందిన సూ లింగ్ యాంగ్ చేతిలో 15-21, 21-16, 9-21 స్కోర్తో శ్రీకాంత్ ఓటమిపాలయ్యారు. ఆయన చివరిసారిగా 2017లో బీడబ్ల్యూఎఫ్ సూపర్ సిరీస్ కింద ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ను గెలుచుకున్నారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పటి వరకు ఆయనకు అంతర్జాతీయ టైటిల్ ఏదీ దక్కలేదు. దేశ సమగ్రాభివృద్దికి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల స్థాపన ప్రస్తుత కాలపు అవసరమని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ పేర్కొన్నారు. ఇది రైతులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు, యువతకు సుస్థిర వృద్ధిని చేకూరుస్తుందని అన్నారు. యువత ఉద్యోగాలు వెతికేవారిగా కాకుండా ఉద్యోగాలు సృష్టించేవారిగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. ఫర్వణిలో వసంతరావ్ నాయక్ మరఠ్వాడా కృషి విద్యాపీఠ్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ కళాశాలలో ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తుల పరిశ్రమల క్రమబద్ధీకరణ పథకం కింద ఏర్పాటు చేసిన కామన్ ఇంక్యుబేషన్ సెంటర్ను ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడారు. పంట చేతికొచ్చిన తర్వాత జరిగే నష్టాలను తగ్గించవలసిన అవసరం ఎంతైనా ఉందని, వ్యవసాయ ఉత్పత్తుల విలువను పెంచడానికి ఫుడ్ ప్రాసెసింగ్ను ప్రోత్సహించాలని ఆయన పునరుద్ఘాటించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో 2026 నాటి 2వ రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో శౌర్య పురస్కారాలు ప్రదానం చేశారు. భారత్ ప్రపంచ ఇన్నోవేషన్ హబ్గా ఎదుగుతోందని, అంతర్జాతీయ భాగస్వామ్యాల నిర్మాణానికి ఇది సరైన అవకాశమని కేంద్ర శాస్త్ర సాంకేతిక

0: శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. దేశంలో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ శ్రేణి ఆరోగ్య సేవలను విస్తరిస్తూ వైద్య రంగాన్ని బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 చిత్రగీతాలు వింటారు. ముందుగా వినబోతున్న పాట జీన్స్ చిత్రం కోసం నిత్యశ్రీ ఇంకా ఏఆర్ రెహమాన్ ఆలపించిన, క్షమించాలి, నిత్యశ్రీ ఆలపించిన ఏఎం రత్నం ఇంకా శివగణేష్ గీతం వింటారు. సంగీతం ఏఆర్ రెహమాన్.

శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. మరి ఈ కార్యక్రమానికి ఒక చిన్న విరామం తీసుకుందాం. స్టూడియోలో సమయం 7:30 కావస్తోంది. ఫిఫా వరల్డ్ కప్ 2026 డైలీ అప్డేట్స్ ఆంగ్లంలో వింటారు మరి కాసేపట్లో.

తర్వాత వినబోయ పాట ప్రియురాలు పిలిచింది. ఈ చిత్రం కోసం శంకర్ మహాదేవన్ ఆలపించిన ఏఎం రత్నమిక శివ గణేష్ గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: ఆకాశవాణి FM 102.2 ప్రకటించిన కార్యక్రమం మరి కాసేపట్లో వింటారు.

యువతే దేశ భవిత అని, యువతే అభివృద్ధి అని, వికసిత్ భారత్ నిర్మాణం అని, వికసిత్ భారత్ నిర్మాణంలో యువత కీలకమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఎంతో ప్రాధాన్యతనిస్తున్నాయి. విద్యావంతులుగా, శాస్త్రవేత్తలుగా.

0: పారిశ్రామికవేత్తలుగా ఇలా అనేక రంగాల్లో వాళ్ళని తీర్చిదిద్దడంలో ఎంతో కృషి జరుగుతోంది. అలాంటి యువత సన్మార్గంలో నడిచేలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా యువతను మాదక ద్రవ్యాలకు మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేలా విశేష కృషి ఎంతో జరుగుతోంది. అందులో భాగంగా భారతదేశాన్ని మాదక ద్రవ్యరహిత దేశంగా నషాముక్త భారత్గా తీర్చిదిద్దేందుకు విస్తృతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు గంజాయికి దూరంగా ఉంచేలా ఈగిల్ విభాగం అంటే రాష్ట్ర ప్రత్యేక పోలీసు విభాగం నిరంతరం కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈగిల్ విభాగంలో ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ కె నగేష్ బాబు గారు మన ఆకాశవాణి విజయవాడ స్టూడియోస్లో ఉన్నారు. నమస్కారం నగేష్ బాబు గారు.
1: నమస్కారం అండి.
0: నగేష్ బాబు గారు, మన రాష్ట్రంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కానీ విక్రయాలు కానీ నిల్వలు కానీ వీటి మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
1: మరి ఒకసారి మీ అందరికీ నమస్కారం అండి. ఈగల్ అంటే ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్. ఇది 2 సంవత్సరాల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు స్థాపించబడిన సంస్థ. దీని యొక్క ముఖ్య విధి ఏదైతే మాదక ద్రవ్యాలు ఉన్నాయో వాటిని అరికట్టడము, అలాగే ఈ మాదక ద్రవ్యాల బారిన పడిన యువతను రక్షించటము, అలాగే సమాజంలో అవేర్నెస్ క్రియేట్ చేయటము ఈ ఈగల్ యొక్క ముఖ్య బాధ్యత. లా ఎన్ఫోర్స్మెంట్తో పాటు అవేర్నెస్ను కూడా ఈక్వల్గా తీసుకెళ్తూ వీలైనంత త్వరగా ఈ రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్గా చేయడానికి స్థాపించబడిన సంస్థ ఈ ఈగల్. అలాగే దీని అక్రమ రవాణాన్ని నిరోధించడానికి ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్న చెక్ పోస్టులతో పాటు డైనమిక్ చెక్ పోస్టులు కూడా మన అంతర్రాష్ట్ర సరిహద్దుల మీద పెట్టడం జరిగింది. దానివల్ల చాలా వరకు ఈ అక్రమ రవాణాని నివారించగలిగాము. అలాగే నిల్వలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రైట్స్ ద్వారా కంట్రోల్ చేస్తూ వాటిని వీలైనంత త్వరగా సర్టెన్ కమిటీస్ ఉన్నాయి, డిస్పోజబుల్ కమిటీస్ అని, స్టేట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆ కమిటీస్ ద్వారా వీటన్నిటిని కూడా డిస్ట్రాయ్ చేయటం జరిగింది. ఇంకా కొంత నిల్వలు ఉన్నాయి, వాటిని కూడా వీలైన త్వరలో డిస్ట్రాయ్ చేయటం జరుగుతుంది.
0: ఎస్పీ గారు, సరే ఎక్కడైనా సాగు జరుగుతోంది, అమ్ముతున్నారు, తీసుకుంటున్నారు అని మీకు సమాచారం తెలియజేయాలంటే ఎలా, ఎవరికి, ఎప్పుడు, ఎట్లా?
1: దీని గురించి టోల్ ఫ్రీ నెంబర్ 1972 ఉందండి. ఎవరైనా సరే ఈ నెంబర్ కాల్ చేసినట్లయితే మీరు ఏదైతే సమాచారం ఇవ్వాలనుకుంటున్నారో ఆ సమాచారం ఇవ్వచ్చు. అలాగే ఈ డ్రగ్స్ బారిన పడిన వారిని రెస్క్యూ చేయడానికి లేకపోతే రీహాబిలిటేషన్ సెంటర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి, డిఎడిక్షన్ సెంటర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కూడా ఈ నెంబర్ ద్వారా మీరు సమాచారం పొందవచ్చు.
0: నగేష్ బాబు గారు, ఇప్పుడు మాదక ద్రవ్యాలకు ఎక్కువగా మనం వింటున్నంతలో యువత బానిసవుతున్నారు అనేటువంటిది తెలుస్తోందండి అక్కడక్కడ. ఈ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని యువతకు మీరు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు?
1: లా ఎన్ఫోర్స్మెంట్తో పాటు ఈ అవేర్నెస్ను కూడా చాలా విస్తృతంగా చేస్తున్నామండి. కాలేజెస్లో అయితేనేమండి, అలాగే అసంఘటిత కార్మికుల దగ్గరికి అయితేనేమండి, అలాగే ఎంప్లాయీస్ దగ్గరికి, అలాగే ప్రొఫెషనల్స్ దగ్గర కూడా మేము వెళ్ళి అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. తద్వారా మీరు చూసినట్లయితే ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ఈగల్ క్లబ్స్ అని పెట్టాం. ఇప్పుడు రాష్ట్రంలో మీరు చూస్తే 40,000 ఈగల్ క్లబ్స్ పనిచేస్తూ ఉన్నాయి. ఆ ఈగల్ క్లబ్స్ అంటే ఏంటంటే ఆ కాలేజీలో 4 మేల్ స్టూడెంట్స్, 4 ఫీమేల్ స్టూడెంట్స్ ఉంటారు, 2 లెక్చరర్స్ ఉంటారు, 1 మేలు 1 ఫీమేలు. అట్లా ప్రతి ఇన్స్టిట్యూషన్లో ఒక 10 మంది ఈగల్ సభ్యులు ఉంటారు, వాళ్ళని క్లబ్గా ఫామ్ చేశాము. ఈ మాదక ద్రవ్యాల గురించిన సమాచారం కానివ్వండి, లేకపోతే దీని గురించి అవేర్నెస్ కూడా వీళ్ళు క్రియేట్ చేస్తుంటారు ఆ ఇన్స్టిట్యూషన్లో. అలాగే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా వీళ్ళు ఈగల్కి తెలియజేస్తుంటారు. ఈగల్తో అనుసంధానమై ఈ ఈగల్ క్లబ్స్ పనిచేస్తాయి.
0: విద్యార్థి దశలో విద్యా సంస్థల్లో దీని పట్ల అవగాహనకు కార్యక్రమాలు ఏమైనా చేస్తుంటారా?
1: అవునండి, చాలా రెగ్యులర్గా చేస్తూ ఉంటాము. ఇప్పటికి వరకు మేము 21,000 అబోవ్ క్యాంప్స్ని మేము కండక్ట్ చేయడం జరిగింది. అక్రాస్ ద స్టేటు, అక్రాస్ ద డిస్ట్రిక్ట్స్, అక్రాస్ ది మండల్ లెవెల్ ఆల్సో అన్ని ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి కూడా మ్యాక్సిమం అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతూ ఉంది. నాట్ ఓన్లీ ఫ్రమ్ ఈగల్, డిస్ట్రిక్ట్ పోలీస్ కూడా చేస్తున్నారు, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ చేస్తున్నారు, అలాగే ఎక్సైజ్ వాళ్ళు చేస్తున్నారు, అలాగే సమ్ ఎన్జిఓస్ కూడా చేస్తున్నారు. వీళ్ళందరి సహకారంతో కోఆర్డినేట్ చేసుకొని వీలైనంత పెనిట్రేట్ అయి

0: మ్యాక్సిమం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం.
1: గంజాయి సాగును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్మూలించింది. అనంతరం మరీ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అక్కడ చోటు చేసుకున్నటువంటి మార్పు ఏమిటి? ఈ గంజాయి సాగును వదిలేసి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి సౌకర్యాలు ఏంటి?
0: మీరు అన్నది అక్షరాలు నిజమండి. ఇప్పుడు మన రాష్ట్రంలో గంజాయి సాగు జీరో అయిపోయింది. దీన్ని ఎన్సీబీ వారు కూడా ధృవీకరించారు. ఇప్పుడు రాబోయే సీజన్ కూడా హార్వెస్టింగ్ సీజన్. ఈ సీజన్ మీద కూడా ఈగల్ చాలా సీరియస్గా ఫోకస్ చేశాము. ఫర్దర్గా ఎలాంటి కల్టివేషన్ జరగకుండా ఎన్షూర్ చేస్తున్నాము. ఇలా కావడానికి గవర్నమెంట్ సైడ్ నుంచి చాలా చాలా కోఆపరేషన్ ఉందండి. ఎవరైతే ఈ గంజాయిని పండిస్తున్నారో వాళ్ళకి ఆల్టర్నేట్ క్రాప్స్ను ప్రొవైడ్ చేశారు, ఆల్టర్నేట్ లైవ్లీహుడ్స్ చూపించారు బై ప్రొవైడింగ్ మోర్ దాన్ 200 టైప్స్ ఆఫ్ సాప్లింగ్స్. అలాగే కాకుండా ఇంకా కూడా వాళ్ళు ఫర్దర్ మార్కెటింగ్ కానివ్వండి, ఏ ఇబ్బంది లేకుండా అక్కడ ఆఫీసర్స్ కూడా వీళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళకి లైవ్లీహుడ్ కల్పించడం వల్ల, వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ రావడం వల్ల ఈరోజు గంజాయి సాగు మన రాష్ట్రంలో జీరో అయింది.
1: వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం చాలా కల్పిస్తుంది.
0: అవునండి, ప్రత్యామ్నాయంగా చాలా కల్పిస్తుంది. ఆల్టర్నేట్ క్రాప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, వాళ్ళకి మార్కెటింగ్ ఫెసిలిటీస్ని క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళలా కాన్ఫిడెన్స్ తీసుకొచ్చారు.
1: నగేష్ బాబు గారు, మాదక ద్రవ్యాలకు బానిసైనటువంటి వారికి మరీ ముఖ్యంగా యువతకు మీరు ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తున్నారు? ఇందుకోసం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి డి అడిక్షన్ కేంద్రాలు కూడా ఉండుంటాయి, వాటి గురించి కూడా వివరించండి. అసలు ఎన్ని ఈ డి అడిక్షన్ కేంద్రాలు ఉన్నాయి మన రాష్ట్రంలో?
0: మన రాష్ట్రంలో దాదాపు 58 డి అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయండి. అలాగే ఎవరైతే ఈ డ్రగ్స్ బారిన పడ్డారో వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నాము. కౌన్సిలింగ్ మేమే ఉంటుందో పాటు ఎక్స్పర్ట్స్తో, డి అడిక్షన్ సెంటర్లో ఉన్న సైకాలజిస్టులు కానివ్వండి, సైక్రియాటిస్టులు కానివ్వండి, వాళ్ళతో కూడా కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నాము. వాళ్ళు కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా డిజైన్ చేయడం జరిగింది. వాటి ద్వారా యువతని వీలైన త్వరగా ఈ డ్రగ్స్ బారి నుంచి బయటపడేందుకు ఇవి ఉపయోగపడుతూ ఉన్నాయి. చాలామంది యువత వీటి నుంచి బయటపడుతున్నారు కూడా. అవేర్నెస్ వల్ల కానివ్వండి, ఈ కౌన్సిలింగ్ వల్ల కానివ్వండి, మీరు స్టాటిస్టిక్స్ చూస్తే ఒక 2 సంవత్సరాలకు ముందుకి ఇప్పటికి చాలా తేడాను మీరు గమనించగలుగుతారు. కాబట్టి ఈ డి అడిక్షన్ సెంటర్స్ని, రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా వాటి యొక్క అవైలబిలిటీ, వాటి యొక్క సర్వీస్ అవైలబిలిటీ కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాము. తద్వారా యువతని ఈ బారి నుంచి రక్షించడం జరుగుతుందండి.
1: నగేష్ బాబు గారు, ఇప్పుడు ఈ మాదక ద్రవ్యాలకు బానిస అయినటువంటి వారికి, అడిక్ట్ అయినటువంటి వారికి కౌన్సిలింగ్ ఇప్పించి మార్పు తెప్పించినటువంటి యువత గురించి మీకేమైనా అంటే ఫాలోఅప్, మళ్ళీ ఈయన ఏమైనా తీసుకుంటున్నాడా, మళ్ళీ దీనికి ఏమైనా బానిస అయ్యాడా, మనం ఎంతో కౌన్సిలింగ్ ఇప్పించాం కదా అని ఇలా ఫాలోఅప్ ఏమైనా చేస్తుంటారా? వాళ్లల్లో మార్పు వచ్చాక ఆరోగ్యకరమైనటువంటి జీవన శైలిని వారు గడుపుతున్నట్లు మీరేమైనా గమనించారా?
0: యా, తప్పకుండా అండి. ఎవరైతే ఈ డి అడిక్షన్ సెంటర్ ద్వారా బాగుపడి బయటకు వచ్చారో వాళ్ళ మీద కూడా మేము నిఘా పెట్టడం జరుగుతుంది. హౌ దే ఆర్ లీడింగ్ దేర్ లైఫ్ అని. సో మ్యాక్సిమం వాళ్ళు వన్స్ బయటకు వచ్చిన వాళ్ళు మంచిగా ఉంటున్నారు, వాళ్ళ నార్మల్ డే టు డే లైఫ్ని వాళ్ళు మంచిగా లీడ్ చేస్తున్నారు. కొంతమంది హీర్ అండ్ దేర్ కొన్ని రిలాప్సెస్ జరుగుతున్నాయి, వాటిని మళ్ళీ అగైన్ మా వాళ్ళు అటెండ్ అవ్వడం, మళ్ళీ అగైన్ డి అడిక్షన్ సెంటర్లో జాయిన్ చేయడం జరుగుతుంది. అట్లా ఎవరిని కూడా వదలకుండా కంటిన్యూ మానిటర్ చేస్తున్నాము. పూర్తిగా వాళ్ళ ఈ యొక్క డ్రగ్స్ యొక్క అడిక్షన్ నుంచి బయటపడేదాకా కూడా వాళ్ళని కంప్లీట్గా మానిటర్ చేయడం జరుగుతుందండి.
1: మాదక ద్రవ్య రహిత భారతదేశాన్ని నిర్మించడంలో చాలా విశేషమైనటువంటి కృషి చేస్తున్నారు. సమాజం నుంచి మీకు ఎలాంటి స్పందన వస్తుంది?
0: చాలా మంచి స్పందన వస్తుందండి. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఒకప్పుడు ఈ డ్రగ్స్ గురించి సమాచారం ఎవరికి ఇవ్వాలో తెలియదు, డ్రగ్స్ బారిన పడిన వాళ్ళ పిల్లల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో తెలియదు, ఒక ప్రాపర్ సిస్టమ్ లేకుండా ఉండే. ఇప్పుడు ఈగల్ అనే సంస్థ వచ్చిన తర్వాత, ఈ 1972 అనే నెంబర్ వచ్చిన తర్వాత ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే వాళ్ళు ఈ నెంబర్ ద్వారా పొందుకోగలుగుతున్నారు. అలాగే ఎలాంటి రెస్క్యూ కావాలన్నా సరే ఈగల్ సిద్ధంగా ఉంది. రెస్క్యూ చేయటం వల్ల ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారండి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఆర్టీజీఎస్ ద్వారా ఒక పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. దానిలో 72% సెడ్ దే ఆర్ హ్యాపీ.
1: నగేష్ బాబు గారు, యువతకి మీరిచ్చేటువంటి సూచనలు ఏంటి?
0: ఈరోజు యువత అనేది దేశ భవిష్యత్తు కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ చాలా ప్రధానం. కాబట్టి జీవితంలో ఇలాంటి తప్పులు జరిగితే జీవితంలో సర్వస్వం కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ డ్రగ్స్ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యువతే కాదు, యువత

0: యొక్క తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి గనక ఈ డ్రగ్స్ బారిన పడితే జీవితం సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీని బారిన పడకుండా మన బిడ్డలను చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలాగే యువతలో కూడా వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. చిన్న చిన్న తప్పుల వల్ల జీవితాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి చెడు అలవాట్లు జోలికి వెళ్లకుండా మంచిగా యోగా అని కానివ్వండి, అలాగే స్పోర్ట్స్ అని కానివ్వండి, అలాగే పాజిటివ్గా లిజనింగ్ టు మ్యూజిక్ అని కానివ్వండి, ఇలాంటి యొక్క మంచి లక్షణాలు ఏర్పరచుకోవడం వల్ల వాళ్ళ యొక్క క్రియేటివిటీ పెరుగుతుంది, వాళ్ళ యొక్క పర్సెప్షన్ లెవెల్ పెరుగుతుంది, వాళ్ళకి ఇంటెలెక్చువల్ లెవెల్ కూడా బాగా పెరుగుతుంది, వాళ్ళు దేశ అభివృద్ధికి కానివ్వండి, రాష్ట్ర అభివృద్ధికి కానీ దోహదపడే ఒక చోదక శక్తిగా ఉంటారని భావిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ డ్రగ్స్ విషయం పట్ల చాలా జాగ్రత్తగా ఉండి ఈ సమాజాన్ని మనది, ఈ రాష్ట్రం మనది, ఈ దేశం మనది, దీని భవిష్యత్తును మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే డ్రగ్స్ని తప్పనిసరిగా మనం కంట్రోల్ చేయాల్సిందే. దానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.
1: ధన్యవాదాలు నగేష్ బాబు గారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: ఆకాశవాణి వ్యాసమహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీతా పారాయణం 18 అధ్యాయాలు 700 శ్లోకాలు 700 రోజులు. ప్రతిరోజు ఉదయం 7:15 ఉదయరేఖల కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ప్రతిరోజు భగవద్గీతలోని ఒక శ్లోకం, దాని భావం వింటారు.
2: శ్రీమద్ భగవద్గీత

0: ఎవరు అనన్యప్రేమికులైన నా భక్తులై పరమేశ్వరుడనగు నన్ను నిరంతరము స్మరించుచు నిష్కామభావముతో భజించుచుందురో, నిరంతరము చింతించుచుందురో, అట్టివారల యోగక్షేమములను నేనే స్వయముగా ప్రాప్తింపజేయుదును.
1: గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరాంప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. గుర్తుంచుకోండి, వ్యాస మహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీత పారాయణం ప్రతిరోజూ ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం. భగవద్గీత పారాయణం
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇంటి నెంబరు నాటిక. రచన శ్రీ ఎస్ఏఎల్ పాపారావు. ఇందులో శ్రీతులు పుచ్చ పూర్ణానందం, నండూరు సుబ్బారావు, శ్రీమతి ఎం నాగరత్నమ్మ, శ్రీమతి బిబి కనకదుర్గ పాల్గొన్నారు. వినండి ఇంటి నెంబరు నాటిక.
3: సరే నేనే తిప్పేస్తాను.
4: ఉండండి ఉండండి. ఏమిటా ఇది? అది నేతి డబ్బా, ఒలికిపోతుంది.
3: ఓహో అలాగా. ఇది ఊరగాయలు కుట్టాను, పిడకలు కుట్ట. ఏమండా ఇవన్నీ తీయండి, లేకపోతే ఇవన్నీ నేనే తింపాల్సి వస్తే అవి కాస్త ఏకమైపోగలవు.
4: ఏకమైపోవటమేంటి?
3: ఉంది ఇవి తీయండి, నేను బెడ్ వేసుకోవాలి. ఇది బెర్త్ కానీ అలమరా కాదు.
4: అయితే ఇంతసేపు ఏం చేస్తున్నారు?
3: ఇంతసేపు బండి ఎందుకు ఉండాలి? తీస్తారా తీరా?
5: అవన్నీ కింద పడేస్తాడు రామసు, తీయండి. చూస్తూ ఊరుకుంటారే.
4: చూస్తున్నా. ఏమిటి ఈయన జబర్దస్తి?
3: ఎవరిదండి జబర్దస్తి? సామాన్ ఇక్కడ ఉంచింది కాకుండాను.
4: ఉంచితే సామాన్ మీద చేయడానికి మీకేం అధికారం?
3: సామాన్ మీద నాకేం అధికారం లేని మాట నిజమే, కానీ స్థలం నాది.
4: ఇది మహానీది అయిందిలే.
3: మాటలతో సరిపెడతారా? ఇవి తీస్తారా?
4: ఎలా తీయటం? నా ఒక్కడి వల్ల అయ్యే పనే.
3: మీ ఒక్కడి వల్ల కాదు. చూడండి మీ అర్థాంకి గారిని, అదిగో అక్కడ మీ అమ్మాయి అనుకుంటాను తీరిగ్గా కూర్చుంది. పిలవండి సాయానికి.
4: వాళ్ళేమి కూలీలా నీకు స్థలం సర్ది పెట్టడానికి?
3: ఏమిటండి మీరు అనేది? సామాన్ తీయమంటే తీరు, నేను తీస్తే ఒప్పుకోరు. బాగానే ఉంది వర్ష.
5: పోనీ అతన్నే సాయం పట్టమనండి, జాగ్రత్తగా మీరు తెంచుకోవచ్చు.
3: బాగుంది తల్లి, మంచి సలహా ఇచ్చారు కదూ. పట్టండి చూస్తానే.
4: ఉండవయ్యా, మహా ఇదైపోతున్నావు. జాగ్రత్త జాగ్రత్త, మెల్లిగా దించు.
3: అమ్మయ్యా ఇది దించడానికి పెద్ద యుద్ధం చేయాల్సి వచ్చింది. బెడ్ వేసుకుంటాను. అయ్యో టీ తాగటమే పడలేదే. అనకాపల్లి వెళ్ళేంత వరకు టీ నీళ్ళు ప్రయత్నం లేదు కాబోసు. అనకాపల్లి మాత్రం ఎంతసేపు అవుతుంది రైలు? టీ వాడిని వెతికి టీ తీసుకుని డబ్బులు ఇవ్వడం తప్ప తాగే ప్రాప్తి ఉండదు. ఏమిటి చేయటం ఇప్పుడు?
4: అమ్మా రేణు, నీళ్లు అవి తీసుకున్నారా?
6: తీసుకున్నాను నాన్న.
4: ఏమే మరి టీ కాయకూడదు కాస్త?
3: కాస్త ఏం కర్మం తల్లి, కాస్త ఎక్కువగానే కాయండి పర్వాలేదు.
4: మాకు కావాల్సినంత కాచుకుంటాం, మధ్య నీ సలహా దేనికి? ఆ స్టవ్ వెలిగించమ్మా రేణు, మీ అమ్మ టీ కాస్తుంది.
6: అలాగే నాన్న.
3: అదేమిటి ఎవడ కంపార్ట్మెంట్ లోనే స్టవ్ వెలిగించేస్తారా? ఏమిటి
4: మా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాం, నీకెందుకు?
3: మీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఇది మీ ఇల్లు కాదండి, రైలు పెట్టే.
4: రైలు పెట్టానే నువ్వు మాకు చెప్పాలా? మాకు తెలుసు.
3: మీకు రైలు పెట్టే అని తెలిస్తే తెలిసేమో కానీ ఏమండి రైల్లో స్టవ్ వెలిగించకూడదని తెలియదు కావచ్చు.
4: మాకు అన్నీ తెలుసు, కాస్త ఊరుకుంది బాబు చంపక.
3: సరే ఏం చేస్తాం, గుప్పు చుప్పుగా ఊరుకుంటే కాసిన టీ నీళ్ళైనా మొహాన్ పోస్తారు, లేకపోతే ఇవాళ టీకి మొహం పోయాలి. సిగరెట్ అన్నా కాల్చుకుంటాను.
4: ఇదిగో అబ్బాయి.
3: ఏమండి అప్పుడే తయారైంది టీ? అబ్బా అబ్బా ఏమి హస్తం అండి మీది?
4: టీ కాదు పిండాకూడు కాదు. మేం టీ పొడితో కాచమంటావా లేకపోతే నీ సిగరెట్ పొడితో కాయమంటావా?
3: ఏమండి సిగరెట్ పొడితో ఎవరైనా టీ కాస్తారండి, మరి సోచ్యంగాని.
4: మరి నువ్వు పైన ఉండి టీ నీడలో ఆ సిగరెట్ పొడి దులుపుతూ ఉంటే ఎలా టీ కాసుకోదు?
3: ఓహో అలాగా, క్షమించండి. ఏమండి నాకు ఈ పైన ఉండటం పెనం మీద కూర్చున్నట్టుగా ఉందండి. ఆ టీ నీళ్ళ కన్నా ఇక్కడ ఉంటే ఆ స్టవ్ నన్ను ముందర ఉడకబెట్టేటట్టుగా ఉంది. ఉండండి, కింద దిగుతాను.
4: ఎక్కడేస్తున్నావయ్యా కాలు? నా నెత్తిని కాని పెడతావే?
3: ఎంత మాట, మీరేం బలి చక్రవర్తులా మీ నెత్తిని పెట్టడానికి? అమ్మాయ్యా అవండి, కొద్దిగా జరగండి, కూర్చోవాలి.
4: ఆ పైన కూర్చోకూడదు,
3: అక్కడ తల ఎత్తడానికి వీలు పడదు సరిగదా. ఈ స్టవ్ వేడి భరించలేకుండా ఉన్నానండి. అయినా ఈ టైంలో నేను టీ తాగకపోతే ఉండలేనండి. కాస్త జరగండి.
4: ఏమిటయ్యా నీ దబాయింపు? ఇంటి అల్లుళ్ళగా
5: నాన్నా. ఏమిటా మాటలు?
4: లేకపోతే చూడమ్మా.
5: చాలే ఊరుకో నాన్న, ఏమనాలో ఏమనకూడదో కూడా మీకు తెలీదు.
3: మీరు ఏమనుకున్నా నాకు మాత్రం చోటు ఇచ్చి తీరాల్సిందేనండి.
4: బాగానే ఉందయ్యా బాబు, మోక్షానికి వెళ్ళి మొగుడు తెచ్చుకున్నట్లుంది.
3: మీరంతా బాధపడాల్సిన అవసరం ఏం లేదులేండి. మీ అమ్మాయి కూర్చున్న దగ్గర కూర్చోటానికి నాకు అధికారం ఉంది. 10 గంటల వరకు ఆ సీట్ నాది.
4: సరే కూర్చోవయ్యా.
5: అందుకే నాన్న, కంపార్ట్మెంట్ అంతా రిజర్వ్ చేయించమని మొదటే చెప్పానుగా.
3: సచ్చంద్ర బాబు, అలాగైతే నేను ఈవేళ వెళ్ళటమే పడకపోను. పోనీలేండి, నేను ఆ గుమ్మం దగ్గర కాస్త నిలబడతాను.
4: ఏమేరు, ఇంకా టీ కాలేదా?
6: కంగారు పెడితే అవుతుందటండి.
3: పాపం ఏమండి ఏమండి, ఆమె మన కోసం ఎంత కష్టపడుతున్నారు. ఇంకెంతసేపులేండి, సాయంకాలం ఈ చల్లగాల్లో టీ తాగుతుంటే ఉంటుంది మజ.
4: చాలా శ్రమ పడి సలహా ఇచ్చారు, ఊరుకోవయ్యా.
3: ఇందులో శ్రమే ఉందండి.
4: అమ్మా వేణు, కాస్త గాలి కొట్టమ్మా, నాకు సాధ్యం కాదు.
3: ఎందుకండి? నేను కొడతానండి గాలి, మీరు తప్పకోండి.
4: అబ్బాబ్బాబ్బా, అబ్బాయి నీ పేరేమిటో గాని?
3: మోహన్ వెంకట మురళీకృష్ణమూర్తి అండి, కానీ పిలిచేవారంతా మోహన్ అంటారు.
4: ఏటో నా మోహం, నువ్వు కాసేపు ఊరుకోగలవా?
5: ఇదిగో నాన్న టీ.
4: మరి యాపిల్ పళ్ళు కోసావా అమ్మా?
5: కోసానన్న. ఇదిగో
3: ఇదేమిటి? ఏమండి ఏమండి, టీలో యాపిల్ పళ్ళు నచ్చుకుంటారా? ఏమిటండి, నాకు అలా ఇష్టం ఉండదండి.
4: నీ ఇష్టాయిష్టాలు ఎవరికి కావాలయ్యా, నా ఇష్టం నా అది.
3: అంతేలేండి, ఎవరి ఇష్టం వాళ్ళది. కొంతమంది ఎవరు ఏది ఇచ్చినా తీసుకోరు. ఏమండో నాకు ఆ పట్టింపు తెలుసుమా అండి.
4: అయితే ఇప్పుడు ఏమిటంటావు?
3: ఏమీ లేదు, టీ నాకు ఎంతసేపటికి ఇవ్వకపోతే నేను తీసుకుంటాను లేదు అని సంశయిస్తున్నారేమోనని నాకు ఆ పట్టింపు లేవు అంటున్నాను.
4: లేదు లేదు, మేము అలా అనుకోవడం లేదు, ఇవ్వడం లేదు. మాకు సరిపడా కాచుకున్నాం.
3: సచ్చంద్ర బాబు, మరేమిటి చేయటం. సరే కర్మ, సిగరెట్ అన్నా కాచుకుంటా.
4: అవునమ్మా, పొడి పాడైనట్టుంది.
5: పొడి కాదు నాకు, ఎలా కాదు అలా సిగరెట్ కాలుస్తుంటే ఎలా తాగటం.
4: అవును, ఏమయ్యా ఆడవాళ్ళ ఎదురుగా పెద్ద సినిమా హీరోలుగా నువ్వు సిగరెట్?
3: మరి మగవాళ్ళ ఎదురుగా ఆడవాళ్ళు టీలు గీలు తాగచ్చు కాబోలు. చలిగా ఉంది, మీరు టీలు అవుతున్నారు, నేను సిగరెట్ తో చలి తీర్చుకుంటున్నాను.
4: సిగరెట్ లేకపోతే చలిమంట వేసేవాడివా?
3: ఏమో ఏదన్నా చేయాలి, ఏం చేస్తాం మరి.
5: నాన్న కొద్దిగా టీ మిగిలింది, ఏం చేయను?
4: ఫ్లాస్క్ లో పోయమ్మా.
3: ఏమండి ఫ్లాస్క్ ఏమైనా చల్లటండి, దానికి ఎందుకండి టీ?
4: దానికి కాదయ్యా, మళ్ళీ మేమే తాగుతాం.
3: ఒక్కసారికే లేక నేది వస్తూ ఉంటే మీరు 2 సార్లు తాగితే నాకు ఎలా ఉంటుంది చెప్పండి.
4: నీకు ఎలా ఉంటే మాకే.
5: ఫ్లాస్క్ లేదు నాన్న, తేవడం మర్చిపోయాను.
4: పోనీ చెంబులో పోసి ఉంచమ్మా, మళ్ళీ కాయవచ్చు.
5: మళ్ళీ స్టవ్ వెలిగించడానికి కిరసనాయలు కూడా ఉన్నట్లు లేదు.
4: పోనీ పారబై.
3: ఏమండి ఏమండి, వృధాగా ఎందుకు పారబోస్తారండి? ఎవరైనా తాగే వాళ్ళకి ఇవ్వకూడదు.
4: ఎవరున్నారయ్యా, అందరం తాగాము.
3: నేను తాగలేదు కదా.
4: అయితే నీకేమంటావా?
3: నేను అలా మొహమాట పడేవాడిని కానండి బాబు అని మొదటి నేను చెప్పాను మీకు.
5: ఇదిగో నాన్న టీ.
4: తీసుకోవయ్యా తీసుకో.
3: అమ్మయ్యా బ్రతికించారండి, హాయిగా ఉంది. ఇక పైకి పోయి పడుకుంటాను.
5: అయ్యో అయ్యో కర్మ, ఈ పరుపు అంతా చూడండి ఎలా మట్టి అయిపోతుందో.
4: ఏమయ్యా ఇదేనా మర్యాద, బూటు కాళ్ళతో పరుపు ఎక్కుతావా?
3: ఏమండి కాళ్ళతో కాక తల పెట్టి ఎక్కడం నాకు రాదండి, సర్కస్ లో నేను పనిచేయలేదు.
4: పోనీ బూట్లు విప్పి ఎక్కవచ్చుగా.
3: బూట్లు విప్పి పైకెక్కి మళ్ళీ ఆ బూట్లు మీతో పట్టించేందుకోవటం ఏం బాగుంటుంది చెప్పండి.
4: చాలెప్పవయ్యా, భలే పెద్ద మనిషి గాని.
3: చూడండి ఏమండి, మీరు ఎక్కడికి వెళ్ళాలండి?
4: నేను ఎక్కడికి వెళితే నీకేమయ్యా?
3: ఏం లేదు, నేను గూడూరులో దిగాలి, మీరు ఇంకా పైకి వెళితే నన్ను గూడూరులో లేపుతారేమోనని.
4: నువ్వు హాయిగా పడుకో, మేము మేల్కొని ఉండి నిన్ను లేపి సాగరంపుతాం. మేమేమైనా నేను జీతగాడవాలనుకున్నావా?
3: ఈ మాత్రానికే జీతగాడవాళ్ళండి, మీరు మేల్కొని ఉంటేనే లేపండి. నా గురించి మీరు ప్రత్యేకంగా మేల్కోవాల్సిన అవసరం లేదు, మీ నిద్ర పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు.
4: నిద్రపోయే ముందు నాకు అటువంటి మాటలు చెప్తే నాకు నిద్ర పట్టదు, అదే మనసులో పీకుతూ ఉంటుంది.
3: పోనీలేండి, ఏం చేస్తాం, మేల్కుంటే దిగుతాను, లేకపోతే మీతో పాటుగానే మద్రాసు వచ్చేస్తాను.
4: మాతో పాటు? మాతో పాటు నువ్వెందుకు ఇక్కడ వేపుకుతున్న చాలకనా?
5: అమ్మో అమ్మో.
7: మంటలు ఆగిపోయాయి, ఇంకా భయం లేదండి. అమ్మా ఏ భయం లేదు
5: అమ్మాయ్యా, దేవుళ్ళని రక్షించావు బాబు, లేకపోతే ఎంత ప్రమాదం జరిగేదో.
7: బృహదర్శి నా ఒళ్ళోనే పడిపోయింది పాపం, చాలా భయపడినట్టుంది.
8: అమ్మా అలానే ఉండమ్మా, పర్వాలేదు, చాలా భయపడ్డావు తల్లి. ఈయన గారు లేకపోతే ఆ మంట మేము అర్పగలిగే వాళ్ళమే కాదు.
7: లేవద్దు, మీరు లేవకండి ప్లీజ్, మీరు లేవకండి. ఏమండి మీరు ఆ పరుపు సరిగా వేయండి, ఇలాగే తీసుకెళ్ళి పడుకోబెడతాను కదా.
9: వద్దు వద్దు, నన్ను వదలండి, నేను పడుకోగలను.
5: పర్వాలేదమ్మా, ఆయన చాలా మంచివారు, ఆయన నీకు మళ్ళీ జన్మ ఇచ్చారమ్మా.
9: నేను బాగానే ఉన్నానమ్మా, నాకేం పర్వాలేదే.
7: ఆవిడ అంటే మాట్లాడించక విశ్రాంతి తీసుకోనియండి.
9: మిమ్మల్ని లేవండి, వచ్చే స్టేషనే గూడూరు. ఇదేంటి నా చేయి పట్టుకున్నారు, అబ్బా వదలండి. ఏమండి ఏమండి,
7: ఎవరు మీరా?
9: నా చేయి వదలండి.
7: ఓహో క్షమించండి, నన్ను లేపారా?
9: అవును.
7: ఎందుకు ఏమండి, ఏమన్నా కావాలా?
9: ఏమీ వద్దు, మీరు లేపమన్నారుగా.
7: మిమ్మల్ని నేను లేపమన్నానా? కలగన్నారు కావచ్చు.
9: భలేవారు, మా నాన్నగారితో చెప్పలేదు మీరు?
7: అవును, గూడూరులో లేపమన్నాను.
9: ఇది నెల్లూరు స్టేషను, వచ్చేదే గూడూరు.
7: ఓహో అలాగా, మీరు లేకపోతే మద్రాసు వెళ్లే వరకు పడుకునేవాడిని. ఏమండి సరే గాని, మిమ్మల్ని ఒక్క మాట అడగనా?
9: అడగండి.
7: ఏమనుకోరుగా, మీరు మద్రాసు వెళ్తున్నారా?
9: అవును.
7: అక్కడ మీకు చుట్టాలు ఎవరైనా ఉన్నారా?
9: మా అన్నయ్య అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు.
7: ఏమండి మరి మీరు నన్ను ఏదైనా అడగకూడదండి.
9: నేనా? ఎందుకు, ఏమని అడగాలి?
7: మీరు నన్ను అడిగే విషయాలే లేవా అండి?
9: మీ దగ్గర నేను అడిగి తెలుసుకోగల వివరాలు ఏముంటాయి?
7: ఏమీ ఉండవా. మీకు పెళ్లి అయిందా? మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? ఎవరినైనా ప్రేమించారా? ఇటువంటి చాలా అడగచ్చు కదండి.
9: ఆ విషయాల వల్ల నాకు వచ్చే లాభం ఏమిటి?
7: ఏ లాభం ఆశించి మిమ్మల్ని నేను ప్రశ్నించానండి?
9: ఏం నాకెలా తెలుస్తుంది? అర్థం లేని ప్రశ్నలు చాలా మంది వేస్తూనే ఉంటారు. ఇలా
7: అయితే నాకు అర్థం లేని ప్రశ్నలే
9: కాక మరేమిటండి, మేము ఎక్కడికి వెళ్తే మీకెందుకు?
7: నాకు అవసరం ఉందండి. నిజం చెప్పనా? ఏమండి మనకి టైం లేదు, కొన్ని సంవత్సరాలు జరగవలసిన పని కొన్ని గంటలు తెచ్చుకోమని బ్రహ్మదేవుడు నా నుదుటిపై వ్రాశాడు. టైం లేదు, వెంటనే సమాధానం కావాలండి.
9: చిత్రంగా ఉందే.
7: చిత్రమే? అయ్యో అదిగో అవుటర్ సిగ్నల్ దగ్గరకు వచ్చేసాం, త్వరగా చెప్పండి.
9: ఏమిటి చెప్పడం, మీరు నన్ను ఏమీ అడగండి.
7: అవును అడగలేదు, అడుగుతున్నాను. మీరు టపిమని సమాధానం చెప్పండి.
9: అసలు మీరు అడిగే విషయం అడగకుండా మీరు కంగారు పడి నన్ను కంగారు పెట్టకండి.
7: అబ్బే కంగారు ఏం లేదండి, పర్వాలేదు చెప్పండి. అయ్యో బండి ఆగింది, చెప్పండి.
9: మీరు దిగండి, నేను ఈ బెడ్ అందిస్తాను.
7: అవును నేను దిగుతాను, మీరు బెడ్ అందివ్వండి.
9: సరే దిగండి దిగండి.
7: దిగుతాను దిగుతాను, ఉండండి, తలుపు తీనేయండి. బెడ్లో ఇవ్వండి.
9: ఇదిగో ఇండండి.
7: ఇంతకు విషయం చెప్పారు కదూ.
9: ఏ విషయం?
7: అదే పోనీ, మీకు తిరుపతిలో ఎవరు లేరా? లేకపోయినా పర్వాలేదండి, ఎప్పుడైనా తిరుపతి చూసారా? ఏమండి చాలా పవిత్రమైన పుణ్యస్థలం, ప్రతి మానవుడు చూడదగింది. మీరు రాకూడదు, దేవుని చూద్దరు గానీ.
9: నేనా? మీతోనా? బాగుంది, మీరెవరని మీతో నేను పుణ్యక్షేత్రాలు తిరగను?
7: అదేమిటండి అలా అంటారు? ఇంత ఇదిగా చెప్తున్నా నన్ను అర్థం చేసుకోవట్లేదు మీరు. అయ్యో అదిగో గార్డు విజులు వస్తున్నాడు. ఏమండి త్వరగా చెప్పండి.
9: ఏమి చెప్పండి?
7: అదే నాతో రావటం మీకు ఇష్టం లేదా? త్వరగా చెప్పండి, బండి కదులుతోంది. ఏమండి బండి కదులుతోందండి?
9: అదేంటి బండి వెంట పరిగెడతారే?
7: చెప్పండి బాబోయ్, బండి విడిపోతుంది. చెప్పండి మీకు ఇష్టమేనా?
9: ఇష్టమే.
7: అయితే తూకేయండి, నేను పట్టుకుంటాను.
9: వద్దు వద్దు, మీరు మద్రాసు రండి.
7: సరే అలాగే వస్తాను. మరి అడ్రస్? అడ్రస్? అడ్రస్?
9: అడ్రస్?
7: ఏమిటి చెప్పండి.
9: విజయోదయ స్ట్రీట్.
7: ఏంటి విజయోదయ స్ట్రీట్? ఇంటి నంబరు? ఇంటి నంబరు? ఇంటి నంబరు? ఇంటి నంబరు? ఇంటి నంబరు? అయ్యో వెళ్ళిపోయింది.

మీరింతవరకు ఇంటి నెంబర్ నాటికి విన్నారు. రచన శ్రీ ఎస్ఏఎల్ పాపారావు. ఇందులో శ్రీతులు పుచ్చ పూర్ణానందం, నండూరు సుబ్బారావు, శ్రీమతి ఎం నాగరత్నమ్మ, శ్రీమతి విబి కనకదుర్గ పాల్గొన్నారు. ఈ నాటిక ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పనిదినాలలో సమర్పించగలరు.
1: ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 చిత్రగీతాలు కార్యక్రమంలో ముందుగా చెలియా చిత్రం కోసం అర్జున్ చాందీ, హరిచరణ్ ఇంకా జునీతా గాంధీ గానం చేశారు. సంగీతం ఏఆర్ రెహమాన్, గీతరచన సిరివెన్నెల.

మీరు విన్న పాట కిల్లర్ చిత్రం కోసం ఎస్ జానకి గానం చేసిన పాట. తర్వాత వినబోయే పాట రుద్రవీణ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన సిరివెన్నెల గీతం.

మీరు విన్న పాటతో ఈనాటి చిత్రగీతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి FM 102.2.

ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 స్టూడియోలో సమయం 8:30 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. సాయుధ దళాల సిబ్బందికి రెండవ విడత శౌర్య పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీషెల్స్ దేశ పర్యటన ముగించుకుని భారత్కు తిరుగు పయనమయ్యారు. దేశ ఆరోగ్య వ్యవస్థను గణనీయంగా బలోపేతం చేశామని కేంద్ర మంత్రి జగత్

0: ప్రకాష్ నడ్డా పేర్కొన్నారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా 300 గిగావాట్ల విద్యుత్ డిమాండ్ను ఎదుర్కొనేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. ఇక వివరాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సాయుధ దళాల సిబ్బందికి ప్రతిష్టాత్మక శౌర్య పురస్కారాలను ఈరోజు ప్రదానం చేశారు. దేశ రక్షణలో అసాధారణ ధైర్యం, అంకితభావం, విశిష్ట సేవలందించిన సైనికులు, భద్రతా సిబ్బందిని ఈ పురస్కారాలతో సత్కరించారు. ఎయిర్ మార్షల్ తరుణ్ చౌదరి, లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వర్ష, లెఫ్టినెంట్ జనరల్ వికాస్ రోహెల్లా, లెఫ్టినెంట్ జనరల్ హర్బిందర్ సింగ్ వంద్రా, లెఫ్టినెంట్ జనరల్ మహేంద్ర పాల్ సింగ్లకు రాష్ట్రపతి భవన్లో జరిగిన 2వ విడత శౌర్య పురస్కారాల ప్రదానోత్సవంలో అతి విశిష్ట సేవా పథకాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పలువురు కేంద్ర మంత్రులు, సాయుధ దళాల ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీషెల్స్ దేశ పర్యటన ముగించుకుని భారత్కు తిరుగు పయనమయ్యారు. సీషెల్స్ పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే అనేక కీలక ఫలితాలు అందించిందని ప్రధానమంత్రి ఒక సామాజిక మాధ్యమ ప్రకటనలో తెలిపారు. గత 50 సంవత్సరాల్లో భారత్ సీషెల్స్ దేశాల మధ్య సంబంధాలు ప్రగాఢమైన విశ్వాసం, పరస్పర సహకారం, ఉమ్మడి అభివృద్ధిపై ఆధారపడి కొనసాగాయని చెప్పారు. రాబోయే 50 సంవత్సరాలు ఆవిష్కరణలు, సుస్థిర అభివృద్ధి, పరస్పర శ్రేయస్సు ఆధారంగా రూపుదిద్దుకుంటాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీషెల్స్ అధ్యక్షులు ప్యాట్రిక్ హెర్మనీ ఆ దేశ ప్రభుత్వం ప్రజలు చూపించిన ఆత్మీయతకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. భారత్ సీషెల్స్ మధ్య ఉన్న స్నేహం, విశ్వాసం భవిష్యత్తులో మరింత విస్తరించనుందని ప్రధానమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. దేశ ఆరోగ్య వ్యవస్థను గణనీయంగా బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పేర్కొన్నారు. ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయిలో ఆరోగ్య సేవలను విస్తరించడం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మండలి 16వ సమావేశం ఆయన అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీ వేదికగా జరిగింది. ఈ సందర్భంగా జేపీ నడ్డా ప్రసంగిస్తూ, పౌరులకు ఆరోగ్య సేవల వ్యవస్థకు మధ్య అనుసంధాన కేంద్రాలుగా పనిచేసేలా దేశవ్యాప్తంగా 186,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రజలకు నాణ్యమైన, అందుబాటులో ఉండే ఆరోగ్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కేంద్ర మంత్రి స్పష్టం చేస్తూ,
1: అగర్ హమ్కో డెవలప్డ్ నేషన్ బనానా హై తో హెల్దీ నేషన్ హోనా ఆవశ్యక్ హోగా క్యూంకి హెల్త్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ పారామీటర్ ఆఫ్ మేకింగ్ అ డెవలప్డ్ నేషన్ ప్రీవియస్లీ వీ వర్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ క్యూరేటివ్ పార్ట్ లేకిన్ అబ్ హమ్ ప్రివెంటివ్ ప్రమోటివ్ క్యూరేటివ్ ప్యాలియేటివ్ రీహాబిలిటేటివ్ ఇన్ సభీ ఆస్పెక్ట్స్ కే బారే మే ఇన్ టోటాలిటీ మే హమ్ సోచ్ కర్కే ఆగే బడ్నే కా ప్రయాస్ కర్ రహే హై.
0: అంతకుముందు ఆరోగ్య సేతు యాప్ 2.0ను జేపీ నడ్డా ప్రారంభించారు. దీంతో ఒకే యాప్లో ఇకపై అభా ప్రొఫైల్, ఆరోగ్య రికార్డులు, పీఎంజేఏవై సేవలు, సమీప ఆసుపత్రుల వివరాలు లభ్యం కానున్నాయి. గుజరాత్లోని వడోదరలో వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. సదస్సును కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాలు, విద్యుత్ శాఖల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన మనోహర్ లాల్ దేశ పారిశ్రామిక వృద్ధికి విద్యుత్ రంగం కీలక ఆధారంగా నిలుస్తోందని పేర్కొన్నారు. బలమైన ప్రణాళికలు, ముందస్తు ఏర్పాట్ల కారణంగా ఈ వేసవిలో దేశం రికార్డు స్థాయిలో 271 గిగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ను విజయవంతంగా తీర్చగలిగిందని తెలియజేశారు. 2014లో దేశ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 236 గిగావాట్లు ఉండగా ప్రస్తుతం అది 542 గిగావాట్లకు పెరిగిందని మంత్రి వెల్లడించారు. భవిష్యత్తులో డేటా సెంటర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, కృత్రిమ మేధస్సు, ఏఐ విస్తరణ కారణంగా విద్యుత్ అవసరాలు పెరగనున్న నేపథ్యంలో 300 గిగావాట్ల వరకు డిమాండ్ను ఎదుర్కొనేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
2: देश भर में लगभग 271 मेगावाट इस पावर की डिमांड हुई, हमने उसको सप्लाई को पूरा किया. हमारी तैयारी 284 गीगावाट तक भी बनी हुई थी ताकि किसी प्रकार की कमी न पड़े. अगले वर्षों में डाटा सेंटर्स, व्हीकल्स हैं, ईवीज, एआई, इसके माध्यम से पावर की डिमांड 30 गीगावाट और बढ़ने वाली है, ऐसा हमारा अनुमान है. तो हमने 300 गीगावाट तक की तैयारी अगले वर्ष की ये कर रखी है.
0: आकाशवाणी జాతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపటి నుంచి 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. విశాఖపట్టణంలో జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ వేడుకకు రాష్ట్రపతి రేపు ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ సందర్భంగా విద్యార్థులకు డిగ్రీ, పీజీ పట్టాలు ప్రదానం చేయనున్నారు. ఆ మరుసటి రోజు అనంతపురం

0: సాధ్యపడుతుందని చెప్పారు. వీబీజీ రామ్జీ పథకాన్ని ఎటువంటి జాప్యం లేకుండా అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని ఆయన స్పష్టం చేస్తూ,
1: వికసిత్ భారత్ జీ రామ్జీ అబ్ యే ఏక్ జులై సే లాగూ హోగా. కేంద్ర కి ఓర్ సే ఆప్ జాన్తే 95682 కరోడ్ రూపాయ కి అంతరిమ్ విత్తీ స్వీకృతి దే ది గయి. రాశి కి పూరి వ్యవస్థ హై. ఐటీ సంబంధిత జితని భీ హమారీ ఔపచారికతాయే హై వో భీ పూరి కర్ లీ గయి హై. హమ్నే అపనే తరఫ్ సే గ్రామీణ రోజగార్ గారంటీ కార్డ్ కో భీ అంతిమ రూప్ దే దియా హై ఔర్ ఏక్ జులై సే ఇస్కో పూరి తరహ సే ధర్తీ పర్ ఉతర్నా హై.
0: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ త్రిభాషా విధానానికి సంబంధించి కొత్త మార్గదర్శకాలను ఈరోజు విడుదల చేసింది. ప్రస్తుతం 10వ తరగతి విద్యార్థులు కొత్త భాషా విధానాన్ని అనుసరించాల్సిన అవసరం లేదని బోర్డు స్పష్టం చేసింది. అలాగే ప్రస్తుతం 7, 8, 9 తరగతుల్లో చదువుతున్న విద్యార్థులు 10వ తరగతికి వచ్చిన తర్వాత 3వ భాషలో బోర్డు పరీక్ష రాయాల్సిన అవసరం ఉండదని సిబిఎస్ఈ తెలిపింది. ఈ మార్పులు ప్రస్తుతం చదువుతున్న బ్యాచ్లపై తక్షణ ప్రభావం చూపవని పేర్కొంది. ఇప్పటికే 7, 8, 9 తరగతుల్లో 2 విదేశీ భాషలను ఎంపిక చేసుకున్న విద్యార్థులు అదే విధానాన్ని కొనసాగించవచ్చునని, అయితే దానికి అదనంగా 1 భారతీయ స్థానిక భాషను కూడా అభ్యసించాల్సి ఉంటుందని బోర్డు వెల్లడించింది. త్రిభాషా విధానం ద్వారా భారతీయ భాషల ప్రోత్సాహం, భాషా వైవిధ్య పరిరక్షణ లక్ష్యంగా ఈ మార్గదర్శకాలు రూపొందించినట్లు సిబిఎస్ఈ పేర్కొంది. జమ్మూకాశ్మీర్లో పవిత్ర అమర్నాథ్ యాత్ర 3 జూలై నుంచి ప్రారంభం కానుంది. 57 రోజుల పాటు సాగే ఈ యాత్ర 28 ముగియనుంది. ఈ నేపథ్యంలో జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గుహలోని మంచు శివలింగానికి తొలి పూజ నిర్వహించి యాత్ర ప్రారంభ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రత్యేక పూజల అనంతరం మనోజ్ సిన్హా విలేకరులతో మాట్లాడుతూ, యాత్రికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. జమ్మూకాశ్మీర్ పరిపాలనా విభాగం, ఆలయ బోర్డ్, సైన్యం, పోలీసులు, భద్రతా బలగాలు, స్థానిక ప్రజలు, సేవా సంస్థలు, స్వచ్ఛంద కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. యాత్ర సజావుగా కొనసాగేందుకు రవాణా, వైద్య సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు, ఇతర అవసరమైన మౌలిక వసతులను గణనీయంగా పెంచినట్టు చెప్పారు. నైరుతి ఋతుపవనాలు మరింత ముందుకు కదిలేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. రానున్న 3 నుంచి 4 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాలు, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు, ఉత్తరాఖండ్ వైపు విస్తరించే అవకాశం ఉందని పేర్కొంది. వీటి ప్రభావంతో పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, కేరళం, మహే ప్రాంతాల్లో బుధవారం వరకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. యమునా నదీ జలాల ప్రాజెక్టుపై హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, హోంమంత్రి అమిత్ షాల సమక్షంలో హర్యానా, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు న్యూఢిల్లీలో యమునా వాటర్ ప్రాజెక్ట్ తీర్మానానికి సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సాయుధ దళాల సిబ్బందికి 2వ విడత శౌర్య పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీషెల్స్ దేశ పర్యటన ముగించుకుని భారత్కు తిరుగు పయనమయ్యారు. దేశ ఆరోగ్య వ్యవస్థను గణనీయంగా బలోపేతం చేశామని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పేర్కొన్నారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా 300 గిగావాట్ల విద్యుత్ డిమాండ్ను ఎదుర్కొనేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, దేశభక్తి గీతం వింటారు.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి. శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి ఈనాటి శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శమంగుడి ఆర్ శ్రీనివాస అయ్యర్ గారి గానం వింటారు. లాల్గుడి జి జయరామన్ వయలిన్ సహకారం, కరైకుడి ఆర్ మణి మృదంగ సహకారం. వినండి శమంగుడి ఆర్ శ్రీనివాస అయ్యర్ గారి గాత్ర కచేరి. ముందుగా దేవదేవ కలయామితే మాయామాళవ గౌళరాగం, రూపకతాళం స్వామి తిరునాళ్ రచన

మీరు వింటున్నారు ఈనాటి శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శమంగుడి శ్రీనివాస్ అయ్యర్ గారి గాత్ర కచేరి. కార్యక్రమంలో ఇప్పుడు వినండి మామవ మీనాక్షి వరాలి రాగం, మిశ్రచాపుతాళం ముత్తుస్వామి దీక్షితార్ రచన.

0: government and people of Seychelles for their affection. During the visit, Prime Minister Narendra Modi became the first Indian Prime Minister to address the National Assembly of Seychelles. During the visit, several MOUs and agreements in areas such as UPI, health agriculture, shipping, space cooperation, extradition and a line of credit were also exchanged between the two countries. With Aman's report, Aprajita Snatak, Akashwani News, Delhi.
1: Government's total commitment to the National Investment and Infrastructure Fund, NIIF, has now reached 260,000 crore rupees. This undertaking shows the center's investment commitment for infrastructure and other nationally important sectors. The Union Cabinet last week approved an additional investment commitment of 30,000 crore rupees in the fund to accelerate infrastructure investment and catalyze institutional capital into the country. The West Bengal Public Safety and Control of Anti-Social Activities Bill 2026 and the West Bengal Maintenance of Public Order Amendment Bill 2026 have been passed in the State Legislative Assembly today. Under the provisions of the Public Safety Bill, a person can be detained for a maximum of 12 months under preventive arrest norm for anti-social activities which may cause disturbance to public safety and disturb public peace and order. Delhi Cabinet today approved the Delhi Electric Vehicle EV policy set for a phased 4-year rollout starting from 1st of next month. India today strongly condemned Pakistan's airstrikes on Afghan territory that have resulted in several civilian casualties, including women and children. India Meteorological Department has issued an orange alert for heavy rainfall over parts of northeast India, sub-Himalayan West Bengal, Bihar, Konkan, Goa, Maharashtra, Karnataka, Kerala and Mahi tomorrow. The MET also further predicted heat wave conditions over Delhi, Haryana and Chandigarh for tomorrow. The Indian women's cricket team has become one of the first sides to qualify for the Los Angeles 2028 Olympic Games. The International Cricket Council today confirmed that India alongside Australia, Great Britain and South Africa have booked their places in the Women's T20 competition. And that's the end of the news.
2: Akasavani, Vijayawada Kendram. Repati Prasara Karyakramalloni Mukhyamshalu. Udayam 6 gantalaku Sukti Sudha. Samarpana Dr. M.T. Alvar. 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 2వ అంశం ఆలోచనలోచనం, సమర్పణ శ్రీమతి కెవి సుమలత. 3వ అంశం వయసుల వారీగా గుండె సంబంధ సమస్యలు, తీసుకోవలసిన జాగ్రత్తలు. ఈ అంశం గురించి డాక్టర్ పిఎస్ శ్రీనివాస్ చౌదరి గుండె వ్యాధుల నిపుణులు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం రాయప్రోలు సుబ్బారావు వర్ధంతి సందర్భంగా భావకవిత్వం రాయప్రోలు శ్రీ పొన్నూరు వెంకట శ్రీనివాసులు గారి ప్రసంగం వింటారు. 9 గంటలకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ కెఎన్వి బాలసుబ్రహ్మణ్యం బృందం వారిచే నాదస్వర వాద్య కచేరి వింటారు. డోలు సహకారం శ్రీ ఇనుకొండ సుబ్రహ్మణ్యం. 10 గంటలకు ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం వారు సమర్పించు నషాముక్త్ భారత్ వారోత్సవాలపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. 10:30 బలజేపల్లి లక్ష్మీకాంతం గారి వర్ధంతి సందర్భంగా సత్యహరిశ్చంద్ర నాటకం బలజేపల్లి లక్ష్మీకాంతం గారి పద్యాలు శ్రీ దివికుమార్ గారి ప్రసంగం వింటారు. మధ్యాహ్నం 1:30 వనితావాణి కార్యక్రమంలో మహిళల్లో ఎనీమియా కారణాలు నివారణ చికిత్స గురించి డాక్టర్ వి శ్రీదేవి గారితో పరిచయం వింటారు. అనంతరం లలితగీతం విశేషాలు ఉంటాయి. సాయంత్రం 6:30 ఐసీసీ ఉమెన్స్ T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026లో భాగంగా ఇంగ్లాండ్లో ఆస్ట్రేలియా వెస్టిండీస్ జట్ల మధ్య జరగనున్న మొదటి సెమీఫైనల్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆట చివరి వరకు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 7:15 పంటసీమలు కార్యక్రమంలో తొలకరి అపరాల సాగు, మేలైన రకాలు డాక్టర్ ఎంవి రమణ గారితో పరిచయం వింటారు. అనంతరం జానపద గీతం, 3వ అంశం నాణ్యమైన రొయ్యపిల్లల పెంపకంలో తీసుకోవలసిన రొయ్యపిల్లల ఎంపికలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకుంటారు. 8:00 తెలుగు సాహిత్య కార్యక్రమంలో కృతజ్ఞత

కథానిక వింటారు. రచన శ్రీమతి ఎం స్వప్నప్రియ. 10 గంటలకు హరికథా గానం వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి రిలే. ఇవి రేపు ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు. అంతరాయాలు కలుగుతున్న కొద్దీ సంకల్పాన్ని ఇంకా దృఢం చేసుకుంటూ పోవాలి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 11:12:49. విజయవాడ కేంద్ర ప్రసారాలు 358.4 మీటర్లు, 837 కిలోహెర్ట్స్ మీడియం వేవ్ పై సమాప్తం. FM 102.2 పై మా ప్రసారాలు నిరంతరాయంగా కొనసాగుతాయి.

0: చేద్దాం అనుకుంటున్నాం. ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
1: వినోద్ గారు, నా కొడుకు నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికీ ఐపీఈ బెస్ట్ చాయిస్.
2: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.